ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 26వ తేదీ శుక్రవారం. ఎఫ్ఎం బ్యాన్లో 100.2 మెగాహెర్ట్స్పై ఇల్లటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த 0.2 FM மனசு நின்ற பிரார்த்தனா பக்தி சங்கீத கார்யக்ரமம் ఈ ప్రార్థన కార్యక్రమంలో విందాం మీనాక్షి స్తోత్రం మరియు పంచరత్నం.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీనాక్షి స్తోత్రము మరియు పంచరత్నం విన్నారు. రేపటి ప్రార్థన కార్యక్రమంలో 6:10 శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గంటలకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట పొద్దుగల ఏడుంబావకు అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం అల్లనేరేడు పండ్ల ప్రాముఖ్యత, వాటిలో పోషకాలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట, అగ్నిగుండాలు, సవార్ల సందడి, మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగము, కైత పి పవన్ కుమార్ స్వీయ కవితలు మరికొన్ని అంశాలుంటాయి. 8 గంటలకు హిందీలో, 8 బావకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 8:30 నిమిషాలకు బాసు రచనలు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కె లింగరాజు వచన రచనల నుండి ఒక ఖండిక, ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. పొజ్జమటు 5:30 నిమిషాలకు కథిందాం. ఈ కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అదే అసలు ప్రత్యేకత కథ ప్రసారమవుతుంది. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, చెప్తున్నది టి స్రవంతి. అట్లనే మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి 5 భాగాలు కథ ప్రసారమవుతుంది. కథా రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తున్నది ఎం వాణి. ఇక 5:45 నిమిషాలకు శక్తి స్త్రీల కార్యక్రమంలో నేరేడుగొండ మండలం గుత్పల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆరే రజితతో ముచ్చట ప్రసారమవుతుంది. పొజ్జమట్టు 6:20 నిమిషాలకు గిరిపదం కార్యక్రమంలో గుడిహత్తూర్ మండలం దరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన భీమదేవుని పాటలు 2 భాగము, భీంపూర్ మండలం జిల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం పాడిన డేమ్సా పాటలు 2 భాగం ప్రసారమవుతాయి. ఇక ఇల్లు వ్యవసాయం ఈ కార్యక్రమంలో పొజ్జమట్టు

బాగు పశువులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట వానాకాలం కంది సాగులో మెలకువల గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో ముచ్చట ప్రసారమవుతుంది. పొద్దుకి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగం ప్రసారమవుతుంది. ఇందులో మల్లికార్జున్ మన్సూర్ గురించి విశేషాలు వివరిస్తారు ఎస్ రాజవర్ధన్. 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ సినిమాలలో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇక 10 మన పురాణాల కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం బీగం గ్రామానికి చెందిన బొప్పినపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ 3వ భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు సినిమా పాటల కార్యక్రమాల సమయాలు చూద్దాం. పొద్దుగల 8:40 సింగిడి, పజామట 5 మాట చెప్పండి పాట అయినండి, రాత్రి 8 ఉషారు, 10:30 మధురిమ. ఈ కార్యక్రమాలలో మీరు సినిమా పాటల్ని వినవచ్చు. సింగిడి, ఉషారు, మాట చెప్పండి పాట అయినండి, ఈ కార్యక్రమాలకు మీరు ఫోన్ చేసి నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు చెప్తున్నా రాసుకోండి, 0872 ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081 మరో నంబర్ 2950081. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి ఏడు బాకు అంబటాల సంగతులు కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్.

0: మొక్కల మొదళ్ళ దగ్గర కనుక మనం తడిచి రకంగా మనం వేసుకున్నట్టయితే కూడా ఈ యొక్క తెగుళ్ళను కూడా మనము నివారించుకోవచ్చు.
1: నూనె గింజల పంటల్లో సస్యరక్షణ ఈ అంశం గురించి పాలిన ప్రాతి పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి మాదిరి గారు అందించిన వివరాలు విన్నారు.

0: ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్టాభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ
1: 10% ఆర్థికంగా జీడీపీలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ది ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరు నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1 గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100కి 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్రమంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్టాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈగలన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్లదత్తున్నాయనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ల యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आकाशवाणी संप्रति वार्ता श्रूयंताम प्रवाचकः डॉक्टर गणेश हेगड़े अथ वार्ताः प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्यां संयुक्त राष्ट्र संघस्य महासचिवस्य वित्तीय स्वास्थ्यस्य विशेषाधिवक्त्रा नीदरलैंड देशस्य राज्ञा मैक्सिमा इत्यनया सह मिलितवान् सामाजिक माध्यम संदेशे श्रीमोदिना उक्तं यत् भारतस्य डिजिटल क्रांतिः वित्तीय सेवानां सारल्यं कृत्वा कथं सामान्य जनानां जीवनस्य सुगमतां वर्धयति जनान् सशक्तञ्च करोति इत्यस्मिन् विषये द्वयोः मध्ये चर्चा अभवत् प्रधानमंत्री श्री नरेन्द्र मोदी श्वः आरभ्य 29 दिनांक पर्यन्तं सेशल्स देशस्य राजनैतिक यात्रायां भविष्यति सः तत्र सेशल्स देशस्य राष्ट्रीय दिवसस्य स्वर्णजयंती उत्सवे अतिथि रूपेण भागं गृहीष्यति इतः पूर्वं प्रधानमंत्रिणा 15-2000 वर्षे सेशल्स देशस्य भ्रमणं कृतमासीत् विदेश मंत्रालयेन विज्ञप्तौ उक्तं यत् भारतीय रक्षाबलानां एकं दलं भारतीय नौसेनायाः द्वाभ्यां नौकाभ्यां सह उत्सवे भागं गृह्णीयात् यात्रा समये प्रधानमंत्री सेशल्स देशस्य राष्ट्रपतिना डॉ पैट्रिक हर्मिनी इत्यनेन सह वार्तालापं करिष्यति द्विपक्षीय सहकार्यस्य संपूर्ण समीक्षां करिष्यति अथ च परस्पर हितस्य क्षेत्रीय अन्ताराष्ट्रीय विषयेषु च विचाराणां आदानप्रदानं करिष्यति प्रधानमंत्री सेशल्स देशस्य राष्ट्रीय सभायाः संबोधनं च करिष्यति प्रवासी भारतीयैः सहापि संवादं करिष्यति केन्द्रीय गृहमंत्री अमित शाहः अद्य नवदिल्ल्यां नार्को समन्वय केन्द्रे दशम शीर्षस्तरीय संगोष्ठ्याः अध्यक्षतां करिष्यति मादक द्रव्य नियंत्रण अभिकरण द्वारा आयोजिते अस्मिन् सत्रे केन्द्रीय मंत्रालयानां राज्य सर्वकाराणां मादक द्रव्य विधि प्रवर्तन संस्थानां च प्रतिनिधयः एकत्रिताः भविष्यन्ति येन देशे सर्वत्र मादक द्रव्य व्यापारस्य मादकद्रव्यस्य दुरुपयोगस्य च निवारणार्थं प्रयत्नानां समीक्षायाः सुदृढीकरणञ्च भविष्यति अस्मिन् अवसरे श्रीशाहः मादकद्रव्य नियन्त्रणविषयम् अग्रिमकार्ययोजना प्रतिवेदनञ्च विमोचयिष्यति वाणिज्य उद्योगमंत्री पीयूष गोयलः अवदत् यत् भारत यूके व्यापक आर्थिक व्यापार सन्धिः वैश्विक अर्थव्यवस्थायाः समर्थनाय बलगुणकस्य कार्यं करिष्यति ह्यः लंदन नगरे भारत वैश्विक मंचस्य यूके भारत सप्ताहं संबोधयन् श्री गोयलः अवदत् यत् यूनाइटेड किंगडम्स देशेन सह कृत मुक्त व्यापार संधिः अद्यावधि भारतस्य सर्वाधिक व्यापक संधिः वर्तते अस्मिन् मासे 21 दिनांके आयोजितायाः नीट यूजी पुनः परीक्षायाः अस्थायी उत्तरकुञ्जीनां दर्शनार्थं प्रश्नान् आह्वानं कर्तुं च राष्ट्रीय परीक्षण संस्थायाः गवाक्षम् उद्घाटितं वर्तते एनटीए इत्यनेन घोषितं यत् उत्तरकुञ्जिका www.neet.nta.in इत्यत्र उपलभ्यते छात्राः अस्य मासस्य 28 दिनांकपर्यन्तं प्रतिप्रश्नं 200 रूप्यक शुल्कं दत्त्वा प्रश्नान् आह्वानं कर्तुं शक्नुवन्ति यदि आह्वानं स्वीकृतं भवति तर्हि एतत् शुल्कं पूर्णतया प्रतिदेयं वर्तते सर्वकारेण औद्योगिक व्यापारिक द्रव अनिल इंधनस्य आपूर्ति विषये सर्वाणि क्षेत्रीय प्रतिबंधनानि दूरीकृत्य पश्चिम एशिया संकटात् पूर्वं प्रचलित स्तरं यावत् आपूर्तिं पुनः स्थापितं वर्तते वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिः जॉर्ज रोड्रिगेज़ घोषितवान् यत् द्वयोः शक्तिशाली भूकंपयोः मध्ये मृतानां संख्या 88+100 अभवत् सहस्रशः जनाः घातिताः 200+ जनाः अद्यापि भूकंपग्रस्ते प्रदेशे एव परिलग्नाः सन्ति इति वार्ताः
1: आकाशवाणी समय 7 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు నివేదికను అందించారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
2: మల్కాజ్గిరి జిల్లాలో సుమారుగా 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన్ నిర్మాణంతో పాటుగా 960 కోట్ల రూపాయలతో ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం, 416 కోట్ల రూపాయలతో 6 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం, 37.50 కోట్ల రూపాయలతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇటీవల ఉప్పల్లో జరిగిన ఈ కార్యక్రమంలో క్యూర్ వన్ యాప్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసినది ప్రక్షాళన ఆవశ్యకతను, నగర అభివృద్ది ప్రణాళికలు, మెట్రో విస్తరణ, పరిపాలనా సౌలభ్యం కోసం కోర్ ప్రాంతాన్ని 3 ప్రాంతాలుగా వికేంద్రీకరించడం వంటి అంశాలు ప్రజలకు వివరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రజాపాలన ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతంగా సాగింది. జూన్ 12 వరకు కొనసాగిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలో మున్సిపాలిటీలో, గ్రామాల్లో కలెక్టర్ మనోజ్ చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇతర అధికారులు పర్యటించి బస్తీ, వార్డ్, గ్రామ సభల్లో పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరిని కలిసి అర్హులైన డబుల్ బెడ్రూంలు నిరుపేదలకు కేటాయించాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు వివేక్ మల్లారెడ్డి, బండార లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు ఉన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లాలో కాప్రా సర్కిల్, కుషాయిగూడలో లక్ష్మీ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సరూర్ నగర్ ప్రాంతాలకు చెందిన 562,421 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రకళ మీడియాతో మాట్లాడుతూ యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని పేర్కొన్నారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానమని తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ

0: భద్రత కోసం ప్రారంభించిన మీ సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. మే 16 ప్రారంభమైన ఈ కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్లో ఇప్పటి వరకు 18,413 మంది గృహ కార్మికులు, ఇతర సహాయక సిబ్బంది స్వచ్చందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇటీవల నగరం శివారులో గేటెడ్ కమ్యూనిటీల్లో నేపాల్కు చెందిన పనివారు హత్య, దోపిడీలకు పాల్పడిన ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, అద్దెదారులు, గృహ సహాయకులు, వాచ్మెన్లు తదితర సిబ్బంది వివరాలతో ఒక డేటాబేస్ రూపకల్పన చేపట్టారు. హైదరాబాద్ మహానగరంలో శివారు ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణలో భాగంగా మొత్తం 24 చెరువుల పునరుద్దరణ పనులు ముమ్మరం చేశామని, తొలి విడతలో చేపట్టిన 6 చెరువుల్లో 3 ఇప్పటికే పూర్తిగా, రెండో విడతలో 19 కోట్ల రూపాయలతో రామాంతపూర్ పెద్ద చెరువుతో సహా 14 చెరువుల పనులు ప్రారంభించామని, త్వరలో అమీన్పూర్, సరూర్నగర్ తదితర 4 పెద్ద చెరువులు కూడా అభివృద్ది చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రామాంతపూర్ చెరువు వద్ద తొలగించిన గుడిసెల వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటూ ఏడాదిలోపు ఈ పునరుద్దరణ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో రామాంతపూర్ పెద్ద చెరువు పునరుద్దరణ పనులు హైడ్రా కమిషనర్ ప్రారంభించారు. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ పెద్ద చెరువులో ప్రస్తుతం 16 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్టుగా గుర్తించారు అధికారులు. అయితే 12 ఎకరాల్లో వెలిసిన శాశ్వత కట్టడాల జోలికి వెళ్లకుండా మిగిలిన 4 ఎకరాల పరిధిలో ఉన్న తాత్కాలిక షెడ్లు, గుడిసెలు అధికారులు ఖాళీ చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం కార్యక్రమానికి జిల్లాలో 22 పాఠశాలలు ఎంపికైన సందర్బంగా కేంద్రీకృత వంటగది నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కేంద్రీకృత వంటగది స్థల సేకరణ కోసం అలియాబాద్, కేశవరంలో మూసి ఉన్న బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ మన్నూర్ చౌదరి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అంతటా అల్పాహారం అందించే విధంగా ఉండేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి గాను స్థల పరిశీలనకై షామీర్పేట్, మూడుచింతలపల్లి మండలాల్లో హాస్టల్స్ తనిఖీ చేస్తున్నామన్నారు.
1: మీరింతవరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ ఎంవీఆర్ శర్మ గారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్బంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ది, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్దిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత, పోటీతత్వంతో కూడిన, భవిష్యత్తుకు సిద్దంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్దతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ, భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డంతో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్దతను సమీక్షించేందుకు మంత్రి యుకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్దిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
3: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier.
2: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.in లో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యకుడు జార్జ్ రోడ్రిగ్స్ ప్రకటించారు. రాజధాని కరాకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్స్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కరాకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహరం పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్దరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్దరణ జరిగింది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలి వర్మ, అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్టేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్ లో ఆస్టేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్ వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట వ్యాప్తంగా ఉన్న యువతకు 5,000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నతస్థాయి సమాపేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1,500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
4: అంబటేళ్ల సంగతులు. సూర్యుడు ప్రతి ఉదయం కొత్త వెలుగుతో వస్తాడు. మన జీవితం కూడా ప్రతిరోజు ఒక కొత్త అవకాశాన్ని మోసుకొస్తుంది. సమయం ఏడుం బావవుతుంది. ఇప్పుడే నిద్రలేచిన వారందరికీ లేదా పనుల్లో బిజీగా ఉన్న వారందరికీ హృదయపూర్వక శుభోదయం. ఈరోజు మన లక్ష్యాల వైపు మరో అడుగు ముందుకు వేద్దాం. మీ ఉదయాన్ని మరింతగా ఉల్లాసంగా ఉత్సాహంగా మార్చడానికి వచ్చేసింది మీ అందరి అభిమాన కార్యక్రమం అంబటేళ్ల సంగతులు. ఇలాంటి అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం అల్లనేరేడు పళ్ళ ప్రాముఖ్యత, వాటిలో పోషకాలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట, అగ్నిగుండాలు సవార్ల సందడి బంగారపు రమేష్ యాదవ్ ప్రసంగము, కైత పి పవన్ కుమార్ స్వీయ కవితలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ద్వాదశి, విశాఖ నక్షత్రం. ఈల పొద్దుగల్లా 5:45 పొద్దు పొడిసింది. పొద్దుమట్టు 6:50 పొద్దు మునుగుతుంది. వాతావరణం. ఈరోజు ఆకాశం చాలా వరకు మేఘావృతమవుతుంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 84% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో జిల్లాలో చాలా చోట్ల తేలిక నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వ్యవసాయ సలహా.
1: నమస్కారం, నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము ఆదిలాబాద్. ఈ మధ్య మనకు రైతులు కొత్త టెక్నాలజీ ఏందనంటే అధిక సాంద్రత పద్ధతి, సో దాన్ని కూడా అవలంబించడం జరుగుతుంది. సో ఆ పద్ధతిలో ఏందనంటే వరుసకు అంటే తేలికైన నీళ్ళల్లో వరుసకు 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు ఉంచుకొని మొక్కకు ఒకవేళ 20 సెంటీమీటర్లు ఉంచినట్టయితే దాదాపు 22,222 మొక్కలు, లేదు వరుసకు 3 ఫీట్లు ఉంచి మొక్కకు 15 సెంటీమీటర్లు అంటే 0.5 ఫీట్ ఉంచినట్టయితే 29,629 మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అధిక సాంద్రత పద్ధతి చేపట్టినప్పుడు ఈ అధిక సాంద్రత పద్ధతి సాగుకు చేయాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా అవలంబించాలి. అంటే 45 రోజులప్పుడు లేదా 45-50 రోజులప్పుడు మొక్క ఎదుగుదలను బట్టి ఈ మెపిక్వాట్ క్లోరైడ్ చమత్కారాన్ని దొరుకుతుంది, ఈ మందును స్ప్రే చేయడము గ్రోత్ రెగ్యులేటరు. అదేవిధంగా తర్వాత 60 రోజులప్పుడు 60 నుంచి 70 రోజులప్పుడు మళ్ళీ అంటే మొక్క ఎదుగుదలను బట్టి పంట ఎదుగుదలను బట్టి మరొకసారి స్ప్రే. తర్వాత 80 రోజులప్పుడు అవసరం అనుకుంటే, మూడో స్ప్రే అవసరం లేదనుకుంటే మనం కొట్టని అవసరం ఉండదు, బట్ ఒకవేళ కొట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు మూడో స్ప్రే ఒకటి. సో అంటే మొక్క ఎదుగుదలను బట్టి, క్రాప్ ఎదుగుదలను బట్టి ఈ మెపిక్వాట్ క్లోరైడ్ స్ప్రే అనేది చేయాలి. అంటే అధిక సాంద్రత పద్ధతి మనం అవలంబిస్తున్నప్పుడు దానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది.
0: అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం.

0: చరిత్రలో ఈరోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే ఈరోజు సినీ నటుడు ఉదయ్ కిరణ్ జయంతి, సామాజికవేత్త అరుణారాయ్, నటుడు సురేష్ గోపిలా పుట్టినరోజులు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అట్లనే ఈరోజు మొహరం పండుగ కూడా. ప్రముఖ సామాజికవేత్త అరుణారాయ్ పుట్టినరోజు ఈరోజు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సామాజిక కార్యకర్త. 1946 జూన్ 26 చెన్నైలో జన్మించారు. 1968 నుండి 1974 వరకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారినిగా పనిచేశారు. అయితే సమాజానికి మరింత ప్రత్యక్షంగా సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1990 సంవత్సరంలో రాజస్థాన్లో పేద రైతులు కార్మికుల కోసం మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ MKSS అనే సంస్థను స్థాపించారు. సమాచార హక్కు ఉద్యమాన్ని భారతదేశంలో పౌరులకు పరిపాలనలలో భాగస్వామ్యం పారదర్శకత కల్పించేందుకు సమాచార హక్కు చట్టం రావడానికి ఆమె కృషి చేశారు. 2000 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు అరుణారాయ్. అట్లనే 2010 లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. 2011 టైమ్ మ్యాగజైన్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా అరుణారాయ్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈమె నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈమె నిరంతరం పోరాడుతున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది అంబటాల సంగతులు కార్యక్రమం. ప్రకృతి ప్రసాదించే పండ్ల జాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫల ప్రదాయనిగా పిలిచే అల్లనేరేడు పళ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు కలుగుతుంది. సహజసిద్ధంగా లభించే అల్లనేరేడు పళ్ళు తీపి, వగరు, పులుపు రుచులతో నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఫలం. వర్షాకాలం ప్రారంభంలో విరివిగా దొరికే అల్లనేరేడు పళ్ళు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి. ఇలా అంబటాల సంగతులు కార్యక్రమంలో వినండి తిండితో మనం.
2: ఇయాల్టి కార్యక్రమంలో అల్లనేరేడు పండు ప్రాముఖ్యత, అల్లనేరేడు పండులో ఉండే పోషక విలువల గురించి, ఇంకా అల్లనేరేడు పండుతో తయారు చేసుకునే ఆహార పదార్థాల గురించి మనకు తెలియజేయడానికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార నిపుణురాలు డాక్టర్ జి ప్రియాసుగంధి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: ముందుగా చెప్పుండ్రి, అసలు ఈ అల్లనేరేడు పండు యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
3: అల్లనేరేడు పండు అనేది మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తూ ఉంటాము. ప్రతి ఇంట్లో పెరటి తోటల్లో కానీ వాళ్ళ పెరట్లోనే ఉంటుంది, ఒకటైనా ఉంటుంది. కాకపోతే గింజలన్నీ అట్లాగా పడేసి ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ అల్లనేరేడు పండు అనేది చాలా ముఖ్యమైనది. మనం ఆహారంలో గనక తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీన్ని భారతదేశ బ్లాక్ బెర్రీ అంటారు. బ్లాక్ బెర్రీ అని అంటే మనకి అవుట్ సైడ్ వెస్టర్న్ కంట్రీస్లో, ఫారెన్ కంట్రీస్లో బ్లాక్ బెర్రీ అనే దాన్ని చూస్తే కనుక దాంట్లో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ని లేదా ఇన్ఫెక్షన్స్ని తగ్గించే లక్షణాలు కలిగి ఉన్న ఫ్రూట్ అన్నమాట. అది మనకు దొరకదు ఇక్కడ, తక్కువగా దొరుకుతుంది.

0: మనం ఏది తీసుకున్నా మంచిది, మనకి అవైలబుల్ ఉన్నది తప్పకుండా తీసుకోవచ్చు. ఈ రంగు ఉన్న పండు తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా మనకి బెనిఫిట్స్ వస్తాయి. ప్రకృతి పరంగా వచ్చే రంగులు మనకి చాలా మేలు చేస్తాయి. అందుకనే మనకి ఈవెన్ మనం రోజు తినే ప్లేట్లలో కూడా ఎక్కువ రంగులు ఉండే ఆహార పదార్థాలు తినమని చెప్తూ ఉంటాము మేము. ఎందుకు అని అంటే ఎక్కువ రంగులు ఉండే పదార్థాలు అంటే రంగు కలిపినవి కాదు, కానీ సహజ సిద్ధంగా ఉండే రంగులున్న పదార్థాలు తిన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అన్నమాట.
1: అయితే మరి ఈ అల్లానేరేడు పండులో ఉండే పోషకాలు తెలియజేయండి, ఏ పోషకాలు ఉంటాయి?
0: పోషకాలకి వచ్చేసరికి పోషక విలువలు చాలా అధికంగా ఉన్నాయి. క్యాలరీస్ చూస్తే మనకి ఎప్పుడు భయపడేది ఏంటంటే ఫ్రూట్స్ అనగానే పళ్ళు అనగానే దాంట్లో ఉండేదే ముఖ్యంగా క్యాలరీస్. ఫ్రక్టోజ్ అనే పదార్థం వలన షుగర్ లెవెల్స్ పెరుగుతుందనే భయంతో ఫ్రూట్స్ తీసుకుంటే మాకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని మధుమేహ వ్యాధిగ్రస్తులు అంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం మనం. అయితే ఈ పండులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాములు పళ్ళు తీసుకుంటే కనుక 52 కిలోకాలరీల నుండి 60 కిలోకాలరీస్ వరకు ఉంటుంది. సో చాలా తక్కువ, ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కాకపోతే కొంచెం ఎక్కువ తీసుకోలేం మనం. క్యాలరీలు అనేది చూస్తే చాలా తక్కువ ఉన్నది, 60 కిలోకాలరీలు మాత్రమే. ఇంకా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, కొంచెం వగరు అలాగే పులుపు ఉండడం వల్ల విటమిన్ సి మంచిగా మనకి 14 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది 100 గ్రాముల పళ్ళలో. అయితే అది ఫ్రెష్గా మనకి దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ వేడి చేయడం అలాంటివి ఉండవు, మనం డైరెక్ట్గా తింటాము కనుక ఫ్రూట్స్, వాటి వలన విటమిన్ సి అనేది ఆవిరి కాకుండా చక్కగా మనకి అందుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి, 11 గ్రాములు మాత్రమే ఉంటుంది. ప్రోటీను అనేది ముఖ్యమైన సీరియల్స్ అంటే ధాన్యాలు వంటి పెద్ద పదార్థాల్లోకి రావు గనుక ప్రోటీన్స్ అనేవి తక్కువగానే ఉంటాయి, నెగ్లిజిబుల్ అన్నమాట. ఫైబర్ అనేది మనం తింటూ ఉంటుంటే పీసు లాగా కనిపిస్తూ ఉంటుంది, మనం ఫీల్ అవ్వం కానీ కనిపిస్తుంది. ఒక లైన్స్ అట్లా నరాలు మనకి బాడీలో ఎట్లా కనిపిస్తాయో అలాగా కొంచెం కట్ చేసి చూసినప్పుడు కనిపిస్తుంటుంది. అవి పీచు పదార్థంగా పనిచేస్తాయి, ఆ పీచు పదార్థం కూడా బాగా పనిచేస్తుంది. మలబద్ధకము అలాంటివి తొలగించబడుతుంది, మళ్ళీ జీర్ణకోశ వ్యాధులు ఏమైనా ఉంటే కూడా నివారించబడతాయి. ఇంకా ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కొవ్వు. ఇంకా మిగిలినవి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కి చెప్పుకోవాలంటే చాలా పెద్దగా ఉన్నాయి, దాంట్లో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి దేనికి వివిధ వ్యాధులకి రకంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట.
1: మీరు అన్నట్టు ఇటీవల కాలంలో ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకు అల్లానేరేడు పండ్లు తినడం వల్ల ఎంతో మేలు అంటున్నారు, అది ఎందువల్ల, నిజమేనా ఆ మాట?
0: అది ఖచ్చితంగా నిజమండి. అంటే ఇదివరకు రోజుల్లో మన పెద్దవారు పూర్వీకులు తెలియకుండానే రీసెర్చ్లు చేయకుండానే అవి మంచివి ఇవి మంచివి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇవి తింటే మంచిది, కనీసం మనకి దొరికే కాలంలో అయినా తింటూ ఉంటే అవి చాలా మంచిగా పనిచేస్తుంది. అయితే ఇందులో ఉండే కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాల వలన మనకి మధుమేహ వ్యాధి అనేది నార్మల్గా కూడా వచ్చేస్తుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకు అనంటే కాకపోతే కొంచెం తినడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం వగరుగా ఉండడం వలన. ఆ వగరుని తగ్గించుకోవడానికి ప్లస్ గొంతు పట్టేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, గొంతు పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది కనుక ఒక కనీసం 10 నుండి 12 కాయల్ని తింటే కనుక మనం ఆ మధుమేహాన్ని చాలా వరకు నియంత్రించుకోవచ్చు. దీన్ని ఏంటంటే నేరేడు పండులో మెయిన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఎందుకు మంచిది అని అంటే కనుక అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడమే కాకుండా గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా క్యాలరీలు తక్కువగా ఉండడం వలన అది తిన్న వెంటనే రక్తంలోకి వెంటనే అబ్జార్బ్ అయిపోదు, నెమ్మదిగా పీల్చుకునే శక్తి తక్కువగా ఉండడం వలన వెంటనే షుగర్ లెవెల్స్ పెరగడం అట్లాంటివి ఉండవు అన్నమాట. అదే సమయంలో మనకి షుగర్ వ్యాధిని తగ్గించడానికి కావలసిన పదార్థాలు ఉంటాయి, దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అర్థం మన శరీరంలో ఉండే కణజాలాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ బెర్రీ కూడా అలానే ఉంటుంది, మన బయట దొరికే బ్లాక్ బెర్రీ ఇందాక చెప్పినట్టుగా అందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. యాంటీ అంటే వ్యతిరేకమైనది, ఆక్సిడెంట్స్ అంటే ఆక్సిడెంట్ అనే పదార్థంలో ఆక్సిజన్ అని ఉంటుంది. ఆ ఆక్సిజన్ ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళి ఇప్పుడు మనం పీల్చుకునేది ఆక్సిజనే, అప్పుడు ఆ ఆక్సిజన్ కనుక లోపల ఉండే రక్తనాళాలకి చేరి రక్తనాళాల్లో ఉన్న ఫ్యాట్ కొవ్వు ఉంటుంది, మనం తీసుకునే కొవ్వు రక్తనాళాలకి చేరుతూ ఉంటుంది. ఆ రక్తంలో ప్రవహించే ఆ కొవ్వుతో కలిసి రియాక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్గా సెటిల్ అయిపోతుంది. ఆ సెటిల్ అవ్వడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులను ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఆ సమయంలో ఈ నేరేడు పళ్ళు కనుక తీసుకుంటే

0: దాన్ని సెటిల్ అవ్వకుండా, అంటే ఆ ఆక్సిజన్ అనేది ఈ కొవ్వు పదార్థాలను తో రియాక్షన్ అయ్యి బ్యాడ్ కొలెస్ట్రాల్గా ఫామ్ చేయకుండా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అది ముఖ్యంగా మధుమేహ వ్యాధి తగ్గడమే కాకుండా గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. ఆ రెండే కాకుండా ఇంకా క్యాన్సర్, దీన్ని యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వేరే వేరే రీసెర్చ్ చేసినప్పుడు దీన్ని యాంటీ క్యాన్సర్ ఫ్రూట్గా పిలిచారు. ఎందుకు అనంటే ఆ యాంటీ క్యాన్సర్కి సంబంధించి ఒక పదార్థం ఉంటుంది, డెల్ఫినిడిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉన్నది. ఆ పదార్థం క్యాన్సర్ కణాలపైన ఒక కీమోథెరపీ లాగా పనిచేస్తుందట. ఒక థెరపీ ఏ విధంగా మనకి రేడియో థెరపీ ఇస్తారో క్యాన్సర్ పేషెంట్కి ఆ విధంగా పనిచేస్తుంది. ఇది కంపల్సరీ తీసుకోవడం వలన క్యాన్సర్ కూడా చాలా వరకు ఆ కణాలు తగ్గిపోయి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ చాలా మందిలో కనిపించింది. అలాగే ఈ మధుమేహ వ్యాధికి సంబంధించింది చూస్తే గనక మధుమేహం వల్ల వచ్చే అతిమూత్ర వ్యాధి, మూత్రం ఎక్కువగా వస్తుంటుంది వాళ్ళకి, అలానే ఇంకా దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది, ఈ రెండు కూడా చాలా వరకు తగ్గుతాయండి. మామూలుగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అన్నమాట.
1: ఈ పండులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నో రోగాల్ని నయం చేసే గుణం ఉంది. మరి కొంతమంది చూసినట్లయితే ఈ అల్లానేరేడు పండును తినడానికి సాధారణంగా ఇష్టపడరు, ఎందుకంటే ఇది ఓగర్గా రావడం లేక గొంతులో మీరు అన్నట్టు పట్టేసినట్టు ఉండడం ఇలా ఉంటుంది కదా. మరి ఈ అల్లానేరేడు పండుతో ఇంకేమన్నా పదార్థాలు తయారు చేసుకొని తినవచ్చా? మరి ఆ పదార్థాన్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలి, ఆ వివరాలు చెప్పండి.
0: అల్లానేరేడు పండులో మీరు అన్నట్టుగా కొంచెం కష్టమే తినడము, ఒక 4-5 తిని కొంచెం గొంతు పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఎందుకలా అనిపిస్తుంది అంటే పండులో వగరు ఉంటుంది. ఆ వగరు దేని వలన వస్తుంది అంటే గ్యాలిక్ యాసిడ్ అనే పదార్థం ఉండడం వల్ల వగరు వస్తుంది. ఈ విధంగా వగరు ఎక్కువగా ఉండడం వల్ల తినడం ఇష్టం ఉండదు, గొంతు పట్టేస్తడం వల్ల మొత్తానికి తినడం మానేస్తూ ఉంటారు. అయితే వారి కోసం స్పెషల్గా ఈవెన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలంటే కొంతమంది జ్యూసెస్గా చేస్తున్నారు, షుగర్ లేకుండా అందులో పంచదార వేయకుండా జ్యూసెస్గా చేసుకోవచ్చు. అలాగే సలాడ్గా వాడుకోవచ్చు. సలాడ్స్ అంటే అందరికీ తెలిసినవే, క్యారెట్, టొమాటో, ఇంకా కీర, వీటితో పాటు ఇవి కూడా ఫ్రూట్స్ కట్ చేసి వేసుకొని తినడం వల్ల కూడా బాగానే ఉంటుంది. దాంట్లో కూడా షుగర్ మళ్ళీ ఎక్స్ట్రా అవ్వదు. అదే మధుమేహ వ్యాధిగ్రస్తులకి షుగర్ లేకుండా ఒక స్మూతీ లాగా తయారు చేసి ఇవ్వచ్చు. స్మూతీస్ అంటే ఐస్ క్రీమ్ లాగా తయారు చేసి ఇవ్వచ్చు. కాకపోతే ఐస్ క్రీమ్స్ ఏంటంటే కొద్దిగా స్వీట్ ఉంటుంది, షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల వీటినే పెరుగులో వేసి తినడం వల్ల వాళ్ళకి ఇష్టంగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు పెరుగు ఒకటే పుల్లగా ఉండడం వల్ల తినకపోవడం, లేదా ప్లెయిన్ పెరుగు కన్నా ఈ ఫ్రూట్స్ వేసి ఇచ్చిన పెరుగు టేస్టీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి తినాలని ఆశ కలుగుతుంది అన్నమాట. అదే సమయంలో షుగర్ లెవెల్స్ లేదా గ్లూకోజ్ లెవెల్స్ కూడా రక్తంలో పెరగకుండా ఉండడానికి ఉంటాయి. అవి పక్కన పెడితే ఇంకా చిన్నపిల్లలు లేదా మామూలు మధుమేహం లేని వారు కానీ వాళ్ళకి ఐస్ క్రీమ్స్లో కలుపుతున్నారు. ఈ రోజుల్లో మార్కెట్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఐస్ క్రీమ్స్లోను, ఇంకా యోగర్ట్స్ అని చెప్పేసి వస్తున్నాయి పెరుగు, దాంట్లో కూడా కలిపి ఇస్తున్నారు. ఇంకా జామ్ లాగా తయారు చేస్తున్నారు. జామ్ లాగా తయారు చేయడం వల్ల కలర్ కూడా పర్పుల్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. అదే సమయంలో వారికి తగినన్ని పోషకాలు చిన్నప్పటి నుండే వస్తూ ఉంటాయి. జామ్స్ బాగా చేస్తున్నారు బ్రెడ్లో కానీ, ఇంకా నార్మల్గా కూడా తినడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ వ్యాపార పరంగా చూస్తే గనక ఈ జామున్ పౌడర్ అని చెప్పేసి ఒకటి తయారు చేస్తున్నారు. జామున్ పౌడర్ అంటే ఈ అల్లనేరేడు పండ్లలో నుండే పౌడర్ లాగా తయారు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ వైజ్గా తయారు చేసి అది బయటికి ఎక్స్పోర్ట్ చేయడమే కాకుండా మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఆ పౌడర్ ఈజీగా తీసుకుని ఒక స్పూన్ తీసుకొని కూరల్లో వేసుకోవడము, అంటే ఎవరికైతే ఇష్టం ఉండదో అసలు తినడమే ఇష్టం ఉండట్లేదు కానీ అది మంచిది, వాళ్ళకి ఆ పౌడర్ తెప్పించి ఒక స్పూన్ అట్లాగా వాడుకోవచ్చు. ఆ జామున్ పౌడర్ ఏ విధంగా తయారు చేస్తారని కొంతమంది ఏమో కండ ఉన్నదే యాజ్ ఇట్ ఈస్గా ఫ్రూట్ తీసుకొని ఆ ఫ్రూట్స్ అన్ని కలిపి దంచి పచ్చిగా ఉన్నప్పుడే మంచిగా మనం తినే టైంలోనే, ఎక్కువ తినలేం కనుక ఎక్కువ కేజీలు దంచి లేదా గ్రైండ్ చేసి అది ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎండబెట్టినప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత బాగా మంచిగా పౌడర్లాగా అయిపోతుంది. ఆ పౌడర్ని మళ్ళీ జల్లించుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకొని నిల్వ చేసుకుంటే కనుక ఆ పౌడర్ 1 సంవత్సరం వరకు వాడుకోవచ్చు. మనకు కావాల్సిన కూరల్లో ఒక మసాలా లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మసాలా లాగా అది ఘాటుగా ఏమి ఉండదు కానీ మనకి వేసినట్టు కూడా తెలియదు. లేదా చపాతీ పిండిలో ఆ పౌడర్ వేసుకుని మనం తయారు చేసుకుని తినొచ్చు. అదేవిధంగా గింజల నుండి కూడా పౌడర్ చేస్తున్నారు. గింజల నుండి పొడి చేసినప్పుడు ఆ గింజలు తినేసి పడేసి

0: వేసినాయో లేకపోతే చెట్టు కిందకి వెళ్ళినప్పుడు చాలా గింజలు వేస్ట్ అయిపోయి ఉంటున్నాయి. ఆ గింజలన్నీ కలెక్ట్ చేసి కడిగేసి అది ఎండలో గనుక మంచిగా ఎండబెడితే, లేదా సన్ డ్రయర్స్ ఉన్నాయి ఈ రోజుల్లో కొంతమందికి, వాటిలో కూడా ఎండబెట్టినప్పుడు దాన్ని పౌడర్గా తయారు చేసుకొని పెట్టుకొని ఇంట్లో అది వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. మధుమేహం వ్యాధిగ్రస్తులే కాకుండా మామూలు ఆ షుగర్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. ఈ వ్యాధులే కాకుండా స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది. చిన్న పిల్లలకి కానీ కిషోర బాలికలకు కానీ ఎవరైతే అవసరం ఉంటుందో చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల, యాంతోసైనిన్స్ ఉండడం వల్ల స్కిన్ మంచిగా గ్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఫ్లేవనాయిడ్స్ అని చెప్పేసి పాలిఫినాల్స్ ఇవన్నీ సూపర్ ఫుడ్స్కి రిలేటెడ్వి. సో సూపర్ ఫుడ్స్ ఫ్లేవనాయిడ్స్ ఉండడం వలన, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వలన ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయండి ఇందులో.
1: చాలా మంచిదండి డాక్టర్ ప్రియా సుగంధి గారు. మరి ఇవాళ కార్యక్రమంలో అల్లనేరేడు పండులో ఉండే పోషక విలువలు, అల్లనేరేడు పండుతో తయారు చేసుకునే ఆహార పదార్థాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: తిండితో మనం అల్లనేరేడు పళ్ళ ప్రాముఖ్యత, వాటిలో పోషకాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది పి అశోక్. శ్రోతలు, మీరు ఈ ముచ్చట్ను మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది అంబటాల సంగతిల కార్యక్రమం. ఈరోజు మొహరం పండుగ. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం మొదటి నెల మరియు పవిత్రమైన మాసం. ఇది ముస్లింలకు కొత్త సంవత్సరాది. త్యాగం, సహనం మరియు మత సామరస్యానికి ఇది ప్రతీక. ప్రవక్త మహమ్మద్ మన్వడైన ఇమాం హుస్సేన్ మరియు వారి కుటుంబ సభ్యులు కర్బలా యుద్ధంలో అమరులైన జ్ఞాపకార్థం మొహరం 10 రోజుల పాటు సంతాప దినాలుగా జరుపుకుంటారు. నల్లని దుస్తులు ధరించి ఊరేగింపులు నిర్వహిస్తారు, ప్రార్థనలు చేస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మొహరం పండుగను కుల మతాలకు అతీతంగా సవార్లు లేదా పీర్ల పండుగ పేరుతో జరుపుకుంటారు. హిందువులు, ముస్లింలు కలిసి పీర్లను పూజిస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటారు. ఇలాంటి అంబటాల సంగతుల కార్యక్రమంలో విందాం అగ్నిగుండాలు సవార్ల సందడి. మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం.
1: ఆ గ్రామంలా గా పొద్దుగలటి ఎల్లల అట్లా రామాలయం, హనుమాను మందిరంలా పూజలు, జయగంటల నాజులు. గా పక్కకున్న సవార్ల బంగ్లా గోడలకు సున్నమేస్తున్నారు. రైతులు, కూలీలు, కుల వృత్తులోళ్ళు ఓళ్ళ పనులు ఆళ్ళు చేసుకుంటున్నారు. అటు మైసవ్వ తల్లి గుడి పక్కకు చేరి బాయ కళాకారుడు నల్ల హనుమన్లు, డప్పు కళాకారులు ఇంకా 4 సాంప్రదాయ డప్పుల్ని సవరించుకుంటున్నారు. గుంచెం అగ్గిదగడకు కాపిన డప్పు మీద కోలేసిండ్రు. జజ్జన్ జజ్జన్ జజ్జన్ జన్ ఇగ బాయ అనేటి బాజపాట కోరస్. గ్రామంలా గీ మోరన్ డప్పు బాయ నాజు ఇట్లా సౌల వడంగనే అట్లా అందరిలా గదేదో హుషారుతనం కనిపిస్తున్నది. ఆవ్ మోరం పండుగ రానేచ్చగదా, ఈయోడు శామనంలాచ్చింది. ఎడ్లాపురం జిల్లా అని ఏమిటిది? రాష్ట్రంలా మస్తు జాగలల్లా మోరం చేసుకుంటారు. అయితే ఆ గ్రామాల పిడీల ఆచారం పద్ధతులని బట్టి పీరీలు అనేటి సవార్లను కడతారు. ఇక ఎడ్లాపురం జిల్లాల తలమడుగు మండలం రుయ్యాడి

భీంపురం మండలం కరంజిటి పెత్తాంసి కప్పర్ల బండల నాగాపురం పేరు అయిన ఈ మోరంకు. ఆ గ్రామం కరంజిల పెద్దొర్రే నిండుగా వారుతున్నది మొన్నటి ఆనలకు. గా ఒర్రె ఒడ్డుకు ఈ నుంచి ఆడిదాకా ఒక కోసు దూరం దాకా ఆడియోళ్ళు మొగోళ్ళు బట్టా బరుగు ఉతికేస్తున్నారు. పరుసుకునేటి కప్పుకునేటి తొడుక్కునేటి గిట్లా అన్నీ శుభ్రం చేస్తున్నారు. అటు పాత పెంకుటిన్లోళ్ళు గోడలు మేగుతున్నారు. ఇప్పుడు ఎక్క సిమిటిన్లైనే గాని ఆలుసుక షికారి పంపుల పంచడం కలిపిన నీళ్లు పోసి గోడలకు పిచికారి చేస్తున్నారు. అందరూ గోడలు బట్టలు వేసుకుంటున్నారు. మూరం కదా 10 రోజులు నేకితోని ఉండాల. మరి నెలవంక కానొచ్చింది. తెలంగాణలా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలల్లా కుదిరీలు అంటే గుండం పిల్లని తీస్తున్నారు డప్పు బాజలతోని. మర్రా గుండాలు తవ్వుతారు. గా సందేయాల్లా గుండం దీసుడు కాడా పిల్లగాండ్లు డప్పుల నాజుకు తగ్గట్టు ఎగురుతున్నారు. డప్పు సప్పుడు మనిషిని ఎగిరిపిస్తుంది ఏడిపిస్తుంది. పల్లెలనైతే ప్రతి పండుగ లగ్గం ముహూర్తం నుంచి డప్పు బాయల పాత్ర ఎక్కనే ఉంటుంది. డప్పు కళాకారులు పూజారులే. కరంజిల రుయ్యాడిల అంతటా సవార్ల గుమ్టీలు అంటే అవిటి దేహాల ఆకారంని ఎదురు బద్దలతోని తయారు చేసుకున్న వీటిని ఒర్రెలు చెరువులల్ల గడిగి తెస్తున్నారు. ఇక పూజ చేసి సవార్ల బట్టలు సొమ్ములున్న పెద్ద సందూకుల తాళాలు తీసి శుభ్రం చేస్తున్నారు. పెత్తాంశిల బుడాన్ సవారి కిరీటం అనేటి గుండును కరంజిల ఇమాం కాషీం పెద్ద చిన్న సవార్లు మొగులాలి గొడుగులను జలాభిషేకం చేస్తున్నారు డప్పుల సప్పుల నడుమ. మోరం 10 రోజుల పండుగ కదా, ఇట్లా సురు 3 రోజులల్లా ఈ పనులన్నీ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ గ్రామాభివృద్ధి కమిటీలు మోరం కమిటీలు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని భేదాలు ఇడిసబెట్టి గ్రామాలు ఐక్యమత్తంతో ఈ మోరం పండుగ పనులల్లా లీనమైనయి. అటు మోరం రాత్రులల్లా చిన్న నాటికల తీరు వేషాలు తీసేటి కళాకారులు మొక్కులోళ్ళు అన్నీ తయారు చేసుకుంటున్నారు. 2 గుండాలల్లా ఎర్రటి నిప్పలు. గా పక్కకు జన్కు జన్ జన్న జన్కు జన్ జన్న డప్పులెంచుతున్నారు. పంజమలీదల్ని ఎక్కిస్తున్నారు. పాత దినాలు మతి చేసుకుంటే మహిళలు మడితోటి ఇసుర్రాయిలా అప్పుడే ఇసిరిన అట్టెడు చారెడు గోధుమాలని మర్ర ఆవుల కొట్టాలకు పోయి పొయ్యిబెట్టి తావల రొట్టెలు చేసి అవిటికి బెల్లం నెయ్యి కలిపి మలీద లడ్డు తయారు చేస్తుండే. ఇప్పుడు ఇసుర్రాయలు గానచ్చులేవు గాని ఆచారమైతే మంచిగా నడుస్తున్నది. నడని ఆషన్న ఊషన్న హుస్సేన్ అంతా ఒక చేతుల మలీద ఊదు తట్టి ఇంకో చేతుల రాగి నీళ్ల గడవతోని గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అట్లా నీళ్లు జార విడుస్తున్నారు. బంగ్లాలకు పోయి కాషీం పంజకు మలీద సమర్పిస్తున్నారు. ముజావర్ కాషీం నెమలీకల కట్టతోటి ఈపు మీద జరిసి ఊదు బెట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నాడు. బంగ్లాల సందడి ఊదు గంధాల సువాసనలు అన్ని కులవృత్తులోళ్ళు అక్కడున్నారు. ఇక మర్ర ఇట్లనే పెద్ద మలీద ఇవి పెచ్చవారి చిన్న సవారి మొగులాలి నాలా హైదర్లకు. గుబిడిల గజ్జల సవారిని మస్తు నమ్ముతారు. కప్పర్ల మలంగి సవారి రుయ్యాడిల హసేన్ హుసేన్ మహారాష్ట్ర పాటన్ల జాకిర్సార్ సవారి. నిజానికి స్థానికంగా సవారి పీరి అనేటి అన్నీ హసేన్ హుస్సేన్లా రూపాలుగా భావించాలి. మోరంలా ఈ 10 రోజుల ప్రక్రియల ప్రతి ఘట్టము అద్భుతమైన జానపదమైంది. అట్టెడు చారెడు మైమలీద అట్టెడు చారెడు ఆసెను ఊసెను అలైబులాయి ఆసెను ఊసెను. మొన్నటికి మొన్న ఉద్యమ స్ఫూర్తి పాట హా అసైదులారతి కలగజలగమ్మతి. దీలే దేవర్లకు యాడాడనో పట్నాలల్లా ఉండేటి కుటుంబాలు మోరంకు సుఖా పల్లెకస్తాయి. మలీద లెక్కిస్తారు.
మోరం పండుగ

0: ఎల్తరు. ఇక తెల్లారిజామట ఆడ బంగ్లా ముంగాట గుండంలా ఎర్రటి మంటలు డప్పులు గొంజం గాపి ఎంచుతున్నారు. నూర్ల మంది కాశింపంజ దర్శనంకు భక్తితోని ఎదురు చూస్తున్నారు. కరంజి కాశింపంజ ఆహార్యం అంటే కట్టుకం తీరు విలక్షణంగా ఉంటది. మర్రా ఇట్లా ఏడాగా అనరాదు. పంజ లేచింది, గుండాల చుట్టూ తిరిగింది. హనుమాన్ గుడి ముందు ఆగి మర్రా అట్లా పోతున్నది. పంజ చుట్టూ నెమలీకల కట్టలు వట్టుకుని దేరెడ్డి అశోకుని పని ఆషన్నా జక్కు పంజాబ్. ఇక మనోహర్ దివిటి వట్టిండు. గంగపుత్రులు ఊద్దాన్ని వట్టుకున్నారు. రజక పెద్దలు ఎంబడి ఉన్నారు. మాజాను పంజనెత్తుకున్నాడు. కొంచెం నెమలి ఆట తీరు. ఇక దొడ్డి ఎక్కింది. పురాతన దర్గా కాడ పూజల్ని అందుకుంటున్నది. ఎప్పుడో నూరేళ్ల కింద పంజగుండం ఉన్న మర్లుళ్ళ ఇంటికాయి వచ్చింది. ఇక దొడ్డిమూలకు మంత్రాల నడమ కొట్టువడింది. కొట్టువడుడంటే శతాబ్దాల కిందటి కర్బలా యుద్ధంలా నియంత యాజీద్ చేతిలో ధర్మాత్ములు మహమ్మద్ ప్రవక్త ముని మనుమలు అయిన హస్సేన్ హుసేన్లు అమరులు అయినట్లు చరిత్ర చెప్తున్నది. ఇంకో రోజు అన్ని సవార్ల జల్సా. రాత్రి తీరు తీర్ల పాటల కూరస్తోని డప్పులు బాయలు అవిటికి తగ్గట్టు గుండం ఆటలు. నడుమ నగిచ్చేటి కొంచెం బుద్ధి చెప్పేటి చురుకలు పెట్టేటి నాటికలు. జమాన్లా కాడిగిరి సుభాష్ గుర్రల స్మరణ మల్లేషు ఇట్లా మూరంల ఏషమే తీస్తే కొంచెం చూడబడుతుండే. ఇప్పుడు సిల్వర్ ఆశన్న తాత పోరగాన్లు మాధవ్ ఉద్దు దీకొండ గణేష్ పంజాబ్ వేషాలు తీస్తున్నారు కానీ అంత రాదు. కందోర్లు ఇంటికలు తీసుడు పీరీలకు ఎండి బంగారి సొమ్ములతోటి నగదుతోటి డట్టీలతోటి మొక్కులు విరుచుకుంటున్నారు. విశ్వాసం మనిషికి ధైర్యమిచ్చి ఫలితం సుఖ ఇస్తుంది. అగ్గో బంగ్లాలా కమ్మరి టికారాం కాక కనిపిస్తున్నాడు. ఇప్పటికైతే కాశింపంజన్ గట్లు గీ ఒక్కనికే సాధ్యం అవుతున్నది. గీ తరమోళ్ళు సవార్లు గట్లు నేరుస్తున్నారు. నిరుడు కరోనాతోని మోరంల కళ కనిపించలే. ఈయోడు ధూమ్ధామే ఉన్నది గరి జాగ్రత్తగా ఉంటే మంచిది. జైనూరు సవార్లు ఇందురుపల్లి రథం సవారి కరంజి కచ్చి ఆతిథ్యం స్వీకరిస్తున్నాయి. తాంసి సవార్లు కప్పర్లు కోయినాయి. మోరం ఆదివాసీ పల్లెలల్లా విలక్షణంగా కనిపిస్తుంది. ఇక దశమి సురైంది. పొద్దుగల్లటి సందే ఏషాలు సురైనాయి. గుసాడి సాధులు ఇట్లా ఎన్నెన్నో ముజిగ మల్లన్న పల్లకి ఇల్లిల్లు తిరిగి ఆశీర్వదిస్తున్నది. పొజ్జమాట బంగ్లా ముందాటి మైదానం తీరున్న జాగల మస్తు మంది పులియేషాలతోని మొక్కులు తీర్చుకుంటున్నారు. పొద్దు పోతున్నది. 50 డప్పులు రెండు బాయల నాజుల నడుమ జనం ఉత్కంఠ నడుమ కాశింపంజ లేచింది. ఎనుకనే అన్ని సవార్లు పీలాలు పుట్నాలు పీరీల మీద జల్లి మొక్కుతున్నారు. బంగారు ఎండి కిరీట దగదగలతోటి మెడల ఆభరణాలు నిమ్మకాయలు కుడుకల హారాలతోటి ఆకాశ రంగు వస్త్రాలతోటి వెనక ముందు అనుచర గణంతోటి పంజా అట్ల రాజ టీవీతోని తను అనుకున్న కాయి అడుగు లేస్తున్నది. బతుకులల్లా ఒగోళ్ళది ఒక బాధ. కొందరు సంతానం కోసానకు ఇంకొందరు ఆరోగ్యం కోసానకు అట్లా పంజకు ముందు మోకరిల్లుతూ మొక్కుతున్నారు.
1: అగ్నిగుండాలు సవార్ల సందడి మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది అంబటెల్ల సంగతులు కార్యక్రమం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా జూన్ 26 తేదీన మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని ఐక్యరాజ్యసమితి

0: పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. దీనివల్ల దేశాభివృద్ధికి, యువత భవిష్యత్తుకు ఈ మాదక ద్రవ్యాలనేవి ముప్పుగా పరిణమిల్లుతున్న తరుణంలో దీని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబటాల సంగతుల కార్యక్రమంలో చివరిగా విందాం కవిత. ఈ శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలు.
1: కవితా శీర్షిక మేము రైతులం. మేము రైతులం, అవును మేము రైతులం. మట్టిని అమ్మలా ప్రేమించే మనుషులం, చెట్టుని దేవునిలా మొక్కే మనుషులం, గాలిని నీటిని ప్రాణంగా చూసే మనుషులం, అగ్నిని ఆరాధించే ఆదిమ జాతులం, పంచభూతాలను పంచ ప్రాణాలకన్నా ఎక్కువగా ప్రేమించే మనుషులం, అవును మేము రైతులం. పొద్దున లేస్తే సాయంత్రం దాకా సూర్యునితోనే మా ప్రయాణం, బురద నీటిలో నడుం వంచినా శ్రమ తెలియక నవ్వే తామర పువ్వులం. కాలమేదైనా పరిస్థితులు ఏవైనా మాకొకటే తెలుసు, కష్టపడటం మనసారా నవ్వడం, అవును మేము రైతులం. పిడికెడు గింజల్ని పుట్టెడు చేస్తాం, వాన కోసం ఆకాశం వంక చూస్తాం, చినుకు రాలితే పిల్లాడిలా సంబరపడతాం, కరువు కాటేస్తే కన్నీళ్లను దాచేస్తాం, కష్టాలెన్నైనా సహిస్తాం కానీ ఎక్కడా చేయి జాచం, అవును మేము రైతులం. నువ్వు డాక్టర్ కావాలి బిడ్డ, నువ్వు ఇంజనీర్ కావాలి కొడక అంటారే కానీ ఇంతమందికి మనమే అన్నం పెడుతున్నామని ఇంకా తెలియని అమాయకులం, అవును మేము రైతులం. ఆకాశ హర్మ్యాలు ఎన్ని కట్టినా పునాదులు నేలపైనే ఉండాలి, నింగికి ఎంత ఎగిరినా ఆకలైతే నేలవంకే చూడాలి, ఎంత ఎదిగామన్నది గొప్ప కానే కాదు, ఎదిగినా ఒదిగుండటమే కదా గొప్ప, అందుకే మేము రైతులం, అవును మేము రైతులం. మరో కవితా శీర్షిక వానమ్మ ఆగిపోయిక. వానంటే నీటి ముత్యాలు నేలకు రాలడం అనుకున్నాను, ఇలా కన్నీటి చుక్కల్ని కార్పించేదా? వానంటే హాయిగా గంతులేసే చిరుజల్లులనుకున్నాను, ఇలా వరదై నిలువున ముంచెత్తేదా? వానంటే గొడుగు భుజాన వేసుకొని చేసే షికారనుకున్నాను, ఇలా పిడుగై ప్రాణాలు తోడేదా? వానంటే రైతుకు భరోసా ఇచ్చేదనుకున్నాను, ఇలా భయాన్ని పరిచయం చేసేదా? వానంటే ముసురు కౌగిలిలోని నీటి చుక్కలనుకున్నాను, ఇలా ఉసురు తీసేలా ఏడ్పించేదని ఇప్పుడే తెలుసుకున్నాను. వానమ్మ ఇక ఆపమ్మ, నీపై నా పాటలన్నిటినీ దాచేస్తాను, నీ బీభత్సం చూసి మా కంట కన్నీరే, వరదై మమ్మల్ని ముంచకముందే నేనడిగేదాకా ఇటుగా రానే రాకమ్మా, ఆ మేఘాల్లోనే చాటుగా దాగిపోవమ్మా, కనికరించి ఆగిపోవమ్మా. మరో కవితా శీర్షిక ఎప్పుడైనా చూశారా? ఎప్పుడైనా చూశారా చేతి పిడికిలి గొడ్డలి దెబ్బలా మారడం, కాలి నడకల శబ్దం అదిరిపడే తుఫానులా మారడం, కన్నీటిని వదిలే కళ్ళు అగ్నిగుండాల్లా ఎగిసెగిసి పడడం, నెర్రలు బారిన నేలను చీల్చుకుంటూ విప్లవ పాఠాలు ఒక్కసారిగా మొలవడం ఎప్పుడైనా చూశారా? కదం కదం కలుపుతూ స్వతంత్రపు పాటను గొంతుకు తగిలించుకొని గుండె నిండా ఆవేశపు జ్వాలలు, కళ్ళ నిండా విముక్తికై జెండాలు భీకర శబ్దం చేస్తూ ఎగరడం ఎప్పుడైనా చూశారా? కింద పడిన ప్రతిసారి నేనింకా ఆగనేలేదు, నువ్వెందుకు ఆగావురా, ఇంకోసారి లే అంటూ గుండె ప్రాణం పోస్తూనే ఉండటం ఎప్పుడైనా చూశారా? అగ్నిజ్వాలలు నిలువెల్లా దహిస్తున్నా కన్నతల్లి కన్నా ముందు నేల తల్లిని గొంతు మోయడం ఎప్పుడైనా చూశారా? ఇదీ కదా స్ఫూర్తి అంటే, ఇదీ కదా చైతన్యం అంటే, అదిగో సూర్యుడు ఉదయిస్తున్నాడు, విప్లవ జెండ ప్రాణం పోసుకుంటోంది, సరికొత్త రక్తం ఎగిసెగిసి పడుతోంది, ఆగేదే లేదు, కలలు కన్న స్వతంత్రం వచ్చేదాకా మమ్మల్ని ఆపేదేదీ లేదు. మరో శీర్షిక అసలు ఈ చదువు అంటే ఏమిటి? పనికి కొట్టానికి పొయ్యే చేతులు, ఇంటి బరువును మోసే కాళ్ళు, అందని ఆశల కలల్ని కనే కళ్ళు, నొప్పిని మునిపంటిన మోసిన పెదాలు, సర్కారు బడి రాగానే రెక్కలు చాచిన పక్షులయ్యాయి. పనికి కొట్టానికి పొయ్యే చేతులు, ఇంటి బరువును మోసే కాళ్ళు, అందని ఆశల కలల్ని కనే కళ్ళు, నొప్పిని మునిపంటిన

0: Prime Minister Narendra Modi and Queen Maxima of Netherlands discuss India's digital public infrastructure-led revolution. Government restores commercial LPG supplies to pre-crisis levels, withdraws sectoral restrictions. FIR lodged against 8 named accused and several unidentified persons in connection with Ayodhya Ram Mandir donation case. IMF says India continues to be major driver of global economic growth despite economic impact of Iran conflict and higher energy prices. In football, Ecuador advanced to FIFA World Cup knockout stage, beating Germany 2-1 in New Jersey. And in cricket, Shefali Verma powers India to 5-wicket win over Bangladesh in Women's T20 World Cup in Manchester. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ మరొకసారి శుభోదయం చెబుతూ స్టూడియోలో సమయం 8:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం బాస రుచులు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కె లింగరాజు వచన రచనల నుండి ఒక కండిక, ప్రముఖ కవి ఇరొక్కెం కామేశ్వరరావు కవితా పంక్తులు చదివి వినిపిస్తున్నారు ఎస్ రాజవర్ధన్.
2: ప్రముఖ తెలంగాణ రచయిత కె లింగరాజు రచించిన తిల్లాన కథానిక నుండి ఒక ఖండిక. ఈ కథలో హైదరాబాదు వాతావరణం ఉంది, తెలంగాణ పదాలు దొరికాయి, భాష సరళంగా ఉంది. రచయిత ఖమ్మం జిల్లావాడు, చాలా కథలు రాసిండు, కానీ ఇతని గురించి ఎక్కువగా పరిచయం లేదు. తిల్లాన కథానిక నుంచి ఒక ఖండిక. సికింద్రాబాద్ స్టేషన్, రాణిగంజ్, మింట్, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, కింగ్ కోటి, మూసి, చార్మినార్, ఒకటి తర్వాత ఒకటి వెనక్కు వెళ్ళాయి. దిగాను. గతించిన సంవత్సరాల మరుపు నెమరేస్తూనే ఆ గల్లీలో ఇళ్ళు వెతుక్కుంటున్న వానకు తడిసిన రోడ్లు నిగూఢ చిత్రకారుల్లా లాల్చీ మీద రంగులు వేసేస్తున్నాయి. నడుస్తున్న ఈ మరుపురాని ఇళ్లలోని తెరలు తీయనిస్తే ఇంట్లో స్తంభాల్ని మనుషుల్ని లెక్కపెట్టి బుగ్గల్లో నిద్రపోయి ఉందును, కానీ రానియరు. ఎగిరే లాల్చీ తోమిన బిందెల్లో, తడిసిన కభరీభరపు పువ్వుల్లో, అద్దకాల చోళీల్లో అందం చూసుకుంటానంటోంది. దాదా ఎవరో పిలుస్తున్నారు. ఉలిక్కిపడ్డా. గత 10 సంవత్సరాల నుండి ఇక్కడికి రానేలేదు. ఎవరు పిలుస్తారు? ఆలోచన. గుర్తుకు రాని మరుపుతో ఎవరివైపు చూస్తే ఎవరేమనుకుంటారో అన్న సిగ్గు భయం వల్లెవాటు వేసింది. జాంగీర్ దాదా మళ్ళీ అదే స్వరం, వీణమెట్ల ఆరోహణ. నెరిసిన గడ్డంలో పడ్డ చినుకులు, చెంపలోడిన ముత్తైదువ, సిగలోని పువ్వుల్లా నిన్నెవరు వరిస్తారు అంటున్నాయి. యవ్వనంలో కౌగిలించుకున్న వెచ్చదనం తోకచుక్కయింది. విరిగిన జాల కర్రల్లోంచి ఓనీ వేసుకున్న నడుం నవ్వుతోంది. కళ్ళు పిలుస్తున్నాయి. కాటుకల్లోంచి గడ్డం మీద రత్నాల్ని ఎర్రగళ్ల రుమాల్లో తుడుచుకునే చార్మినార్, మెలామాలో అద్దం చూసుకునే అటు అడుగులు వేశాను. జ్ఞాపకం. నెమ్మదిగా పైనున్న మబ్బుల్లాగే 10 ఏళ్ళు. ఈ ఇల్లు, పరిసరాలు, తెలిసి ఉన్న వ్యక్తులు స్ఫురించటం లేదు. వ్యక్తావ్యక్తంలో ఆ అమ్మాయిని చూసినట్లే ఉంది, మాట్లాడినట్టే తడుతోంది. అయినా జ్ఞాపకం లేకేం అన్న. అమ్మా నానా కులాసాగా ఉన్నారా? వయస్సులోని అనుభవం సమయోచితంగానే కుశల ప్రశ్న వేయించింది. కళ్ళలోకి చూస్తున్న అమ్మాయి కనుపొట్టలు నవ్వుతున్నాయి. చిల్లి చెంబుతో కాళ్ళు కడుక్కున్న. ఎంతగా ఆలోచించినా ఇంత బీదరికంలో ఉన్న స్నేహితులు ఎవరూ లేరే అని మనస్సు ఎత్తి పొడుస్తోంది. మాసిన తువాలు ఇచ్చింది. దాదా, చిన్నప్పుడు నన్నేమని పిలిచేవాడివో జ్ఞాపకముందా? సబ్బు బుడగ పేలిపోయింది. ముసలివాణ్ణి అయ్యేనా? ఏం జ్ఞాపకం? నాన్న నన్ను రమా అని పిలిస్తే నువ్వు కోప్పడేవాడివి. ఆఖరుకు నాన్న మోతీ అని పిలిచే వరకు వదిలేవాడివి కాదు. ఇంకా చెప్తూనే ఉంది. మోతీ ఎవరు? శివరాజ్ కూతురా. అప్పుడు ఆ చదువుకునే రోజుల్లో రోజూ దగ్గరకు వచ్చి జేబులన్నీ తడిమి తనకు పెప్పర్మెంట్లు తెచ్చానో లేదో అని వెతికే ఇన్స్పెక్టరా? కల కాదుగదా. ఎంత త్వరగా గడిచిపోయాయి. ఈలోపుగా పెళ్లి వద్దన్న వాడిని పెళ్లి చేసుకోవడం, ప్రసవించలేక ఒకన్ని నాకిచ్చి అల్లా దగ్గరికి బేగం వెళ్ళడం, ఈ విదుర జీవితంలోని ఏకాకిత్వం అని

నేను శివు మళ్లీ కనిపించనే లేదు. అప్పుడు శివు ఉన్న ఇల్లు ఇప్పుడు తాళం వేసి అర్థం కాని చార్మినార్ నిగూఢాల్లాగే ఉండడంతో దిగవారే నడిచి, కానీ ఇప్పుడు తలుపు మీద తువాలు వేస్తూనే మోతీ పిప్పర్మెంట్లున్నాయేమో జేబులు వెతుకు అన్నా. పొట్ట విడిన పువ్వులా నవ్వింది. బుగ్గల్లోని సొట్టలు చిత్రకారుని కుంచెల్ని జ్ఞాపకం తెస్తోంది. సౌందర్య పిపాస చావలేక అందాల్ని ఆరాధిస్తూ లోపలికి అడుగులు వేసే వయస్సులోని జనానాలు ఈర్ష్యతో కువకువమున్నాయి. నాన్నా, పాదుషా వచ్చాడు నాన్న. ఎవరు? పాత్షా. జహంగీర్. ఆశ్చర్యంలో ప్రతిధ్వని చవులూడిన ఇటికల మధ్య ఊగింది. అవునా అన్న. అమ్మాయి నా వైపు తిరిగింది. గదిలో ఉన్న శివు నమ్మలేకుండా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు దాటినా కంఠంలోని మార్ధవాన్ని మార్చుకోనేలేదు. నరికిన చెట్టు చిగురిస్తున్నట్లే ఇరువురి జీవితాలు నెమరుకు వస్తోంది. ఆనాటి అల్లర్లు, చిలిపిచేష్టలు, రౌడీతనం అన్నీను. అవి జరిగిపోయాయి. శివు దగ్గరగా వెళ్లే నులక మంచం మీద పడుకుని సాలీళ్లని, గదిమూలల చీకట్లని, చిమ్మెట్లని, బొద్దెంకల్ని అడుక్కు తొయ్యడానికి సహాయం అడుగుతున్నట్లే చూస్తున్నాడు. ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పంక్తులు. ఎవడెలా పోతే నాకేం, నా బతుకు నేను బతుకుతున్నాను. చాలే చాలని జీతం రాళ్లతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. కేంద్రంలో పార్టీలు మారినా, మంత్రి మండలిలో మార్పులొచ్చినా, ఐఎంఎఫ్ నుండి అప్పు తెచ్చినా నాకనవసరం. నేను, నా ఉద్యోగం, నా సంపాదన, నా ఖర్చు, నా పెళ్ళాం, నా పిల్లలే తప్ప ఈ ప్రపంచంలో మరి దేన్ని పట్టించుకోను. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అని జపించడం తప్ప. హరారే సమావేశాలు, అలీన దేశాల శిఖరాగ్ర సభలు, సార్క్ మీటింగులు, ఆయుధ పోటీ, ప్రపంచ శాంతి, వీటిని గురించి నేనేనాడూ ఆలోచించలేదు. ఆలోచిస్తేనే అశాంతి, తర్కిస్తే ఆవేదన. పశువు నుండి మనిషిని విడదీసేది ఆలోచనని తెలిసి కూడా మృగంలా బతుకుతున్నాను. సంవత్సరానికి ఒకసారి తద్దినం, 5 సంవత్సరాలకోసారి ఓటు అన్న నియమాన్ని నిష్ఠతో నిర్వర్తిస్తున్నాను. ఉగ్రవాదమే అగ్రవాదమై, సమగ్రవాదమై ఈ ప్రపంచాన్ని కౌగిలించుకుంటున్న తరుణంలో వలస విధానం, రంగుభేదం విలయ తాండవం చేస్తున్న ఈ 21వ శతాబ్దిలో, కుల మత భాషా విద్వేషాలతో అట్టుడికిపోతున్న ఈ శుభ సందర్భంలో నేను మౌనంగా బజారుకు వెడతాను, కూరలు కొంటాను, చచ్చో చెడో కొడుక్కి స్కూల్ ఫీజు కడతాను. వెల్ ప్రాస్ట్ వీధుల్లో, మధ్య అమెరికా అడవుల్లో, ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లో తుపాకులు నిర్విరామంగా మోగుతూనే ఉన్నా, అంగోలా ప్రభుత్వం గుండెల్లో అమెరికా చిచ్చు పెడుతూనే ఉన్నా, ఎల్ సాల్వడార్ నికరాగువాలో గెరిల్లాల పోరు కన్నా నా పెళ్ళాం చీర కోసమని పెట్టే పోరుకే నేను ఎక్కువ విలువిస్తాను. బోనస్ వస్తే బట్టలు కొంటాను, ఇంక్రిమెంట్ ఇస్తే అప్పు తీరుస్తాను, ఎరియర్స్ దొరికితే హ్యాపీగా సినిమా చూస్తాను. నా ఫెస్టివల్ అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు, నా పిఎఫ్ లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది అన్న విషయాలు తప్పిస్తే మరి దేనిమీద నేను తర్కించను, ఆలోచించను కూడా. లెబనాన్లో సియా ముస్లింలు, పాలస్తీనియన్లు, క్రైస్తవులు, ఇజ్రాయిల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుందో, సూడాన్లో 3 ఏళ్లుగా పోరు ఎందుకు సాగుతుందో, ఈక్విడార్లో మితవాద ప్రభుత్వంపై అతివాద వర్గాలు దాడి ఎందుకు చేస్తున్నాయో, ఉత్తర ఐర్లాండ్లో కేథలిక్ ప్రొటెస్టెంట్ గెరిల్లాల మధ్య తుమ్ముల సంగ్రామం అగ్నివీణ ఎవరు సారించారో, యుద్ధభేరి ఎవరు మోగించారో తెలుసుకునే అవసరం నాకు లేదు. నేను దినపత్రిక చూస్తే దినఫలాలు చదువుతాను, వారపత్రిక తిరిగేస్తే వారఫలాలు చదువుతాను. రూపాయి విలువ ఎంత పెరిగిందో తరిగిందో, దారిద్ర్య రేఖకు దిగువన పడి మూలుగుతున్న దీనులెంతమందో, స్టాక్ మార్కెట్లో షేర్ ధర ఎంతుందో, గత వార్షిక బడ్జెట్లో లోటెంతన్న చింత నాకు లేదు. గాంధీనామాన్ని జపిస్తూ బ్రాందీమత్తులో హసీస్, మరుజువానా, హెరాయిన్, ఎలెడ్డి, పెథిడిన్ మత్తులో యువత చిత్తుగా ఊగని తూగని, ఊగి తూగి నక్షత్ర లోకాలకేసి సాగని, వాగ్దానాల వరద భూగోళాన్ని ముంచెత్తని, ఆరోగ్య పథకాలు అనారోగ్యంతో బాధపడని, పాలసీసాలన్నీ పేపర్ల మీదే ప్రసవించని, కంప్యూటర్లొచ్చి కూలీల కడుపు కొట్టని, దేశం తగలబడిపోని, కాలి మసైపోని, బంగాళాఖాతంలో కలిసిపోని, నాకవసరం లేదు. ఓ ఇల్లు ఎలా కట్టుకోవాలి, 4 డబ్బులు ఎలా కూడబెట్టుకోవాలి,
ఓ స్కూటర్ ఎలా కొనుక్కోవాలి,

0: బాసరచులు కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత కె లింగరాజు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పంక్తులు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈ రోజు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగం ప్రసారమవుతుంది. ఇందులో మల్లికార్జున్ మన్సూర్ గురించిన విశేషాలు ఉంటాయి. ఈ పుస్తక రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింద. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. పాట అంటే ఒక జ్ఞాపకం, ఒక అనుభూతి, ఒక ఆనందం, అంటే ఎన్నో మధురానుభూతుల కలయిక ఒక పాట. అలాంటి ఎన్నో అనుభూతుల్ని మీకు గుర్తు చేసే అన్ని రకాల పాటలను మీకు వినిపించడానికి మీ అందరికీ నచ్చిన మా ఈ ప్రత్యేక కార్యక్రమం సింగిడి మీ ముందుకు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? సంగీత తరంగాలలో విహరించేసేయండి.

జానకి రాఘవది, ఎప్పటికీ ఈ జానకి రాఘవదే. నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో. నన్ను తీసుకువెళ్ళినప్పుడు

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.8 FM మనస్సు నిండా సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. నేను వినిపించే పాటలే కాదు, మీకు నచ్చిన పాటల్ని కూడా వినవచ్చు. ఫోన్ చేసి నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టేడి కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేశారు, పిప్పలకోటి నుంచి గంగన్న గారు. హలో, హలో అండి. హలో,
1: హలో,
0: వినొస్తుందా? నేను మాట్లాడింది చెప్పండి గంగన్న గారు, ఏం చేస్తుంటారు మీరు?
1: నేను అట్లా పని చేస్తా, వ్యవసాయం, దవరలు, నాగళ్ళు, గుంతపులు, వ్యవసాయం పని.
0: అవి అన్ని రిపేర్ చేస్తుంటారు, చెక్క అవి వేస్తుంటాయి కదా, అరకలు, దవరలు. మరి ఇప్పుడు ముందటంత పని ఉందా మీకు? ఎన్నింటి నుంచి చేస్తున్నారు మీరు? హలో, మీకు సిగ్నల్ లేదా? మీ మాట కట్ అవుతుంది. ఏ పాట వింటారు ఈరోజు? తప్పకుండా వేస్తాను. ఇంకా ఏమన్నా చెప్తారా? ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు మీరు అడ్ల పని?
1: నేను అడ్ల పని ఫస్ట్ బచ్చి నుంచి అదే పని, మా కుటుంబం వల్ల మా తండ్రి
0: చేస్తుండే,
1: మేము సుఖాలే పని చేస్తున్నా.
0: మరి ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినాయి కదా, అవి నేర్చుకున్నారా మీరు కొత్తగా వచ్చినాయి?
1: కొత్త కొత్తగా దర్వాజాలు, కిటికీలు,
0: ఇళ్ళకు చెక్క పని చేస్తారు, కట్టెతో చేసే పని చేస్తారు. ఇప్పుడు కబోర్డ్ వుడ్ అది వచ్చింది కదా, కబోర్డ్ వర్క్ దాన్ని నేర్చుకోలేదా మరి మీరు చాలాగా?
1: నేను పల్లెటూరు
0: కసలం గారెలు నాకు కూడా తెలుసు, నేను చూస్తుంటే
1: ఇల్లు కట్టాము, దర్వాజాలు, కిటికీలు కట్టే పని ఇల్లు చేస్తాం.
0: ఇప్పుడు డైనింగ్ టేబుల్ అవి తయారు చేస్తా మీకు, మంచాలు,
1: మంచాలు అన్ని చేస్తాం.
0: ఓ మంచిదండి. ఇంకా ఎన్నేళ్ళు చేస్తారు మరి మరి పని? శాతం వందలు అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి మీకు?
1: నాకు 65 ఉన్నాయి.
0: ఇంకా చేస్తున్నారు పని?
1: చేస్తున్నా.
0: సరే చేయండి, మీ పిల్లల కోసము కష్టపడండి. సరే మరి మీ పాట విందామా?
1: విందాం.
0: సరే అండి, థ్యాంక్ యూ. ఇట్లనే ఫోన్ చేస్తూ ఉండండి 10 రోజులకు ఒకసారి. రేడియో రోజు వింటారా మీరు? అది ఎప్పుడు మాట్లాడలేదైతే
1: ఫోన్లా
0: మీరు ఎవరితో? నాతో మాట్లాడలేదు, నేను మీతో మాట్లాడలేదు. మీతో నేను మాట్లాడడం ఇదే ఫస్ట్. సరే అండి గంగన్న గారు, వినండి మీ పాట. ఓకే.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. మరొక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అమ్మా, ఎవరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కవిత మేడం, మా పిప్పలకోటి.
0: ఎక్కడి పిప్పలకోటి? ఏం చేస్తుంటారు కవిత గారు? ఆవు మలిదాలు వేస్తున్నారు కదా, కమ్మగస్తుంది మలిదా. లడ్డూలు కడతారా మలిదని? ఏడికి? మీరు అంటే సవర్లను కూడా పూజ చేస్తారా? సవర్లకు కూడా
1: అక్కడ
0: ఎట్లా చేస్తారు మీ ఊళ్ళో మోరం పండుగ? ఎన్నడున్నది చెల్తా? రేపటికి లాస్ట్ ఉంటదా? మలిద విడతా అంటే వస్తా. సరే సరే అమ్మా, తిన్నంత పని అయిపోయింది. అయితే అంటే ఏమేమి చేస్తారు ఇయ్యల్లో? ఎన్ని సవర్లు ఉంటాయి మీ ఊళ్ళో?
1: మా ఊళ్ళో 5 సవర్లు ఉంటాయి మేడం.
0: ఓ, మస్తు పెద్దనే ఉంటది మరి.
1: బాగా పెద్దగా
0: రేపు పొద్దున పండుగ. రేపటి కాకిరా? ఏమో కొట్టు వేయడం ఉంటారు కదా, ఒక రోజు అసలే ఎగురా ఈ సవర్లు.
1: రేపు అది పొద్దు కొట్టు వస్తాయి, ఐదారం రోజు అయిపోతుంది.
0: ఐదారంకి అయిపోతుంది. గుండె మాడతారా మీ ఊళ్ళో? వస్తాం వస్తాం. వేషాలు వేస్తారా? మంచిది మంచి గమ్మత్ ఉన్నది మరి మీ ఊళ్ళో మోరం తోటి. ఏ ఇంకా మోరం కాకుండా ఇంకా ఎక్క మంచి జరిగేది ఏది?
1: మేడం నవరాత్రులలో
0: దసరా శారద

0: నిలబెడతారా?
1: శారద్ దేవి మరి అంజుర్గా దేవి రెండు ఉంటాయి
0: ఓ, రెండు ఎట్లా సాధ్యం?
1: అంటే అది వేరే అక్కడే
0: ఆడకట్టుకోకటి. ఓ మంచిదమ్మా. మరి మలీదతో ఇంకేం చేసినావు?
1: కిచిడి మరీది ఉంటదమ్మా. మరి
0: కిచిడి కిచిడి మలీద తాల్పన్నమే కదా.
1: బిర్యానీ బిర్యానీ.
0: సరే అమ్మ, నేను తక్కువనే అంత.
1: అంటే మా సైడ్ అందరిగా ఇట్లా చేస్తారు ఇక.
0: అంటే అమ్మ వాళ్ళ ఆర్ల ఊర్లో వాళ్ళు చేసుకుంటారు, ఇక్కడ సిటీలో తక్కువ. మాది అస్నాపూర్, అమ్మ వాళ్ళది అస్నాపూర్.
1: అస్నాపూర్ సైడ్ అమ్మ చుట్టాలు
0: ఉన్నారా? వింటే మరి సంతోషపడతారు వాళ్ళు.
1: మరి అందుకే.
0: సరే
1: కదా,
0: సరే సరే
1: బాయ్ మేడం.
0: సరే బాయ్.
2: గొప్పదాన్ని గొప్పదాన్ని.

0: సింగిడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మరొక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో, హలో అండి, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? అవునా, మీ పేరు?
1: రీనా.
0: రీనా, ఏం చేస్తుంటారు?
1: ఇంటర్ అయిపోయింది, చదువుకుంటా.
0: ఇంటర్ అయిపోయింది, మరి ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారా? బీటెక్?
1: లేదు, బీటెక్.
0: బీటెక్ లో జాయిన్ అయిపోయారా? క్లాసులు స్టార్ట్ అయినాయా? కౌన్సిలింగ్ కాలేదు. ఓకే, ఎంత వచ్చింది ఎంసెట్ లో?
1: ఎంసెట్ లో 2000.
0: ఓ, మెరిట్ స్టూడెంట్ అయితే మీరు
1: కోచింగ్ కెళ్ళినా? ఒక

0: ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಅಲ್ಲಿಂದ ಶಾರ್ಟ್ ಟರ್ಮ್?
1: ಶಾರ್ಟ್ ಟರ್ಮ್.
0: ಓಕೆ, ಏ ಸಬ್ಜೆಕ್ಟ್ ಮೀದಿ?
1: ಮ್ಯಾಥ್ಸ್.
0: ಮ್ಯಾಥ್ಸ್ ಏ ಉಂಟದಿ. ಓಕೆ ರೀನಾ, ಮರಿ ಇಂಕಾ
1: ಮಾ ಫ್ರೆಂಡ್ ವಿಶೇಷ ಇರ್ತಾರ ಮೀರು?
0: ಆಹಾ, ఇంకా విషెస్ చెప్పడానికి లేదు. ఏమి బర్త్డే ఉందా? లేదమ్మా. ఇంకా తిన్నావా?
1: లేదు, ఇంకా తినలేదు.
0: వింటావా రేడియో రోజు?
1: అవును వింటాను.
0: సరే, ఇంకా మరి చెప్పు. హలో,
1: మూరం స్టార్ట్ అయిందా?
0: ఎక్కడా? మొహరం ఎక్కడైనా ఒకటే రోజు స్టార్ట్ అవుతుంది కదా?
1: లేదు అంటే ఇప్పుడు స్టార్ట్ అయినా
0: నాకు వినిపిస్తుంది అంటున్నావా? లేదు కదా, డప్పుల సప్పుడు ఏమి వినవడం లేదు. మరి
1: బంగ్లా?
0: అవునా, చిన్నప్పటి నుంచి మొహరంలా ఆడే బంగ్లం కాడి కోకుడు సవార్లను చూసుడు అవన్నీ చేస్తుండే టొల్ల మీరు? నాకైతే అలవాటే.
1: మాకు కూడా అలవాటే.
0: ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం.
1: లేదైనా ఇప్పుడు కూడా వెళ్తాం, ఇంటి దగ్గరనే కదా పక్కదే.
0: అవునవును, దగ్గరుంటే వెళ్ళొచ్చు. సరే మరి ఏ పాట అడుగుతున్నావు రీనా?
1: తిరుమూవిల్ నుండి నావది సాంగ్.
0: తప్పకుండా వేస్తాను, కానీ నీకు ఈ పేరు ఎవరు పెట్టిండ్రు?
1: డాడీ.
0: అవునా, మీరు ఎందరు సిబ్లింగ్స్? అక్క చెల్లెళ్ళు ఎందరు? అన్నదమ్ములు? అన్నయ్య ఏం చేస్తుంటారు?
1: అన్న పాలిటిక్.
0: ఓకే, మీ డాడీ?
1: డాడీ పనిచేస్తారు.
0: ఓకే, మరి మీ అన్నయ్య పేరేంది?
1: రంజిత్. రంజిత్
0: రంజిత్ రీనా అంటే రెండు ఆర్ఆర్ రాతో చెట్టు పెట్టారా? సరే, నామది పాట అడిగినావు కదా రీనా, విను వస్తుంది.
1: Okay.
0: Thank you, Rina.
1: Thank you.

0: గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా
1: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిందా. మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈలోపు మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి చెప్తున్నా, రాసుకుని ఫోన్ చేయండి, నచ్చిన పాట వినుండ్రి. 2300089159501 ఈ 2 నంబర్లలో ఏదైనా ఒక నంబరుకి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరొక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు మాట్లాడడానికి. హలో.
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం,
0: చెప్పండి.
1: నేను అదిలాబాద్ ఎస్ఆర్టీ అటెండర్ కాల్ నుండి మాట్లాడుతున్నాను.
0: ఓకే, అటెండర్ కాలనీ అది ఎటుంటుంది?
1: ఇక్కడే అండి, ఆర్ఆర్ నగర్ ఉంటుంది చూడండి, మన కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వెనకాల.
0: ఓకే ఓకే. మీరు స్కూల్లో వర్క్ చేస్తారా?
1: అవును మేడం, ఎస్ఆర్టీ స్కూల్లో.
0: ఓకే, అంటే టీచింగ్ చేస్తారా?
1: అవును మేడం, టీచింగ్ ఉంటుంది, ప్లస్ వైస్ ప్రిన్సిపల్ చేస్తాం.
0: ఓకే, మరి వైస్ ప్రిన్సిపల్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి మీకు ఎక్కువ?
1: మేడం, అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుంది.
0: పిల్లల్ని చూసుకోవాలా?
1: చూసుకోవాలి.
0: స్కూల్ని డెవలప్ చేయాలి,
1: క్లాసెస్ చూడాలి, వాళ్ళ అకాడమిక్స్ చూడాలి.
0: ఓకే, ఎట్లా ఉంది మరి మీ ఉద్యోగం?
1: బాగుంది మేడం,
0: పిల్లలతో సాగిపోతుంది అంటారా?
1: చాలా బాగుంటుంది, పిల్లలతో కలిసిపోతే అదే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమి ఉండదు బయట.
0: అవునవును, కరెక్ట్.
1: పిల్లలు ఉంటాం, మేము ఉంటాం.
0: ఇంకా చెప్పండి, సినిమాలు చూస్తారా?
1: సినిమాలు రేట్ గా చూస్తుంటాం,
0: తక్కువనే.
1: అవునవును మేడం.
0: ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు?
1: నాకు కామన్ గా ఏది బాగుంటుంది చూస్తాను మేడం, అంటే పర్టికులర్ గా ఎవరు ఉండరు.
0: అంటే పర్టికులర్ గా అభిమాన హీరో అంటే ఏం పెట్టుకోలేదు,
1: ఎవరు ఉండరు. మంచి బాగా మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న మూవీస్ గానీ లేదా ఇన్స్పిరేషనల్ మూవీస్ గానీ ఉంటే చూస్తాం నేను పిల్లలతో పాటు.
0: మన ఆదిలాబాద్ లో అట్లా అభిమాన సంఘాలు అంతా తక్కువ, ఆంధ్ర సైడ్ ఎక్కువ ఉంటాయి కదా?
1: అవునండి.
0: సరే అండి, ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు?
1: భద్రాచలం సినిమాలోని ఒకటే జననం ఒకటే మరణం.
0: ఇన్స్పిరేషనల్ సాంగ్ అడిగారు.
1: ఇన్స్పిరేషనల్ సాంగ్.
0: ఓకే అండి, సరే వినండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: का साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: प्लेटफॉर्म नंबर 2 से चलने
3: वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों से मोबाइल चार्ज चेयाली
4: బుర్రని చార్జే
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
3: నానా అగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు యోగేష్ గారు?
2: హలో,
1: ఏం చేస్తుంటారండి? ఇంటర్ లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు?
2: మాది మేడం ఇది మనం హెచ్ఈసి మేడం.
1: ఓకే, హెచ్ఈసి అంటే హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్?
2: కామర్స్, ఎకనామిక్స్ కామర్స్.
1: ఓకే, ఎందుకు మరి మ్యాథ్స్ అట్లా సైన్స్ వైపు వెళ్ళలేదు
2: మేడం?
1: మ్యాథ్స్ సైన్స్ వైపు ఎందుకు వెళ్ళలేదు?
2: వెళ్ళలేదు మేడం, అది బాగా హార్డ్ కదా, అది కొన్ని హార్డ్ ఉన్నాయి, మనకి ఈజీ అయితే అది మంచి అన్నట్టు సబ్జెక్ట్. మనం ఏదైనా కానీ ఇష్టం ఉన్నది తీసుకుంటే మనకు అది మంచిగా ఉంటుంది.
1: అవును, ఇష్టమైంది తీసుకుంటే కష్టంగా ఉండదు.
2: అట్లా ఈ కష్టం తీసుకుంటే మళ్ళీ ఇష్టం ఉంటుంది మేడం.
1: ఇష్టం లేని తీసుకుంటే కష్టంగా ఉంటుంది.

0: అట్లా కష్టం ఉంటుంది.
1: ఓకే ఓకే, మరి మీ గోల్ ఏంది? మీ గోల్ మీ అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు?
0: కళ ఉన్నది మేడం, అది కావాలా?
1: అంటే టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా?
0: టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాం.
1: ఓకే ఓకే,
0: గోల ఉన్నాయి, టీచింగ్ వైపు వెళ్ళాలని అనుకుంటున్నాం మేడం.
1: ఓకే, అయినాయా మలీదలు అయినాయా మీ ఊర్లో?
0: మేడం ఇలా ఇది మన మరీద మూరం సవార్లు కదా, మూరం ఈరోజు పొద్దున మేడం.
1: ఓ మంచిదండి, ఎన్ని సవార్లు ఉన్నాయి మీ ఊళ్ళో?
0: మా ఉన్నాయి మేడం, రెండు రెండు నాలుగు ఉన్నాయి మేడం మొత్తం.
1: నాలుగు సవార్లు ఉన్నాయి. ఎప్పుడైనా ఎత్తుకున్నారా మీరు సవార్ని?
0: లేదు మేడం.
1: ఓకే ఓకే అండి, సరే.
0: అంటే అంటే వేరే వాళ్ళు వేసుకుంటారు, ఇప్పుడు దాకా అంటే ముక్కులు చేస్తాము, కాకపోతే వేసుకోలేదు మేడం.
1: కందూరలు అవి ఇవి వేస్తుంటారా?
0: కందూరలు చేస్తారు మేడం.
1: సరే అండి.
0: మేడం మాకు ఇది అమ్మ భవన్ అని కూడా ఒక పాట, దేవి పాట వేసేది మంచిది.
1: దేవి ఎందుకు ప్రత్యేకించి అమ్మవారి పాట అడిగారు?
0: అమ్మవారి పాట మేడం, అంటే మేము ఎక్క దేవికే ఇది చేస్తాం మేడం.
1: చెప్పండి.
0: ఎక్క ఫస్ట్ నుంచి అదే దర్శనం ఎక్క దేవిది మేడం మాకు ఫస్ట్ నుంచి. ఈ రోజు మళ్ళీ ఇంకోటి శుక్రవారం కదా?
1: అవునవును,
0: అందుకొరికి అమ్మవారి పాట అడిగినాను మేడం.
1: మరి నవరాత్రులు బాగా చేసుకుంటారా?
0: మేడం నవరాత్రులు ఇదో దుర్గాదేవి.
1: అవునవును,
0: అప్పుడు ఒక పొద్దులు ఉంటాయి మేడం.
1: మీరు ఉంటారా, ఉపవాసం ఉంటారా?
0: అంటే మేము అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఉన్నా మేడం, నేను ఉండవు ఒక పొద్దు, ఇంట్లో ఉంటుంది.
1: మీరు ఎప్పుడు అసలు ఉపవాసాలు చేయరా మీరు?
0: చేస్తాము.
1: తొమ్మిది రోజులు అంటే
0: మేడం,
1: తొమ్మిది రోజులు అంటే చేయరా?
0: చేస్తాము అనుకుంటే, అంటే మన మనసులో మనము చేస్తా అంటే చేస్తూ,
1: కానీ ఇప్పుడు అనుకోలేదు.
0: మనసు మన మనసు ఒప్పందం ఉండబడతాయి మేడం.
1: అవునవును,
0: ఇట్లా దేవిది కదా మేడం.
1: అవునవును, అదే ఏదో చేసిన అంటే చేసిన అన్నట్టు కాకుండా నిష్టగా చేయాలి, చేస్తే లేకపోతే చేయకూడదు
0: మేడం. ఏదన్నా చేస్తే మంచి చేయాలి మేడం, మళ్ళీ మధ్యలో అది
1: అవమానించదు అమ్మవారు,
0: ఇబ్బంది మనకైతుంది.
1: అవును ఖచ్చితంగా,
0: అట్లా ఏదైనా మనకు ఏది చేయగలిగితే అది చేయాలి మనం ఖచ్చితంగా. మంత్రం కానీ వాటిగా మనము
1: మొదలు పెట్టుకుని ఆపదలో తెచ్చుకోవద్దు. సరే వినండి అమ్మవారి పాట వస్తుంది, చెప్పండి ఏమో చెప్తున్నారు. ఓకే అండి,
0: థ్యాంక్ యూ.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అంచమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు ఉంటున్నారు. ఇప్పుడు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో మేడం,
0: రేడియో బంద్ చేయరా అమ్మా, లేకుంటే దూరంగా రారా.
1: వస్తున్నా మేడం.
0: చెప్పండి అమ్మా, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుజాత మేడం.
0: ఎక్కడి నుంచి సుజాత గారు?
1: ఆదిలాబాద్ కేఆర్కే.
0: ఏం చేస్తుంటారండి?
1: మేడం.
0: ఓకే. పిల్లలు?
1: బాబు.
0: ఓకే. స్కూల్ కి వెళ్ళలే ఈరోజు, సెలవు.
1: సెలవు మేడం.
0: ఓ, మరి ఏమంట చేశారు? కిచిడి మలిదా వేయలే.
1: నిన్న వేసినాం మేడం కిచిడి మలిదా.
0: ఈ రోజు అంటున్నారు కదా మలిదలు.
1: ఇక్కడ నిన్న వేసిండు మేడం.
0: ఒక్కరోజు అటు ఇటు అవుతుంటాయి పండుగలన్నా.
1: అవును మేడం.
0: ఓకే. రోడ్ రోజు వింటారా రేడియో?
1: రోజు వింటాము మేడం, రేడియో అభిమానిని.
0: అవునా? మరి రేడియో కోసం ఏం చెప్తారు? ఒక మాట చెప్పమంటే.
1: మేడం,
0: రేడియో కోసం ఏదైనా ఒక మంచి మాట చెప్పమంటే ఏ మాట చెప్తారు?
1: మంచి మాట.
0: రేడియో గురించి ఏదన్నా ఒక మాట అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? రేడియో అనగానే మీకు ఏం అనిపిస్తుంది?

0: చాలా మంచి ఉంటది మేడం మీ పోగ్రాలు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎక్కువ
0: డైలీ వింటాం మేడం.
1: ఓ రోజు ఏ టైంలో వింటారు ఎక్కువ? అవునా, ఓ మంచిదమ్మా, థ్యాంక్ యూ. సరే మరి ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు? అమ్మోరు పాటనా? సౌందర్య సినిమానా అమ్మోరు?
0: అవును మేడం.
1: అవునా, మీకు మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు?
0: నచ్చిన హీరోని సౌందర్య మేడం.
1: సౌందర్యని చాలా అందంగా ఉంటుండే కదా ఆవిడ.
0: అవును మేడం, చనిపోయింది ఆమె.
1: అవునవును, పాపం మంచి సినిమాలు తీశారు.
0: బాగా సినిమాలు తీసిండ్రు మేడం.
1: ఆరిపోయే దీపానికి వెలుగెక్కు అంటారు కదా
0: ఆమె సినిమాలు. ప్రతి ఒక్క సినిమా చూసిన మేడం. అవును,
1: బాగా నచ్చిన సినిమా ఏది సౌందర్య గారి సినిమాలలో?
0: బాగా నచ్చిన సినిమా శ్వేతనాగు, మళ్ళా దేవి సినిమా బాగా తీసింది కదా మేడం.
1: అవునవును,
0: బాగా నచ్చినాయి మేడం.
1: అవునవును, సరే అండి. రోజ్ అది రాజా మూవీ కూడా చాలా బాగుంది, వెంకటేష్ గారితో తీసింది.
0: అవునా మేడం, రాజా సినిమా బాగుంది, అన్ని బాగున్నాయి మేడం.
1: అవునవును, సరే అండి. అమ్మరు తల్లి పాట వస్తుంది, వినండి మరి. ఓకే,
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈరోజు ప్రముఖ సినీ నటులు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు. తెలుగు సినీ సంగీత్ సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఉదయ్ కిరణ్. ఈయన తెలుగు తమిళ భాషల్లో ప్రసిద్ధ కథానాయకుడుగా నటించారు. తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి 3 సినిమాలు మంచి విజయాన్ని అందిపుచ్చుకున్నాయి. ఈయన 1980 జూన్ 26వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వివికే మూర్తి, నిర్మల. ఈయన బీకామ్లో పట్టభద్రుడు అయ్యారు. ఈయన నటించిన సినిమాలలో ముఖ్యంగా చిత్రం సినిమా తేజ గారి దర్శకత్వంలో వచ్చింది, చాలా పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, శ్రీరామ్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకొని తన ఆ వ్యక్తిగత కారణాల వల్ల ఈ భూమి నుంచి వెళ్ళిపోయారు ఉదయ్ కిరణ్.
1: వెంకటేష్ ఇలా ఏరద్దరు, అదే అలా కొట్టా.

0: నాదం సృష్టికి మూలం, కనుక సంగీతమే సృష్టికి మూలం.
1: సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు.
0: పండిత్ భీమసేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయికా గాయకులు కర్ణాటకకు చెందినవారే.
1: రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ధారావాహికగా ఈ పుస్తక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో ప్రసారమవుతుంది. వినడం మర్చిపోకండి. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.
0: సింగిడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా ఈ పాటను విందాం.

ఆ పాటతో ఏలటి సింగడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని సినిమా పాటల్ని పొద్దుమట్ట 5 గంటగా మాట చెప్పుకుని రే పాట అయిన కార్యక్రమంలో 8 గంటగా ఉషార్లో, రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. మళ్ళా పొద్దుమట్ట 5 గంటగా మాట చెప్పుకుని

ఇచ్చారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో స్థలాభావం దృష్ట్యా 10 అంతస్తుల మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది కోర్ పరిధిలో మొత్తం 100,000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బోనస్ ఇస్తామని ప్రకటించిన 7 రకాల వడ్ల సాగుపై రాష్ట వ్యాప్తంగా రైతుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా రైతు వేదికల్లో విత్తన పంపిణీని కూడా ప్రారంభించింది. రాష్టంలోని 9 జిల్లాల్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకం పూర్తయిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 80% పాఠశాలల్లో, నవంబర్ నాటికి 100% పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం అమలవుతుందని, కంప్యూటర్ ల్యాబ్లున్న చోట ఐసీటీ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ, వీరు బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లలో ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు చివరిగా 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 22 వాయిదా వేసింది. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 23,013 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశానికి జూలై 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్టేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాత్రి పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 4 నిమిషాలు. ఎవర్ గ్రీన్ గీట్స్ వింటారు, ఎప్పటికీ మధురంగా నిలిచే చిరస్మరణీయ గీతాల సమాహారం ఎవర్ గ్రీన్ హిట్స్. 2000 నుంచి 2010 మధ్య విడుదలైన తెలుగు చిత్రాల నుంచి పాటలు వినాలనుకుంటున్నారా? ఇంకేందుకు ఆలస్యం? మీ వివరాలతో పాటు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324085 సందేశం పంపండి. మరి ముందుగా అడుగుతున్నారు, నువ్వు వస్తావని చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ ఆదిభట్ల నుంచి గోపి కిషన్, ఉమావతి ఇంకా ఇదే పాటను కోరిన వారు గోపిక నగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బురి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు, ఇక జిల్లెలగూడ నుంచి హరినాథ్, దాసరి రవి, రాయగిరి నుంచి ఇక మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, నల్లకుంట హైదరాబాద్ నుంచి, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, హైదరాబాద్ ఉప్పల్ నుంచి తోట శివ సరస్వతి, శివపార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ, గౌతమ, జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి. మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట నువ్వు వస్తావని మూవీ నుంచి రాజేష్, సుజాత పాడిన పాట, రచన పోతుల రవికి కుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలు.

0: మన జనరంజని.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మా కోసం వాసు మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్, జియాగూడ హైదరాబాద్ నుంచి, ఇంకా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, కయ్యం వెంకటేష్, నందిపేట నుంచి ఆర్మూర్ చేనేత కాలనీ రంగంచారి నగర్ నుంచి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్ష్, హన్మిత్ వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం వాసు మూవీ నుంచి కేకే స్వరలత పాడిన పాట, సాహిత్యం పోతుల రవికిరణ్, సంగీతం హ్యారీ జయరాజ్.

0: పదవ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సు లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం వర్షం మూవీ నుంచి ఏదైనా పాట ప్లే చేయండి అంటూ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, నేదునూరి కళ్యాణ్చారి, కల్వకుర్తి నాగూర్ కర్నల్ నుంచి, ఇంకా హస్తినాపురం ఈస్ట్ నుంచి కనిగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్ష్, అనిరుద్, శ్రేయాంశ్, వేముల నరసింహరావు, నిజామాబాద్ నుంచి బ్రూస్లీ, సూరారం నుంచి భూదాన్ పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, ఇంకా కొరినవారు రాము, శైలజ, సాయి, శివ, శ్రీవల్లిక, ఇంకా భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి, భూదాన్ పోచంపల్లి నుంచి. మరి వీరంతా అడుగుతున్నటువంటి సాంగ్ వర్షం చిత్రం నుంచి టిప్పు ఉషా ఆలపించిన ఈ గీతం మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మీరు కూడా మీకు నచ్చిన పాట 2000 నుంచి 2010 మధ్య విడుదలైన తెలుగు చిత్రాల నుంచి పాట వినాలనుకుంటే 0402324085కి మీ వివరాలతో పాటు పాట వివరాలను పంపండి. మా కోసం యువసేన మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ హైదరాబాద్ నుంచి ఏకనాథం, మంగ రాకేష్, రాజేశ్వరి, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, ఇంకా హేమలత, విశ్వనాథ్, చౌటుప్పల్ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, నోముల, భాగ్యమ, వెంకటేష్, వార్షిగుట్ట, సికింద్రాబాద్ నుంచి ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, గొల్లెపల్లి గ్రామం నుంచి ఇదినూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనజశ్రీ, హరిదీక్షిత్, సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి షేక్, అబ్దుల్ అలీ, నిగార్, పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, సునీత, మరి వీరందరి కోసం యువసేన చిత్రం నుంచి జెస్సీ గిఫ్ట్ పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం.

0: మీరు విన్న ఆ పాట జై చిరంజీవ చిత్రం నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ శివ, ఉమేష్ ఫ్రమ్ యాప్రాల్ సైనిక్పూర్ నుంచి, చిలకమర్రి ఉపేంద్రచారి, ఇంకా అంబాల శ్రీరాముల హన్మకొండ జిల్లా పద్మశైలి నుంచి సుదర్శన్ తాటిమాముల, ఉపేందర్ దేవేంద్ర శ్రీరాములు, మల్లేశం గడ్డం సాంబయ్య దాసి మల్లేశం, కొల్లిపాకం ఇన్ను చింతకింది శ్రీను శ్రీను, గంగాధర్ రమేష్ వీరందరూ కోరుతున్నటువంటి పాట నాని చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో పాటలు వింటున్నారు. మాకోసం ఉదయ కిరణ్ జయంతి సందర్భంగా ఎవర్ గ్రీన్ హిట్స్ లో నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ బండార్ త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భాగవాణి, అలాగే అర్షిని ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి, నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్ ఫూల్, అలాగే సయ్యద్ కలీం, ముదీన్ బాయ్, యాసీన్, మూసా కరీం, షేక్ సలీం, మరి వీరందరి కోసం నీకు నువ్వు నాకు నేను చిత్రం నుంచి కేకే ఉష ఆలపించిన ఈ గీతం మీకోసం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మగధీర మూవీ నుంచి పాట ప్లే చేయండి సార్ అంటూ కోరుతున్న వారు మల్కాజ్ గిరి నుంచి శివ, ఇంకా చిరంజీవి అంటే మాకు ఎంతో ఇష్టం, ఏదైనా పాట ప్లే చేయండి అంటూ జాక్రన్పల్లి నుంచి రాజేందర్, ఇంకా ఇదే పాట మా కోసం వినిపించండి అంటూ బేగంపేట్ నుంచి ఆంటోనీ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి రాజ్, ఇంకా జరిపోతుల బుచ్చయ్య, వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజుపేట నుంచి. మరి వీరందరి కోసం మగధీర చిత్రం కోసం రంజిత్ శివాని ఆలపించిన ఈ గీతం మీకోసం. సంగీతం MM కిరవాణి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు శ్రోతలు. మా కోసం బృందావనం చిత్రం నుంచి ఏదైనా పాట ప్లే చేయండి అంటూ జానకంపేట నుంచి ఎంషాల్, శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, కాశిబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, ఇంకా మోరిపల్లం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అమృతపురం నుంచి సీతారాం, నాగవేణి, వర్షిత్, విశాల్, గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య, వీరు ఇల్లంతకుంట నుంచి. ఇంకా జీడిమెట్ల నుంచి కర్మిల్ల నస్రిన్, రుహిన, ప్రొద్దుటూరు నుంచి మోతకృష్ణ, సంతోష, స్పందన, శివసాయి రాములు, రామలమ్మ, వరంగల్ జిల్లా నెక్కొంట నుంచి శ్రీశైలం, మల్లయ్య, సుక్కమ్మ, రాజు, సుధా, లవన్ కుమార్, సమన్విత. మరి వీరందరి కోసం బృందావనం చిత్రం నుంచి కార్తీక్, సుచిత్ర ఆలపించిన ఈ గీతం మీకోసం. సంగీతం ఎస్ఎస్ తమన్.

ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు మీరు ఇంతవరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలకు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్బంగా నషాముక్త్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. దేశాన్ని వ్యసనరహితంగా మార్చేందుకు, యువతను రక్షించేందుకు చురుగ్గా పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల కృషిని అభినందించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ

నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. భారత్ సాధించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ విప్లవం వల్ల సామాన్యులకు సైతం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు ఎంత సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చాయో ప్రధానమంత్రి మోదీ ఈ సమావేశంలో వివరించారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా వారిని ఆర్థికంగా ఎలా బలోపేతం చేసిందో చర్చించారు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ది పనులకు రేపు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే అభివృద్ది పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వెనిజులా దేశంలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఈరోజు న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఈ మ్యాచ్లో ఈక్వెడార్ 2-1 గోల్స్ తేడాతో బలమైన జర్మనీని ఓడించి నాకౌట్కు అర్హత సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ F4లో జపాన్, స్వీడన్ జట్ల మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ఇరు జట్లు నాకౌట్ రౌండ్లోకి అడుగుపెట్టాయి. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:04.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: అది యుగుల గీతాల మాధుర్యం.

మధురగీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం

0: మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నా గుర్తుకొస్తున్నాయి. ప్రతి నెల చివరి శుక్రవారం మనం సంభాషణలతో కూడిన ప్రత్యేక సినిమా సమీక్ష వింటాం. ఈరోజు ఆర్జే అనుపమ మనకు ఏం చెప్తుందో విందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సినిమా మనందరికీ వినోదాన్ని పంచుతుంది, కలల లోకాన్ని మన ముందు ఉంచుతుంది. అదే సినిమా మనకు సగటు మనిషి జీవితానికి దర్పణంలా చూపిస్తే మనము ఏకీభవిస్తాము, అరే ఇది నా స్టోరీనే కదా అని. ఈరోజు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? సెంటిమెంట్తో మనల్ని కట్టిపడేసిన చిత్రమిది, ఊహించండి.

సినిమా చూసి ఏడవకుండా థియేటర్ బయటికి వస్తే వందల కొద్దీ రూపాయల నజరానా ఇస్తామన్న ప్రకటనతో ప్రేక్షకులకి పిలుపునిచ్చిన తీరు అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. తొలి మూడు రోజులు కేవలం 10 మంది ప్రేక్షకులు. ఇంకొక్కరోజు ఆడకపోతే సినిమా తీసేద్దామనుకున్న థియేటర్ ఓనర్స్. అంటే పెద్దగా ఆడని చిత్రం గురించా ఈరోజు మనం మాట్లాడుకునేది? కన్నీళ్లతో కాసుల వర్షం కురిపించిన ఒక అమ్మ కథ ఇది. 1993లో విడుదలైన రీమేక్ చిత్రం మాతృదేవ.

0: ఓ భవ చిత్ర విశేషాలు ఈరోజు మీకోసం.
1: ఏమండి లేవండి, నాకు ఆశ్రమానికి వెళ్ళడానికి టైం అవుతుంది.
2: ఎదురుగా ఉన్నావా?
1: ఉన్నాను. అయ్యో రామ, పొద్దు లేవగానే చూడాల్సింది నా మొహం కాదండి, ఆ దేవుడి మొహం.
3: నీ మొహంలే, దేవత మొహం చూసిన తర్వాత దేవుడి మొహం చూడాల్సిన అవసరం ఏంటి?
1: చాలండి కబుర్లు. రాత్రి ఎలా వచ్చారో గుర్తుందా?
3: రాత్రి ఎలా వచ్చాను? నార్మల్ గానే వచ్చుంటాను.
1: నార్మల్ గా వచ్చారో అబ్నార్మల్ గా వచ్చారో పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. లేవండి, తొందరగా రెడీ కండి.
3: జ్వరం తగ్గిందా నాన్న?
4: తగ్గింది.
3: రాత్రి నేను వచ్చేసరికి
4: నేను నిద్రపోతున్నాను.
3: ఓహో,
4: గాంధీ గారు ఏం చెప్పానో, తాగుడు చాలా చెడ్డ అలవాటని, అది ఆరోగ్యానికి చాలా హానికరమని, దరిద్రానికి హేతు అని చెప్పారు. అంతేకాకుండా ఇంకా చాలా.
3: వేణు, వాళ్ళు అలాగే చెప్తారా? మహాత్ములు కదా. అది సరే గాని రాత్రి నేను వచ్చేసరికి
4: నేను నిద్రపోలేదు.
3: మరి రాత్రి నేను ఎలా వచ్చానురా?
4: అది నేను చెప్తాను.
3: చెప్పు చెప్పు, ఎలా వచ్చాను?
4: మనిషికి ఉండేవి రెండు కాళ్ళే కదా.
3: అవును, నాకు రెండే కదా ఉన్నాయి.
4: కానీ రాత్రి మీకు నాలుగు కాళ్ళున్నాయి.
3: ఏయ్ అల్లరి పిల్ల, నువ్వు వెళ్ళి పని చూసుకోపో.

0: ఇద్దరు కాక ముగ్గురు చాలని ఈ రోజుల్లో నా చేత నలుగురు పిల్లల్ని కనిపించారు.
1: కానీ పెంచే వాళ్ళకే కనీ హక్కు ఉంటుందో?
0: చాలండి, నలుగురిని కన్నాను, ఇక నా వల్ల కాదు బాబు.
2: అమ్మా, అందరి ఇళ్లలో ఒకే దేవుని పూజిస్తారా? మరి మా ఇంట్లో ముగ్గురు దేవుళ్ళని పూజిస్తాం.
0: రూపాలు 3 అయినా 30 అయినా దేవుడు ఒక్కడే అని మీకు తెలియడం కోసం.
2: అంటే?
0: అంటే తండ్రిని ఇంగ్లీష్ లో ఏమంటారు?
2: ఫాదర్ని.
0: హిందీలో?
2: పితాజీ అని.
0: మరి తెలుగులో ఏమంటారు?
2: నానా అని.
0: అంటే మూడింటికి అర్థం తండ్రినే కదా. అలాగే ముస్లింలు అల్లా అని పిలిచినా, హిందువులు రామా అని పిలిచినా, క్రైస్తవులు జీసస్ అని పిలిచినా, మమ్మల్ని కాపాడు తండ్రి అని ఎవరికి తెలిసిన పద్ధతిలో వారు, ఎవరికి అలవాటైన పద్ధతిలో వారు ఆ దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఎవరెలా పిలిచినా ఎవరెలా కొలిచినా జవాబిచ్చేది ఒక్కడే. గాంధీగారు చెప్పింది మీకు గుర్తుందిగా, రఘుపతి రాఘవ
3: రాజారాం సీతారాం.
4: ఈ సినిమా కథ కేరళ రాష్ట్రంలో మొదలైంది. అంగరక్షకుడు సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లారు కెఎస్ రామారావు. అప్పుడే అక్కడ అందరూ ఆకాశదూతు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తెలిసినవారు కూడా, చూడండి ఈ సినిమా చాలా బాగుంది అనంటే సర్లే అని చెప్పి వెళ్లి చూసేశారు. చాలాసార్లు కళ్ళు మసకబారిపోయాయి కన్నీళ్లతో. అంతగా కదిలించింది ఆ సినిమా. అమ్మని చూస్తేనే మనకు కడుపు నిండిపోతుంది అవునా? ఇక అమ్మ గురించి చిత్రమే తీస్తే మనసే పొంగిపోతుందని మనకే తెలుసు. ఎలాగైనా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించాలని మలయాళం చిత్ర నిర్మాత దగ్గర హక్కులు కొన్నారు. దాని తర్వాత

0: దెబ్బమ్మ గొలుసుల బొమ్మ వచ్చబోయే వారికి ఉడ్డించు బొమ్మ ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు
1: ఇంకెవరు? నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవతవరు కాదు కాదు కాదమ్మా, మీ అమ్మా.

0: మలయాళం చిత్రం ఆకాశదూతు రీమేక్ గా 1993లో తీసిన మాతృదేవోభవ చిత్ర విశేషాలు చెప్పుకుంటున్నాం. తెరపై మనకు సినిమా కనిపిస్తుంది, మరి తెర వెనుక జరిగే ఆసక్తికర విషయాలు తెలిస్తే మరోసారి ఆ సినిమా చూడాలనిపిస్తుంది కదా. అందుకే మీకోసమే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ చిత్రం మలయాళంలో తీశారు, తెలుగులో తీయడానికి హక్కులు కూడా తీసుకోవడం జరిగింది అని. మెల్లగా సాంకేతిక వర్గాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు నిర్మాత. అజయ్ కుమార్ అంతకు మునిపే కొంగుచాటు కృష్ణుడు సినిమా తీశారు ఈ నిర్మాతతో. అందులో సుత్తివేలుతో తీసిన సెంటిమెంట్ సీన్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు తీయబోయే చిత్రకథలో సెంటిమెంట్ పాలు ఎక్కువ. సరిగ్గా తీయకపోతే మొదటికే మోసం వస్తుంది కాబట్టి దర్శకుడిగా అజయ్ కుమార్ ని ఓకే చేసుకున్నారు నిర్మాత.
1: అర్థం చేసుకుంటాడో వ్యర్థం చేసుకుంటాడో అంతా అతని చేతుల్లోనే ఉంది.
2: నమస్తే స్వామీజీ.
1: సా మా శారదారా, ఎలా సాగుతున్నాయమ్మా నీ సంగీత పాఠాలు?
2: స్టూడెంట్స్ అంతా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు స్వామీజీ.
3: ఎందుకు నేర్చుకోరమ్మా? నువ్వు పాడుతుంటే రాళ్లు కొట్టే వాళ్ళకు కూడా రాగాలు నేర్చుకోవాలనిపిస్తుంది. నీ సంగీతం వింటుంటే ఆ సరస్వతే స్వయంగా దిగొచ్చిందా అనిపిస్తుంది.
2: ఏదో మీకు నా మీద అభిమానం కొద్దీ అలా అనిపిస్తుంది అంతే. క్లాసుకి టైం అయింది, వస్తాను స్వామి.
3: మంచిదమ్మా.
1: అమ్మా శారదా, సత్యం తన అలవాట్లు మాని ఏమైనా దారిలోకి వచ్చాడా?
3: ఇసుకలోంచైనా నూనె తీయొచ్చు గాని మూర్ఖుడి మనసు మార్చలేం. ఈ అపర సరస్వతి

0: స్వరపావనం చేస్తూ ఉంటే వాడు సురాపానం చేస్తున్నాడు. భగవాన్, నీ లీలలు మాకు అర్థం కావయ్యా. జిల్లేడు కొమ్మకి మల్లెపూలు దండేస్తావు ఎందుకయ్యా?
1: చూడు అనంతస్వామి, ఆ శారదను సత్యాన్ని చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అనాథలుగా మన అనాథాశ్రమంలోనే పెరిగారు. ఈడుజోడు బాగుంది, ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు అని మనమే దగ్గరుండి వాళ్ళకి పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ సత్యం తాగుడికి బానిసైపోయాడు. పాపం ఈ అమ్మాయి రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. మనం తప్పు చేసేమే మానంత స్వామి.
0: స్వామి, స్వర్గంలో జరిగే పెళ్లిళ్లకు భూమి మీద మనం సాక్షులుగా నిలబడగలమే గాని మనం ఏం చేయగలం చెప్పండి? వాళ్ళు మంచిగా ఉంటారనే పెళ్లి చేశాం, వాళ్ళు ఇలా సంసారాన్ని ముక్కలు చేసుకుంటారని మనమేం కలగన్నామా?
2: ఇక సంగీతం రొటీన్గా ఉండకూడదు, మనసుని తాకాలి. 10 తరాల పాటు పాట వినిపించాలి అనుకున్నారు నిర్మాత. ఎంఎం కీరవాణి గారిని ఎన్నుకున్నారు. రచయితగా సత్యమూర్తి, దర్శకుడు అజయ్ కుమార్ గారు కలిసి మలయాళ సినిమాని తెలుగు నేటివిటీకి దగ్గరగా ఎలా ఉంటే బావుంటుందో ఆలోచించుకుని శ్రద్ధగా రాసుకున్నారు పాటలు. కనీసం ఒక్క పాటైనా వేటూరిగారితో రాయించాలని చిత్ర బృందం అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. మరి వేటూరిగారేమో యమ బిజి, అందరూ వెళ్లి కలిసి పాట రాయించడానికి ఒప్పించారు వేటూరిగారిని. ఉత్తమ గేయరచయితగా జాతీయ స్థాయిలో పురస్కార ప్రకటన ఈ సినిమాలోని రాలిపోయే పువ్వ పాటకి. కాని ఆ పురస్కారాన్ని వారు తిరస్కరించారు వివిధ కారణాల వల్ల. మనసుని తాకే ఆ పాట మీకోసం.

0: ఇంతకీ సినిమా టైటిల్ ఎవరు పెట్టారో తెలుసా? రచయిత సత్యమూర్తిగారు. ఇది అమ్మ కథ. ఈ పేరైతే ఎలా ఉంటుంది అనగానే అందరూ ఓకే అనేశారు. ఇక సినిమాటోగ్రఫర్గా ఛోటాకే నాయుడు గారిని పెట్టుకున్నారు. సాంకేతిక సిబ్బంది అంతా సెట్ అయ్యారు. మరి నటీనటులెవరు? అమ్మ పాత్రకు జయసుద గారైతేనో ఒకరి సలహా, కావలసినంతగా సీన్స్ పండుతాయా మరొకరి సందేహం. ఎక్కువ ఆలోచించకుండా మలయాళ మాతృకలో చేసిన మాధవి గారైతేనే తగు న్యాయం చేయగలరని వారిని అప్రోచ్ అయ్యారు.
1: శారదా, నువ్వు రోజు నడిచి స్కూల్కి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఒక్కసారి ఉమ్మంటే నీకు మోపిడి కొనిపెడతా. ఏమంటావు?
2: అనడానికి ఏముంది?
1: అదే, వారానికి ఒకసారి రెండు సార్లు మా ఇంటికి దయచేసి
2: ఇళ్ళకొచ్చే సంగీత పాఠాలు చెప్పి అలవాటు నాకు లేదు.
1: అదిగా శారదా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు
2: లేదు.
1: మీ ఆయన సత్యం గారు 15 రోజులు క్యాంప్ లో ఉంటే 15 రోజులు ఆన్ లో ఉంటాడు. పాపం ఏం సుఖ పెడతాడులే. అంటే అదే నా ఉద్దేశం. నీ ఒక్క జీతంతో 4 పిల్లల్ని మొగుణ్ణి కూడా పోషించడం కష్టం కదా అని.
2: చూడపారావు, నా కుటుంబ విషయాలు నీకు అనవసరం. నేను బాధల్లో ఉన్నానని నీతో ఎప్పుడు చెప్పలేదే. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. ఆఖరిసారి మర్యాదగా చెప్తున్నాను, ఇంకోసారి నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మా ఆయనతో చెప్తాను. ఆయన సంగతి నీకు తెలుసుగా.
0: మీరు వింటున్నారు మాతృదేవో భవ చిత్ర విశేషాలు. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో మాధవి గారి డేట్స్ కూడా దొరికాయి. వారి భర్త పాత్రలో నాజర్, మిగిలిన వారందర్నీ చకచకా ఫైనల్ చేసేయడం జరిగింది. మరి లొకేషన్? ఛోటాకే నాయుడు గారు సజెస్ట్ చేశారు. రాజమండ్రి అయితే బావుంటుందండి, ముఖ్యంగా గోదావరి బ్యాక్డ్రాప్లో అయితే సూటబుల్గా ఉంటుంది ఈ కథకి అని చెప్పి అన్నారు. సరే ఓకే అన్నారు దర్శక నిర్మాతలు. ఈలోపు ఈ విషయం మాధవి గారిని కూడా అడిగారు. అప్పుడే మాధవి గారు ఫోన్ చేశారట నిర్మాతకి దర్శకులకి, షూటింగ్ ఎక్కడండి, అక్కడ మంచి హోటల్స్ ఉండాలి, అలా అయితే నేను కూడా కంఫర్టబుల్గా చేయగలను అని. నాకు తెలిసి మీరు సజెస్ట్ చేసిన లొకేషన్స్లో హోటల్స్ అంతగా బాగలేవేమో, షూటింగ్ హైదరాబాద్లో చేసేద్దామని చెప్పి అన్నారట. అలా నర్సాపూర్ ఫారెస్ట్, హైదరాబాద్ ఔట్స్కర్ట్స్లోని ఫామ్ హౌస్లో షూటింగ్ పూర్తయింది.

0: చిత్రకథ క్లుప్తంగా చెప్పుకుంటే, సేవాశ్రమంలో ఇద్దరు అనాథలు పెరిగి పెద్దవుతారు. వారే సత్యంగా నాజర్, శారదగా మాధవి గార్లు. సత్యం డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. శారద సంగీతం నేర్పించే టీచర్గా ఉద్యోగం. ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. నలుగురు పిల్లలతో ఉన్నదాంట్లో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది వీరి జీవితం. మద్యపానం సత్యం బలహీనత. అలా అతనికి మద్యం అమ్మే అప్పారావుతో పరిచయం ఏర్పడుతుంది. కాని అప్పారావు కళ్లన్నీ శారదపైనే. దుర్బుద్ధితో ఎలాగైనా శారదను చేపట్టాలన్న దురాశతో ఉంటాడు అప్పారావు.
1: నేను అన్ని రకాల ఆడవాళ్ళని చూశాను. సంగీతం వచ్చిన నీలాంటి అందమైన ఆడదాని తప్ప.
2: చూడపరావు, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో.
1: చెప్పడం నీ ధర్మం, చెయ్యడం నా ధర్మం. నేను మర్యాదగానే చెప్తున్నాను, ఒప్పేసుకో.

0: ரவிக்கண்ணா இன்னொரு சாரதா అసలు అసలు ఏం జరిగిందంటే నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి మందు మానేయటానికి పసరు ఇమ్మన్నాను. ఇమ్మన్నానా? ఆయన ఏమన్నాడో తెలుసా? నాయన సత్యం, నీకు పసరు మందు ఇప్పుడప్పుడే అవసరం లేదు. నేను మళ్ళీ నెల రోజుల్లో తిరిగి వస్తాను, అప్పుడు కనిపించా అన్నాడు. ఈ నెల రోజులు నన్ను శుభ్రంగా పుచ్చుకోవచ్చు అన్నాడు. నిజంగా ఒట్టు సారదా,
1: మీ చిన్నాళ్ళు తాగుడు ఒకటే అలవాటు ఉందనుకున్నాను, ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారా? మీరు మారండి, మేమంతా మీ కళ్ళ ముందు చచ్చిపోయినా మారు.
0: సారదా, ఏం నువ్వు మాట్లాడేది?
1: నేను మాట్లాడటం కాదండి, ఈ ఊరు ఊరంతా మన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఈ సమాజం తాగుబోతు వాడి పిల్లానికి ఇచ్చే గౌరవం ఏంటో మీకు తెలుసా? ఒక తాగుబోతు పిల్లానికి పరాయి వాళ్ళు చూపించే మర్యాద ఏమిటో మీకు తెలుసా? తెలీదు. మీ ఆయన తాగుబోతు కదా, వాడు సంసారాన్ని పోషిస్తాడు, నన్ను పోషించమంటావా అని ఒకరు అడుగుతాడు. మీ ఆయన తాగుబోతు కదా, నిన్నే సుఖపెడతాడు, నన్ను సుఖపెట్టమంటావా అని మరొకరు అడుగుతాడు.
0: శారదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడు.
1: పిచ్చి పిచ్చిగా కాదండి, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. ఆ ముగ్గురు పిల్లలు అడ్డుపడకుండా ఉండుంటే ఈ రోజు నేను సమ్మె ఉండేదాన్ని.
2: మీరు వింటున్నారు మాతృదేవోభవ చిత్ర విశేషాలు. సత్యం శారదల జీవితాల్లోకి నీలి నీడలా వస్తాడు అప్పారావు. అప్పారావు సత్యంల మధ్య గొడవ పెరిగి అప్పారావు సత్యంని హత్య చేస్తాడు. శారద జీవితం తెగిపోయిన గాలిపటంలా అయిపోతుంది. ఉన్న కష్టానికి తోడు శారదకు క్యాన్సర్ అని, అది చివరి స్టేజ్లో ఉందని, మృత్యువు కాచుకు కూర్చుందని తెలిసి తల్లడిల్లిపోతుంది శారద. తన కోసం కాదు, తన తర్వాత పిల్లల భవిష్యత్తు ఏంటని ఆవేదనతో ఆ అమ్మ కృంగిపోతుంది. తమలాగా పిల్లలు అనాథాశ్రమంలో పెరగకూడదని, తల్లిదండ్రుల నీడలో ఉండాలన్న ఆశతో పిల్లల్ని దత్తతకి ఇచ్చే ప్రయత్నంలో ఉంటుంది శారద.
3: బయట కూర్చున్న శారద గారిని ఒకసారి లోపల అమ్మని చెప్పు.
4: అలాగే డాక్టర్. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారమ్మా.
3: రండమ్మా. నువ్వేం భయపడక్కర్లేదమ్మా, బాబుకేం పర్వాలేదని చెప్తున్నారు డాక్టర్ గారు. తరచూ జ్వరం రావటం, తలనొప్పి ఇలాంటి ఏమైనా ఉన్నాయా?
4: అబ్బే, అలాంటివేమీ లేవండి, చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఈ యాక్సిడెంట్ తర్వాత అలాంటివేమైనా వచ్చే అవకాశం ఉందా?
3: నోనో, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యూ. నేను అడిగింది మీ అబ్బాయి గురించి కాదమ్మా, మీ గురించి.
4: నా గురించా?
3: మీకు ఎప్పుడైనా ముక్కు నుంచి రక్తం వస్తూ ఉంటుందా?
4: అప్పుడప్పుడు వస్తుంటుంది, ఇప్పటికీ 5-6 సార్లు జరిగింది. డాక్టర్ గారికి చూపిస్తే సైనసైటిస్ అన్నారు.
3: మీకెప్పుడైనా తలంతా పట్టేసినట్టు, సూదులతో గుచ్చుతున్నట్టు తలనొప్పి ఎప్పుడైనా వస్తుందా?
4: అప్పుడప్పుడు వస్తుంది, ఏ అనాసిను తీసుకుంటాను వెంటనే తగ్గిపోతుంది.
3: మీరు కొంచెంసేపు బయట కూర్చోండమ్మా, నేను మళ్ళీ పిలుస్తాను.
0: అదేమిటి డాక్టర్ గారు, అబ్బాయికి యాక్సిడెంట్ అయితే తల్లిని ప్రశ్నలు అడుగుతున్నారు?
3: యాక్సిడెంట్ అబ్బాయికి అయింది, కానీ యాక్సిడెంటల్ గా మాకు ఇంకో విషయం తెలిసింది. అబ్బాయికి రక్తం ఎక్కించడం కోసం తల్లి రక్తం తీసాం కదా, అది చెక్ చేస్తుంటే మా ల్యాబ్ చీఫ్ టెక్నీషియన్ కి ఇంకో అనుమానం వచ్చింది. అది నిర్ధారించుకోవడం కోసమే ఆవిడ ఎన్ని ప్రశ్నలు అడిగాను. ఎనీవే, ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి.

నీకే మసాలా వడ తీసుకో. రే.

0: ఒక అమ్మ వేదనే మాతృదేవోభవ. ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క కుటుంబం. అమ్మానాన్నలు దొరికి దత్తత ఇస్తున్నప్పుడు అమ్మగా మాతృమూర్తిగా మాధవి తెరపై చూపిన నటన అత్యద్భుతం. షూటింగ్ 35 రోజుల్లోనే పూర్తయింది. ప్రివ్యూ షోలో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. టెన్షన్లో దర్శకుడు. డిస్ట్రిబ్యూటర్స్ కళ్లు తుడుచుకున్నారే కాని ఒక్క మాట కూడా చెప్పలేదు. హైదరాబాద్లో ఒక థియేటర్లో తొలిరోజు. ఖాళీ థియేటర్. ఇంకొక థియేటర్కి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. మాతృదేవోభవ చిత్రం ఖాళీ థియేటర్స్తో పలకరించిన కుర్చీలు ఎలా నిండాయి.
1: అమెరికా చాలా దూరం కదా.
2: అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్తావుగా.
1: లేదు బాబు, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆ పైవాడు ఒప్పుకోడు. ఆయన ఆపనెళ్ళింది. ఎవ్వరూ అక్కడ పోలేరు.
2: అదేం కుదరదు. నిన్ను విడిచి మేము ఎలా ఉంటాం? నిన్ను వెళ్ళనీయం. నువ్వు లేకపోతే మరి మమ్మల్ని అందరినీ ఎవరు చూస్తారు?
1: అందుకే బాబు, నీకోసం ఈ అమ్మ ఒక మంచి ఏర్పాటు చేస్తుంది. మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో ఇంట్లో ఉండే ఏర్పాటు నేను చేస్తున్నాను. అక్కడ మీకు మంచి భోజనం, మంచి బట్టలు, మంచి చదువు అన్నిటిని మించి మిమ్మల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు అందరూ ఉంటారు.

0: ఎందుకు అరుస్తున్నావు?
1: నువ్వు అమెరికా అని ఉద్యోగం అని మాతో ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు తొందరలోనే చనిపోతావని డాక్టర్ చెప్పారు, అవునా?
0: అది అది నీకెలా తెలుసు?
1: నువ్వు నాన్నతో ఆ రోజు రాత్రి చెబుతున్నప్పుడే నేను విన్నాను.
2: అక్క, మా ఎందుకు ఏడుస్తుంది?
1: అది మనందరినీ వదిలి వెళ్ళాలి కదా, అందుకని.
3: మీరు వింటున్నారు మాతృదేవోభవ చిత్ర విశేషాలు. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో 3 రోజులు ఖాళీ థియేటర్స్ దర్శనమిచ్చాయి. చిత్రం విడుదలయ్యాక దర్శక నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్తో అర్జెంట్ మీటింగ్ పెట్టారు. చాలా వాదోపవాదాల తర్వాత సినిమాకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి జేబురుమాలిద్దాం, ఈ స్ట్రాటజీ తప్పకుండా వర్కౌట్ అవుతుంది అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒక్క వారం ఆగుదాం, కష్టమైనా నష్టమైనా ఓర్చుకుందాం, అమ్మ కథ అందరి ముందు వెళ్లాలి అని చెప్పి అనుకున్నారు. టికెట్స్ అమ్మేవారి దగ్గర ఈ జేబురుమాళ్ల కట్టలు సిద్ధంగా పెట్టారు. ముందుగా టికెట్ తీసుకున్నవారు పిచ్చెకిందా అని చెప్పి ప్రశ్నించాడట ఆ ప్రేక్షకుడు. తర్వాత తర్వాత ఆసక్తితో చూస్తే టికెట్ కొన్న అందరికీ ఎందుకు ఇస్తున్నారు అన్న ఇంట్రెస్ట్తో థియేటర్లోకి వెళ్లారు. అమ్మ బాధ ఏడ్పించేసింది, స్పందించని మనసు లేదు. సూపర్ హిట్ అయింది మాతృదేవోభవ, కాని ఇదంతా హైదరాబాద్ థియేటర్స్ లోని కథ.
1: నువ్వే కదా మాకు చెప్పావు నీ ఆరోగ్యం బాగుండాలని. ముగ్గురు దేవుల్ని రోజు ప్రార్థిస్తున్నాం, ఆ దేవుళ్ళు వినే ఉంటారు. నీకేమీ కాదమ్మా, అయినా నీకు టైం అయిపోయింది అని చెప్పింది డాక్టరే కదా, దేవుడు కాదు కదా.
0: అవునమ్మా, కానీ ఆ దేవుడి నిర్ణయమే, డాక్టర్ చెప్పాడు. చూడరాదా, నేను పోయినా నా ఆత్మ మిమ్మల్ని చూసి బాధపడకూడదు, మీరెప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి.
1: నేను ఎన్నోసార్లు ఏడుస్తూ దేవుడితో చెప్తాను, అలా చెబితే దేవుడు తప్పకుండా వింటాడు. నాకు తెలుసమ్మా నీకేం కాదు, నువ్వు పని చేయకు, నేను ఎక్కడైనా పనిచేసి నిన్ను తమ్ముల్ని చూసుకుంటాను. నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా.
4: అమ్మా శారద, ఏమిటమ్మా ఏమైంది?
0: స్వామి, చూసే శక్తి వినే శక్తి కూడా నశించిపోతుంది. ఆడుపడిపోయిన ఈ గూడు వదిలి రేపు మాపో ఈ చిలుక కూడా ఎగిరిపోయేటట్టుంది. ఈ దీపం ఆరిపోకముందే నా బిడ్డలు తలూ కూట్లోకి చేరుకుని సుఖంగా ఉన్నారనే సంతోషకరమైన వార్త వినగలనా స్వామి? చెప్పండి స్వామి, చెప్పండి.
4: శారద, నీకు ఆశ్రయం ఇచ్చిన ఈ మందిరం నీ పిల్లలకి ఎందుకు పనికిరాదమ్మా?
0: అది కాదు స్వామి, ఎన్ని ఉన్నా అనాథాశ్రయం అనాథాశ్రయమే కదా స్వామి. తినడానికి 3 పూట్ల తిండి, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి చదువు ఉండొచ్చు, కానీ స్నేహించడానికి ఎవరు ఉండరు, ప్రేమ పంచుకోవడానికి ఎవరు ఉండరు. వాళ్ళకి గత ఉండదు, భవిష్యత్తు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎంత ఎదిగినా ఏం సాధించినా తను అనాథననే న్యూన్యతాభావం మనసులోనే జరిగిపోదు. అందుకే వద్దంటున్నాను స్వామి, వాళ్ళకి తల్లిదండ్రులు కావాలి, వారి నీడన వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి. ఎలాగైనా ప్రయత్నించండి స్వామి.
4: ఊరుకో, అనంత స్వామి ఆ పనిలోనే ఉన్నారు. పిల్లలు లేక తప్పించిపోయే కొంతమంది తల్లిదండ్రుల నుంచి జవాబులు వచ్చాయి.

0: నీ బిడ్డలకు నువ్విచ్చినంత ప్రేమ పంచిపలేకపోయినా వాళ్లను అపురూపంగా పెంచి వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే మంచివాళ్ల కోసం చూస్తున్నా. రేపో మాపో వాళ్ళ నీ దగ్గరికి పంపిస్తాను. కంగారు పడకమ్మా.
1: దర్శకులు అజయ్ విజయవాడకు బయలుదేరారు. స్టేషన్లో దిగి రిక్షా ఎక్కారు. ఆ రిక్షా నడిపించే అబ్బాయిని అడిగారు, బాబు కొత్త సినిమాలేమైనా బావున్నాయా, కాసేపు చూసొస్తాను అని. మీరు ఏం చూసినా చూడకపోయినా మాతృదేవోభవ సినిమా చూడండి సారు, అది కథ కాదండి మన జీవితం అని చెప్పి అన్నాడట. అప్పుడు అర్థమైంది అజయ్ గారికి ఇక ఈ సినిమాని ఎవ్వరూ ఆపలేరు అని. ఎందుకంటే అన్ని వర్గాల ప్రేక్షకులని స్పందింపచేస్తేనే అది సూపర్ హిట్ అవుతుందని ఆయనకు బాగా తెలుసు.
2: చూడు బాబు, అక్కడ కూడా నువ్వు మంచి కుర్రాడు అనిపించుకోవాలి, ఎవరితోటి కూడా పడకూడదు.
3: నీ సోదాపే అసలు విషయానికి రా.
4: ఉండవయ్యా, నేను చెబుతానుగా. చూడమ్మా, మాకు ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్ల కావాలని నాకు ఉండేది కాని ఆ కోరిక తీరలేదు. పెద్దవాడు విమాన ప్రమాదంలో పోయాడు, రెండో వాడు కెనడాలో స్థిరపడ్డాడు, మూడో వాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. మీ ఆస్తి మాకొద్దు, మీరే అట్టు పెట్టుకోండి, మేము ఇండియా రాము అని కరాఖండిగా చెప్పేశారు.
3: అబ్బబ్బబ్బబ్బా, ఇన్నేళ్లు నీతో కాపురం ఎలా చేశాను, అసలు విషయం చెప్తావని చెప్పమంటావా?
4: నేను చెప్తానయ్యా.
3: మరి కానీ
4: ఆయన ఎప్పుడు ఇంతేనమ్మా, నువ్వేమనుకోకు. ఈ గడ్డ మీద పుట్టాం, ఈ గడ్డ మీదే పెరిగాం, ఈ గడ్డలోనే కలిసిపోవాలని మా కోరిక. ఇంత వయసు వచ్చింది, మమ్మల్ని చూసుకోవటానికి తోడొక్కడు కావాలి కదమ్మా, అమ్మాయిని ఎప్పుడు పంపుతావు?
2: ఎప్పుడంటే
3: చూడమ్మా, అమ్మాయికి ఒక చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాదమ్మా. ఈ వయసులో కూడా మాకు ఇంకా పిల్లల మీద మమకారాలు తీరలేదు.
2: నాకు కూడా.
4: అమ్మాయిని ఒకసారి పిలుస్తావా అమ్మా?
2: తాతా, తాతా.
4: నా తల్లి లక్ష్మిలా ఉన్నావమ్మా, వచ్చే లక్ష్వారం మా ఇంట్లో లక్ష్మీదేవిలా అడుగు పెడతావు.
5: నన్ను ఎక్కడికి పంపద్దు, నేను వెళ్ళను.
2: వెళ్ళకుండా?
5: నువ్వున్నంత కాలం నీతోను, ఆ తర్వాత తమ్ముడితోను ఇక్కడే ఉంటాను. కాదనుకమ్మా.
6: అన్నీ తెలిసి నువ్వే అమ్మ మాట వినకపోతే ఎలాగమ్మా?
5: అమ్మ ఆరోగ్యం బాగలేదని తెలిసి అమ్మని ఒంటరిగా వదిలి నేను ఎలా వెళ్ళను? నేనెవరింటికి వెళ్ళను, నన్ను ఎక్కడికి పంపద్దు. నేను వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు?
6: అందుకు అన్ని ఏర్పాట్లు నేను చేశానమ్మా. అమ్మ చెప్పినట్టుగా నువ్వు విను.
5: అమ్మ పోయేవరకైనా నేను ఇక్కడే ఉంటాను.
6: చూడమ్మా, అమ్మను చూసుకునే బాధ్యత నాది. తను బతుకుండగానే మిమ్మల్ని అందరినీ మంచి కుటుంబాల్లో చేర్చాను అన్న తృప్తి ఉండాలి కదా.
5: అది కాదు స్వామి.
6: నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా, అమ్మ సంగతి నాకు వదిలి నా మాట వినమ్మా.
1: 1993లో విడుదలైన మాతృదేవోభవ అత్యద్భుత కలెక్షన్స్తో దూసుకెళ్లింది. చిత్రగారికి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు, మూడవ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది నిర్మాత కెఎస్ రామారావు గారికి లభించింది. ఈ అవార్డులన్నీ అమ్మకే కదా. మాతృదేవోభవ.
5: నేను యవటికాలతో పుట్టడం నా అదృష్టం కదమ్మా.
2: ఏంటి బాబో అలా అంటున్నావు?
5: ఎందుకంటే నేను కూడా అందరిలా ఉండుంటే ఎవరో ఒకరు నన్ను కూడా తీసుకుపోయేవారు. ఈ కుంటితనం వల్లే కదా ఇంకా నీ దగ్గరే ఉన్నాను, ఇది నా అదృష్టమే కదా.
7: అయ్యయ్యో, అమ్మాయి చేత పని చేస్తున్నావా? ఏమయ్యా, నీకు పని చేయించడానికి నా బిడ్డ దొరికిందా? రాదా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా.
5: పర్వాలేదు నాయనమ్మా, ఇదేం పెద్ద పని కాదుగా.
7: పెద్ద పని కాదంటావేమిటమ్మా, ఇంట్లో ఇంతమంది నౌకర్లు ఉండగా నువ్వు లోపలికి చదువుకో. ఈ పేపర్ కొద్దిస్తుంచి చదువుతున్నావు, నువ్వు వెళ్ళి చెట్లకు వెళ్ళిపోయి.
3: అలాగే
7: ఉత్తరం ఎవరికమ్మా?
5: నాకేనాయనమ్మా, అమ్మ రాసింది, ఇప్పుడే వస్తాను.
7: అలా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తే మాకు ఎంత ఎలిగిపోతుందో.
3: ఏమైనా కన్న తల్లి కదటే.
2: ప్రియమైన రాధకి, మీ అమ్మ దీవించి రాయినది, అక్కడ మీరంతా క్షేమమని భావిస్తున్నారు.

0: ప్లీజ్ వెళ్ళాను. డాక్టర్ చెకప్ చేసి ఇంకా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదన్నారు. రాధ, ఈ దీపావళి పండక్కి మన అందరం ఒకసారి కలవాలి. మన ఇంట్లో మిమ్మల్ని అందరినీ ఒకసారి నిన్నుగా చూసుకోవాలని ఉంది. నా చేతులతో వండి వడ్డించి తినిపించాలని నా కోరిక. రవి విషయం ఆలోచిస్తుంటేనే నాకు బాధగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఆవిటి వాడిని దత్తతకు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మిమ్మల్ని అందరినీ పిలవడానికి స్వయంగా నేను రవి కలిసి వస్తాం. మేము వచ్చేటప్పుడు అందరి అడ్రస్లో తీసుకొస్తాను. ఎందుకంటే నేను పోయిన తర్వాత పైగా వాళ్ళకి అమ్మవి.
1: మీరింతవరకు మాతృదేవోభవ చిత్ర విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి నుంచి ప్రసారమైంది.
2: మీరింతవరకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం విన్నారు.
3: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సు లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీ కండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీ లోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273099, 9959187314 నంబర్లకు కాల్ చేయండి.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు. మరికొన్ని క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఒక అసాధారణ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో డీఐజీ వంటి అత్యున్నత పదవిలో దేశానికి సేవ చేశారు. కానీ పదవీ విరమణ తర్వాత ఆయన గన్ పట్టుకున్న చేతులతో చీపురు పట్టుకున్నారు. చండీగఢ్ వీధుల్లో ఆయన ప్రతిరోజు బ్రూమ్ వారియర్ గా చూస్తుంటారు అక్కడి ప్రజలు. ఆయన 2026 పద్మశ్రీ అవార్డు గ్రహీత సర్దార్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు. వీరి గురించి మరిన్ని విశేషాలు ఈనాటి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీరు విన్న ఈ పాట జనతా గారి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సర్దార్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వీరు 1938 జూన్ 6న పంజాబ్ లోని సంగరూర్ జిల్లాలో ఒక సైనిక కుటుంబంలో జన్మించారు. క్రమశిక్షణ, దేశభక్తి, ఆయనకు ఉన్న అమితమైన ప్రేమ. 1961 పంజాబ్ పోలీస్ శాఖలో చేరిన ఆయన తన నిస్వార్థ సేవకుగాను ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ మెడల్ను కూడా అందుకున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఆ పరిసరాలను శుభ్రంగా చూడాలనుకుంటారు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోతున్న పాట గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ పాడిన పాట. ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి అనూప్ రుబెన్ సంగీతాన్ని అందించారు.

గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ్ పాడిన ఒక అద్భుతమైన పాట వినేశారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 12:17. మీరు వింటున్నారు చైతన్య.

0: స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పంతొమ్మిది వందల 1996లో పదవీ విరమణ చేసిన ఆయన చండీగఢ్కు మారారు. ఒకప్పుడు దేశంలోనే అత్యంత ప్రణాళికాబద్దమైన నగరంగా పేరు పొందిన చండీగఢ్ కనీసం మొదటి 10 పరిశుభ్రమైన నగరాల్లో కూడా లేకపోవడం అనే మాట ఆయన్ను తీవ్రంగా కదిలించింది. ఆయన చండీగఢ్ను తాను ఉండే ఊరిగా కాకుండా తన సొంత ఇల్లుగా భావించారు. అందుకే అధికారుల కోసం ఎదురు చూడకుండా తానే స్వయంగా వీధులను శుభ్రం చేయడం ప్రారంభించారు. వీరికి సంబంధించిన మరిన్ని విశేషాలను మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోతున్న పాట పరుగు చిత్రం కోసం రంజిత్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. సర్దార్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లేవారు, కానీ మెల్లగా ఆ నడక కంటే చెత్త ఎరడమే ఆయనకు ముఖ్యమైంది. ఒక ఉన్నత స్థాయి రిటైర్డ్ అధికారి రోడ్లపై చెత్త ఎరడం చూసి అక్కడి ప్రజలు మొదట్లో ఆశ్చర్యపోయారు. కొందరు ఎగతాళి కూడా చేశారు. గ్లౌజులు వేసుకోమని సలహా ఇచ్చారే కాని సహాయం చేయడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. అయినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గత 3 దశాబ్దాలుగా తన సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. సిద్ధుగారి పట్టుదల సమాజంలో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చింది. వారి పొరుగువారు, స్నేహితులు చెత్త వేయడానికి భయపడే స్థాయికి వచ్చారు. ఆయన నిశ్శబ్ద పోరాటం చూసి ఆయన ఒక్కరే ఇంత చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం అని అక్కడి వారు ఆలోచించడం మొదలుపెట్టారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

సిద్ధు గారి 30 ఏళ్ల నిరంతర సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2026లో ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. సమాజంలో గుర్తింపుకు నోచుకోని అన్సంగ్ హీరోస్ కేటగిరీలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఒకప్పుడు ఆయన్ను వింతగా చూసిన వారే ఈరోజు ఆయన్ను చూసి గర్వపడుతున్నారు. వారు మనకిచ్చే గొప్ప సందేశం, గాలి గురువైతే నీరు తండ్రి, భూమి తల్లి వంటిది అని. తన తల్లిలాంటి భూమిని ఎవరైనా మురికి చేస్తే అంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదని చెప్తారాయన. చెత్త వేయడం సిగ్గుచేటు, కానీ శుభ్రం చేయటం గౌరవప్రదం అనేది ఆయన జీవిత సూత్రం. మనం కూడా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లక్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్టపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు.

రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన రెండవ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్దికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకించంద్ర చట్టోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్టేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై
3-2 తేడాతో విజయం సాధించింది.

కాన్సాస్ సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్ జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్దరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్దరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 12:40. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, మాదక ద్రవ్యాల అక్రమ వాడకం, రవాణాను నియంత్రించి నిరోధించే దిశగా అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించే రోజు. ప్రత్యేక కదంబం వింటారు. వ్యాఖ్యానం ఆర్జే పవన్ కన్నన్.
1: 80 మిలియన్ల సంవత్సరాలైంది మనం కోతి నుండి మనిషిగా మారటానికి, ఎవాల్వ్ అవ్వటానికి. కానీ మన సొసైటీలో ఉన్న ఒక సమస్య మనల్ని మళ్ళీ ఆ కోతి స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ సమస్యనే డ్రగ్స్. ఈ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ ఏంటో మీకు తెలుసా? ఒక మనిషి, తన కుటుంబం కాదు మన సమాజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏంటి సడన్గా స్టార్టింగే డ్రగ్స్ మీద లెక్చర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు మన ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ గురించి కాబట్టి. 1987లో యునైటెడ్ నేషన్స్ జూన్ 26ని ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్గా ప్రకటించింది. జూన్ 26ని ఎందుకు అంటే, జింగ్ డైనస్టీ గవర్నర్ జనరల్ లిన్ జాయూ చైనాలో షూమెన్ ప్రాంతంలో ఓపియం ట్రేడ్ని నిర్మూలించాడు కాబట్టి. ఈ హిస్టారికల్ ఈవెంట్ కారణంగా ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ని జరుపుకుంటున్నాం. పైకి చూస్తుంటే ఇది కేవలం డ్రగ్స్ గురించి మాట్లాడుకునే రోజులా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది అంతకంటే చాలా పెద్ద విషయానికి సంబంధించిన రోజు. ఇది మనుషుల ఫ్రీడమ్కి సంబంధించిన రోజు. ఇది క్రైమ్ ఇంకా కరప్షన్కి సంబంధించిన రోజు. ఇది టెర్రరిజం అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన రోజు. అండ్ అల్టిమేట్లీ మనం ఎలాంటి సొసైటీలో బతకాలి అనుకుంటున్నాం అనే దానికి సంబంధించిన రోజు. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ఇక్కడ మనం ఈ సమస్యని రెండు భాగాలుగా చూడాలి. ముందు డ్రగ్ అబ్యూస్. ఈ డ్రగ్స్ వాడటం వల్ల ప్రజలు

జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు డ్రగ్స్కి బానిసలుగా ఎలా మారుతున్నారు, దీనివల్ల వాళ్ళ జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ కుటుంబం ఇంకా వాళ్ళ పిల్లలపై ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక భాగం. రెండవది ఇల్లిసిట్ ట్రాఫికింగ్, అంటే ఈ డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, సప్లై చేసే ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ ఎంపైర్. చాలా టీవీ షోస్లో చూస్తుంటాం కదా, డ్రగ్ కార్టల్స్ అని అంటారే, అవే ఇవి. ఒకటి మనిషి లోపల నుండి నాశనం చేస్తుంది, మరొకటి సొసైటీని బయట నుండి అన్స్టేబుల్ చేస్తుంది. ఈ రెండూ కలిసి మోడర్న్ వరల్డ్లో మనం మన గవర్నమెంట్స్ ఎదుర్కొంటున్నాం.

డ్రగ్స్ వాడటం అనేది ఈ మధ్యకాలంలో మొదలైంది కాదు. మనుషులు వేల సంవత్సరాల నుండి ఏదో ఒక రకమైన మత్తు కోసం వెతుకుతూనే ఉన్నారు. ఏన్షియంట్ సివిలైజేషన్స్ లో కూడా ఆల్కహాల్, క్యానబిస్, ఓపియం ఇంకా రకరకాల డ్రగ్స్ ని వాడేవారు. అప్పట్లో చాలా సొసైటీస్లో వీటిని మెడిసిన్స్ కోసం లేదా రిచువల్స్ కోసమో వాడేవారు. కానీ ఎప్పుడైతే ఇవి కమర్షియల్ అయ్యి ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వడం మొదలయ్యాయో అప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. 19th century మార్ఫిన్, కొకెయిన్, హెరాయిన్ లాంటి సబ్స్టెన్సెస్ని ఇంకా పవర్ఫుల్గా మార్చారు. సైంటిఫిక్ ప్రోగ్రెస్ వల్ల వాటి పొటెన్సీ పెరిగింది. గ్లోబల్ ట్రేడ్ వల్ల అవి అందరికీ ఈజీగా దొరకడం మొదలైంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వల్ల వాటిని పెంపొందించే స్థాయి, స్కేల్ ఇంకా పెరిగింది. ఒకప్పుడు లోకల్గా ఉన్న విషయం కాస్త ఒక గ్లోబల్ కమోడిటీగా మారిపోయింది. 19th century జరిగిన ఓపియం వార్స్ కంటే దీనికి పెద్ద ఎగ్జాంపుల్ లేదు. ఓపియం అడిక్షన్ వల్ల తన కంట్రీ నాశనం అయిపోతుందని చైనా దీన్ని బ్యాన్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు ఇంపీరియల్ వార్స్ సపోర్ట్ ఉన్న కమర్షియల్ ఇంట్రెస్ట్ దీన్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేశారు. దానివల్ల వార్ జరిగింది. ఆనాటి లెసన్ ఈరోజు కూడా రెలవెంట్గా ఉంది. డ్రగ్స్ అనేవి ఎప్పుడు కేవలం ఒక హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు, వాటి వెనుక ఎప్పుడు ఆర్థిక ఇంకా రాజకీయ పరిణామాలు ఉంటాయి. అడిక్షన్ గురించి మాట్లాడే ముందు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మనకి. అసలు మనుషులు ఇంటాక్సికేషన్ని ఎందుకు కోరుకుంటారు? ఈ మత్తు అనేదాన్ని ఎందుకు కోరుకుంటారు? దానికి జవాబు కేవలం ప్లెజర్ మాత్రమేనా? కాదు, వాళ్ళ పరిస్థితుల నుంచి పారిపోవడానికి వాడతారు. దే యూజ్ డ్రగ్స్ యాజ్ అన్ ఎస్కేప్, వాళ్ళ బాధల నుంచి ఎస్కేప్ కావడానికి, ఒంటరితనం నుంచి పారిపోవడానికి, మానసిక క్షోభ నుంచి ఎస్కేప్ కావడానికి, యాంగ్జైటీ నుంచి ఎస్కేప్ కావడానికి, బోర్డం నుంచి ఎస్కేప్ కావడానికి, చివరికి జరిగేదేంటంటే తమ నుండి తామే పారిపోవడానికి. బ్లేజ్ పాస్కల్, ఫ్రెంచ్ ఫిలాసఫర్ అండ్ మ్యాథమెటిషియన్, ఆయన ఏం చెప్పాడంటే, ఆల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రాబ్లమ్ స్టెమ్ ఫ్రమ్ మ్యాన్స్ ఇన్అబిలిటీ టు సిట్ క్వైట్లీ ఇన్ రూమ్ అలోన్. మానవ సమస్యలన్నిటికీ కారణం మనిషి ఒక్కడే ఒక గదిలో ప్రశాంతంగా కూర్చోలేకపోవడమే. డ్రగ్స్ అనేవి సమస్యల నుండి ఎస్కేప్ ఇస్తుంది అని ఒక ఫాల్స్ హోప్, ఇంకా ఫాల్స్ ప్రామిస్ ఇస్తుంది, ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్తుంది. డ్రగ్ అడిక్షన్ని తరచుగా ఒక ప్రాబ్లం లాగా చెప్తారు. కానీ వాటితో పాటు అడిక్షన్ అనేది మనల్ని మనుషులుగా ఉంచే కొన్ని క్వాలిటీస్ పైనే అటాక్ చేస్తుంది. మన సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, మన అటానమీ, మన సెల్ఫ్ కంట్రోల్, మన అబిలిటీ టు చూస్ పైనే అటాక్ చేస్తుంది. అరిస్టాటిల్ ఏమన్నాడంటే, ఫ్రీడమ్ రిక్వైర్స్ మాస్టరీ ఓవర్ వన్స్ డిజైర్స్. మనకి నిజమైన స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుందంటే మన కోరికల్ని జయించినప్పుడు. ఈ పర్స్పెక్టివ్ లో చూస్తే అడిక్షన్ అనేది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ లో ఒక పారాడాక్స్ లాగా. జనాలు మొదట ఫ్రీడమ్, స్వేచ్ఛ కోసం డ్రగ్స్ ని వాడటం స్టార్ట్ చేస్తారు. దేని నుంచి స్వేచ్ఛ? ఫ్రీడమ్ ఫ్రమ్ స్ట్రెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్హిబిషన్. కానీ ఈ అడిక్షన్ అనేది ఎలా పనిచేస్తుందంటే దానికి కంప్లీట్ ఆపోజిట్ గా పనిచేస్తుంది. మనము స్వేచ్ఛ గురించి వెతుకుతాం, కానీ అది తర్వాత తర్వాత డిపెండెన్సీ, కంపల్షన్, ఇంకా లాస్ ఆఫ్ కంట్రోల్ కి దారితీస్తుంది. ద సర్చ్ ఫర్ ఫ్రీడమ్ ఎండ్స్ ఇన్ క్యాప్టివిటీ. స్వేచ్ఛ కోసం చేసే ఈ ప్రయత్నంలో, ఈ మత్తు అనే చెరసాలలో మనము బందీలుగా మారుతున్నాము.

డ్రగ్స్ అనేవి ఒకరితో వాళ్ల కుటుంబంతో ఆగేది కాదు. దీని పరిణామాలు రాష్ట్రం మీద, దేశం మీద, ఇంకా ఖండాల మీద కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్. ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్ అనేది ప్రపంచంలోనే చాలా ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజెస్లో ఒకటి. ఇది వేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇలాంటి ప్రాఫిట్స్ ఉన్న దగ్గర నెక్స్ట్ వచ్చేదేంటి? క్రైమ్ అండ్ కరప్షన్. అధికారులకి బ్రైబింగ్ జరుగుతుంది, లా ఎన్ఫోర్స్మెంట్ కాంప్రమైజ్ అవుతాయి, జుడిషియల్ సిస్టమ్స్ వీక్ అవుతాయి. మొత్తం దేశమే ఈ ఇలిసిట్ ఎకానమీ పైన డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ డేంజర్ అక్కడితో ఆగదు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఇన్సర్జెన్సీ, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, ఇంకా టెర్రరిజంతో లింక్ అయి ఉన్నాయి. దీనిని నార్కో టెర్రరిజం అంటారు. నార్కో టెర్రరిజం అంటే ఈ ఇలిసిట్ డ్రగ్ ట్రేడ్లో వచ్చిన డబ్బులని టెర్రరిజంకి, ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ని ఫండ్ చేయడానికి ఉపయోగించడం అన్నమాట. అందుకే డ్రగ్ ట్రేడ్ అనేది ఒక అడిక్ట్ పర్సనల్ లైఫ్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదు, దేశ శాంతి భద్రతలకు సంబంధించిన విషయం. బికాస్ డ్రగ్ ట్రేడ్ ఫండ్స్ వైలెన్స్ అండ్ టెర్రర్. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఒక దేశంలోని ఇన్సర్జెంట్ గ్రూపులు 2005 నుంచి 2008 మధ్యలో ఓపియం ట్రేడ్ ద్వారా 350 నుంచి 660 మిలియన్ డాలర్లు సంపాదించారు. అంటే సంవత్సరంలో దాదాపు 90 మిలియన్ డాలర్ల నుండి 160 మిలియన్ డాలర్లు వచ్చేదన్నమాట. ఆ దేశపు జీడిపికి ఈ ఓపియం ట్రేడ్ అనేది 9 నుంచి 14% కాంట్రిబ్యూట్ చేసేది. ఈ ఫిగర్స్ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, డ్రగ్స్ రెవెన్యూతో ఇన్సర్జెంట్ గ్రూప్స్ వెపన్స్ని పర్చేస్ చేయటం, ఫైటర్స్ని రిక్రూట్ చేయటం కోసం ఉపయోగిస్తారు. 9/11 ఇన్సిడెంట్ తర్వాత పాలసీ మేకర్స్ అందరూ టెర్రరిజం, ఆర్గనైజ్ క్రైమ్, ఇంకా నార్కోటిక్స్ ట్రాఫికింగ్ని వేరువేరుగా చూడలేమని రియలైజ్ అయ్యారు.

యుఎన్ఓడిసి రిపోర్ట్ ప్రకారం ఇంకో దేశంలో 2023లో 1000 మెట్రిక్ టన్నుల ఓపియం ప్రొడక్షన్ జరిగింది. ఈ దేశం ప్రపంచంలోనే మోస్ట్ నటోరియస్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ రీజన్ అయిన గోల్డెన్ ట్రయాంగిల్ కి కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఆర్మ్స్ స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఇంకా ఇన్సర్జెంట్ ఫైనాన్సింగ్ తో లింక్ అయి ఉంది. ఇంకో రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఒక ప్రముఖ పెద్ద దేశంలో సర్క్యులేషన్లో ఉన్న 99% బ్యాంక్ నోట్స్లో కొకెయిన్ ట్రేసెస్ ఉన్నాయని. అంతేకాకుండా ఆ దేశంలోని అతిపెద్ద ప్రవహించే నదిలో ట్రేసబుల్ లెవెల్స్ ఆఫ్ కొకెయిన్ డిటెక్ట్ అయ్యాయని. ఇవన్నీ సూచిస్తుంది ఒకటే, డ్రగ్ ట్రేడ్ పరిస్థితిని, అది ఎంత తీవ్రంగా ఉందని. గ్లోబలైజేషన్లోని ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే, ఒక దేశంలో జరిగే చర్యలు ఇంకో దేశాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక సిటీలో కొనే డ్రగ్

వల్ల వచ్చే ప్రాఫిట్స్ క్రిమినల్ నెట్వర్క్స్ ద్వారా బార్డర్ దాటి వేల మైళ్ళ దూరంలో ఉన్న వైలెన్స్కి ఫినాన్స్గా మారి ఇన్స్టిట్యూషన్స్ని కరప్ట్ చేసి కాన్ఫ్లిక్ట్ని సస్టైన్ చేస్తుంది. అందుకే డ్రగ్ అబ్యూస్ని కేవలం ఒక పర్సనల్ చాయిస్గా చూడలేం. ఫ్యామిలీ సఫర్, కమ్యూనిటీ సఫర్, నేషన్స్ సఫర్, సమ్టైమ్స్ ద ఎంటైర్ రీజన్ అండ్ కాంటినెంట్ సఫర్. ద యూజర్ నెవర్ సీజ్ ద విక్టిమ్స్, ద విక్టిమ్స్ నెవర్ మీట్ ద యూజర్స్, yet both are connected by the same illicit economy. ee international day against drug abuse and illicit trafficking roju manam gurtu pettukovalsindi enti ante drug abuse valla vyaktigata jeevithalu nashanam avutayi, drug trafficking valla crime, violence inka terrorism ekku avutayi. anduke drugs ki against ga chese ee poratam kevalam okarni kaapadadaniki maatrame parimitam kaadu. it's a matter of peace and security.

0: మీరింతవరకు ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, మాదక ద్రవ్యాల అక్రమ వాడకం, రవాణాను నియంత్రించి నిరోధించే దిశగా అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించే రోజు ప్రత్యేక కదంబం విన్నారు. వ్యాఖ్యానం ఆర్జీ పవన్ కన్నన్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొహర్రం పండుగను రాష్ట వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ది పనులను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు విలువలు పెంపొందించి మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల సమాజ రహిత సమాజ నిర్మాణం కోసం మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సందేశమిచ్చారు. మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్ని కాకుండా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని, తద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ చేరుకుని శంషాబాద్లోని రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి మొత్తం 10 జిల్లాల బీజేపీ ఆఫీసులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అదే రోజు సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్ల ప్రతినిధులతో రాష్ట కార్యాలయంలో ఎంపీలు ఎమ్మెల్సీలతో సమావేశం అవుతారని తెలిపారు. 3వ రోజు రాష్ట వర్కింగ్ కమిటీతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మొహరం పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో మొహరం సంతాపదినాల ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక బీబికా ఆలం జులూస్ దబీరాపురా నుంచి నయాపూల్ వరకు 7 కిలోమీటర్ల మేర సాగనుండగా ఈ ఊరేగింపులో వేలాదిగా షియా ముస్లింలు పాల్గొంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నగర పోలీస్ శాఖ 2000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేసింది. ఇందులో టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, క్రైమ్ విభాగాల పోలీసులున్నారు. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

0: నుంచి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు పాత బస్తీ వైపు రాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రెబ్బెన మండలం పుంజిమేరగూడలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి పెద్ద సరిగెత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మైనారిటీలు పీర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పండుగ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అభివృద్ది పనులకు రేపు శ్రీకారం చుడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమ శాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ది పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ వైభవం ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. వచ్చే శ్రీరామనవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి ముందస్తుగానే పనుల విభజన చేసుకుని సమాంతరంగా అన్ని పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి డీఎస్పీ అశోక్ నేతృత్వంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మాదక ద్రవ్యాలతో కలిసి కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.
1: ఈ వారం 22 నుంచి 26 వరకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం యాంటీ డ్రగ్ అబ్యూస్ వీక్ మనం జరుపుకుంటున్నాము. తెలంగాణ డ్రగ్ రహిత రాష్ట్ర అందరికి రిక్వెస్ట్ ఉంది, ఆల్ పీపుల్ పిల్లలు ప్రజలకు అందరికి మంచిగా లైఫ్ చాయిసెస్ తీసుకోండి, డ్రగ్స్ నుంచి మత్తు పదార్థం నుంచి దూరంగా ఉండండి, ఇది ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది.
0: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన పురవీధుల గుండా విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టి డ్రగ్స్ రహిత సమాజం కోసం మానవహారం ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడిని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో సింగరేణి కార్మికులకు అందించిన కోటి రూపాయల బీమా విజయవంతం కావడంతో దీనిని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నేడు మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రేపు ఆదిలాబాద్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి ఈ నెల 28 తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనుబంధ ఆన్లైన్ సేవలు నిలిపేస్తున్నట్టు వరంగల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ ఆస్తి రిజిస్ట్రేషన్లు 3 రోజుల పాటు జరగవని వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమీక్షా సమావేశంలో ప్రజల వినతులు సమస్యల పరిష్కారం పెండింగ్ అంశాలపై ప్రత్యేక డాక్యుమెంట్ సిద్దం చేయాలని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 28 తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ పిలుపునిచ్చారు. పాల్వంచలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం వైద్యులు సిబ్బందితో సమీక్ష చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 30 నుండి సదర్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న కంటి చూపు, జూలై 2-3న ఆర్థో వినికిడి, 4, 6, 7, 8 తేదీల్లో కంటి చూపు ఆర్థో, 9న జనరల్, 17, 18 తేదీల్లో మానసిక సమస్యలు ఉన్నవారు సదరం శిబిరానికి సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో ప్రత్యేక దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య అధికారి సీతారాం తెలిపారు. 15 మండలాల్లో 667 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 28 నుండి 3 రోజుల పాటు చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆదివారం పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం ప్రాంతంలో త్రాగునీటి సమస్యను తీర్చడం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. మహిళా చైతన్యంతోనే మానవ హక్కుల రక్షణ సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సాధికారత జిల్లా కేంద్రం కోఆర్డినేటర్ రోజా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొహరం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:21. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న షో టైం కార్యక్రమానికి స్వాగతం. మరి షో టైం లో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మొబైల్ లేకపోతే మనకు అస్సలు గడవదు కదా, మరి మన ఫోన్లన్నింటిలో ఉండే ఆ సిమ్ కార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి. మా నెంబర్ 0402324 0852. ఈ నెంబర్కి ముందుగా మీ సమాధానాన్ని, ఆ తర్వాత మీ పేరు, ఊరి పేరు టైప్ చేసి పంపించండి. ఈలోపు గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం.

మన శ్రోతలందరూ చాలా మంది సరైన సమాధానం పంపించారు. వారి పేర్లు నేను ఇప్పుడు చదువుతాను. బిక్షపతి నిర్మల వైష్ణవి హన్మకొండ జిల్లా నుండి, అలాగే శ్రీనివాస్ లక్ష్మీనగర్ నుండి, ఓల్డ్ బోయన్పల్లి నుండి, హరీష్ కుమార్ కన్యగిరి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుండి, హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి సరైన సమాధానం పంపించారు, సుష్మిత హొన్నాజీపేట్ నుండి, బలరాం హరిణి, అలాగే హనుమాన్ హైదరాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, ఎం మురహరి యశోద నిజామాబాద్ నుండి సరైన సమాధానం పంపించారు, వారి పేరు పంపించలేదు, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా, అలాగే పున్నా వెంకటేశం హేమలత ఆర్మూర్ నుండి, ప్రేమ్నాథ్ కళావతి ఏకలవ్య నగర్ నుండి, బిజిలీ వెంకటేష్ శ్యామల వనస్థలిపురం హైదరాబాద్ నుండి, డి బాలాజీ

నివాస్ షాపల్లి నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుండి, నమోని గ్రామం నుండి అజయ్ కుమార్ పావని, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. సరైన సమాధానం పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇరాన్. సమాధానం పంపించిన శ్రోతలు హరీష్ కుమార్ ఓల్డ్ బోయన్పల్లి సికింద్రాబాద్ నుండి, అలాగే శ్రీనివాస్ రెడ్డి సైదాబాద్, హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి సరైన సమాధానం పంపించారు. అంకుశాపురం నుండి దౌర్నాల సుదర్శన్, మహాలక్ష్మి యార్పల్ నుండి, అలాగే తుకారాం గేట్ నుండి సుకన్య, జనార్దన్ సుభాషిణి హైదరాబాద్ నుండి, దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలీపురం నుండి, బ్రహ్మయ్య కర్నూలు డిస్టిక్ట్ నుండి సరైన సమాధానం పంపించారు. చోడవరపు సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి, హైదరాబాద్ నుండి హనుమాన్ అప్పలరాజు పెడన నుండి, అలాగే నమోని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, నాగర్ కర్నూల్ జిల్లా నుండి నేదనూరి కళ్యాణీశారి, పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి సరైన సమాధానం పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, అజయ్ కుమార్ పావని, పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని భూలక్ష్మి వెల్లుల్ల నుండి, అలాగే సత్యనారాయణ మియాపూర్ నుండి. ఇంకా సరైన సమాధానం పంపించిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు వినబోతున్న పాట హిట్ 2 చిత్రం కోసం సిద్ శ్రీరామ్ రమ్య బెహ్రా పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యానికి ఎంఎం శ్రీలేఖ సంగీతం.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. షో టైంలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నటసింహం బాలకృష్ణ నటించిన మైల్ స్టోన్ 50వ చిత్రం పేరు ఏంటి? అలాగే ఆ సినిమాకి స్వరాలు అందించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఎవరు? ప్రశ్న మరోసారి, నటసింహం బాలకృష్ణ నటించిన 50వ చిత్రం పేరేంటి? ఆ సినిమాకి స్వరాలు అందించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఎవరు? ఆన్సర్ చేయండి 0402324085 నంబర్కి.

సరైన సమాధానం నారీ నారీ నడుమమిరారి. సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ గారు. సరైన సమాధానం పంపించిన శ్రోతలు హైదరాబాద్ బాచుపల్లి నుండి రామారావు లక్ష్మి, అలాగే సిహెచ్ విజయకుమార్ చందనగర్ నుండి శాంతకుమార్ జయశ్రీ అఖిల్, జాబా భూమేశ్వర్ వెల్లుల్ల నుండి వెంకటేష్ నందిపేట నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల రాజేశం, హైదరాబాద్ నుండి కమల్, అలాగే

గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివ దాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు, అలాగే మహదేవన్ ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, నిర్మల్ జిల్లా నుండి శేరే బాలాజీ సావిత్రి, కృష్ణమూర్తి శకుంతల శివాన్వి, అలాగే సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి సరైన సమాధానం పంపించిన శ్రోతలు, సైదాబాద్ నుండి పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి, చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుండి సుమన్, కిస్మత్పూర్ నుండి హస్తినాపురం ఈస్ట్ నుండి కనిగిరి సత్యనారాయణ, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి బాలకృష్ణ నర్సంపేట నుండి కట్ల సతీష్, సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, ప్రేమ్ సాయి వరుణ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి, బి గోపాల్ అలాగే పోలపల్లి శ్రీనివాస్ రాజనపేట నుండి, ఇంకా సరైన సమాధానం పంపించిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 2:15:59. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇవాల్టి మన శక్తిశీలి కార్యక్రమంలో గెలుపు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల కృషి, సాధించాలనే పట్టుదల, కష్టం, కన్నీళ్లు ఉంటాయి. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి బాక్సింగ్ గ్లౌస్ వేసుకుని ప్రపంచ వేదికపై మన దేశ ఖ్యాతిని చాటిన తెలంగాణ మహిళ, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ జీవిత ప్రయాణ విశేషాలను మాట్లాడుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ జ్యోతి.

నిఖత్ జరీన్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. బాక్సింగ్లోకి రావడం అంటే సామాన్య విషయం కాదు. చిన్నప్పటి నుండి నిజామాబాద్లో కలెక్టర్ గ్రౌండ్స్లో అడుగుపెట్టిన ఆమె అక్కడ కేవలం అబ్బాయిలు మాత్రమే బాక్సింగ్ చేయడం చూసింది. అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్ చేయకూడదు అని తన తండ్రిని అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఆమె జీవితాన్నే మార్చేసింది. మరి ఆ విశేషాలను కూడా తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి శక్తిశీలి మీ ఎఫ్ఎం 102.8 లో.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 2:27. శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం. చాలా మంది ఇళ్లలో అమ్మాయిలు ఆటల వైపు వెళ్తుంటే వద్దంటారు, కానీ నిఖత్ తండ్రి జమీల్ అహ్మద్ అలా అనలేదు. ఆయనే ఆమెలోని ఫైటర్ని గుర్తించారు. నిజామాబాద్ లోని మొదటి కోచ్ శంసాముద్దీన్ దగ్గర నిఖత్ తన ప్రాథమిక శిక్షణ ప్రారంభించింది. సమాజం ఏమనుకున్నా సరే తన కూతుర్ని బాక్సర్గా నిలబెట్టాలని ఆ తండ్రి పడ్డ తపన నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శమనే చెప్పాలి. ఇక అక్కడి నుండి ఆమె ప్రయాణం తన కెరియర్ని ఎలా మలిచిందో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ప్రతిభకు సరైన సాన పడితే వజ్రం మెరుస్తుంది కదా, అలానే నిఖత్కి కూడా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది. నిజామాబాద్ నుండి నిఖత్ ప్రయాణం విశాఖపట్నంలోని ఒక కోచింగ్ సెంటర్కు చేరింది. అక్కడ ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు గారి శిక్షణలో నిఖత్ మరింత మెరుగైన శిక్షణను సంపాదించింది. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక ఒక సీనియర్ కోచ్ ఆధ్వర్యంలో టెక్నికల్ బాక్సింగ్లో ఎన్నో మెలకువలు నేర్చుకుంది. వారికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోతున్న పాట ఆర్యాటు చిత్రం కోసం కేకే పాడిన పాట, బాలాజీ సాహిత్యానికి దేవిష్ణు ప్రసాద్ సంగీతం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆటల్లో గెలుపులు ఎంత సహజమో గాయాలు అంతే సహజం. 2017లో నిఖత్ జరీన్ కు తీవ్రంగా భుజంపై గాయమైంది. దానికి సర్జరీ కూడా చేయవలసి వచ్చింది. ఒక బాక్సర్ కి భుజం దెబ్బతినటం అంటే కెరీర్ ముగిసిపోవడమే అని చాలా మంది అనుకున్నారు. 2018లో ఎన్నో ముఖ్యమైన కాంపిటీషన్స్ మిస్ అయిందామె. ఆ సమయంలో మానసికంగా కృంగిపోకుండా పట్టుదలతో మళ్లీ బాక్సింగ్ కి రీఎంట్రీ ఇచ్చారు నిఖత్. ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి కార్యక్రమం. కష్టపడే గుణం ఉంటే కాలం కలిసి వస్తుంది అన్నట్లుగానే టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2022లో నిఖత్ చరిత్ర సృష్టించింది. 52 కేజీల విభాగంలో థాయిలాండ్ బాక్సర్ జిట్పాంగ్ జుటామస్ను 5-0 తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత తొలి తెలుగు అమ్మాయిగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే కదా అసలైన పట్టుదల, విశ్వాసం అంటే. ఇంకా చెప్తాను ఒక పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారు.

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒక క్రీడాకారినికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం చాలా ముఖ్యం. నిఖత్ జరీన్ సాధించిన విజయాలను గుర్తించి అప్పటి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతిని ఇచ్చి ప్రోత్సహించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమెకు ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచింది. బ్యాంక్ ఉద్యోగం తర్వాత ఆమె ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లలో వరుసగా బంగారు పతకాలు సాధించి దేశ కీర్తిని మరింత పెంచారు. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆమెకు మరింత ఉన్నతమైన గౌరవాన్ని కల్పించింది. సెప్టెంబర్ 2024లో నిఖత్ జరీన్ను తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీగా నియమించింది. నిఖత్ కెరీర్లో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటికి కృంగిపోకుండా ధైర్యంగా పోరాడి ఒక అద్భుతమైన ఆటతో దేశంలో నెక్స్ట్ నెంబర్ వన్ బాక్సర్గా తానే అని నిరూపించింది. మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీల తర్వాత ప్రపంచ ఛాంపియన్ నిలిచిన 5వ భారతీయ మహిళా బాక్సర్గా ఆమె రికార్డు సృష్టించారు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
4: మీట్ ద స్టార్.
5: నిఖత్ జరీన్ 2022 టర్కీలో జరిగిన టోర్నమెంట్లో మొదటిసారి, ఆ తర్వాత 2023 న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో రెండోసారి బంగారు పతకాలు సాధించారు. మన దేశ బాక్సింగ్ చరిత్రలో లెజెండరీ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన రెండో భారతీయ బాక్సర్గా నిఖత్ జరీన్ నిలిచారు. దేశం నలుమూలలా ఉన్న కోట్లాది మంది ప్రజల దీవెనలు ఆమెకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. అమ్మాయిలు బాక్సింగ్ చేయలేరు అన్న సమాజపు కట్టుబాట్లను దాటి గాయాలను తట్టుకుని పట్టుదలతో పోరాడితే ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించారు నిఖత్ జరీన్. ఇదండి ఇవాల్టి శక్తిశీలి

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలందరికీ నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ని. ఇప్పటిదాకంటే పొద్దుగల 10:00 నుంచి పగటి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, పగటికి 3:00 నుంచి పొద్దుమాట 5:00 దాకంటే ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాన్ని 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం.

మొదలవుతుంది. 5:30 కతిందాం. పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి అదే అసలు ప్రత్యేకత కథింటారు. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుంచి 5 భాగాలు ఈ కథ ప్రసారమవుతుంది. ఇక పొద్దుమట 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో నేరడిగొండ మండలం గుత్పల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్య రజితతో ముచ్చటింటారు. ముచ్చటపట్టింది జీ జ్యోతి. గిసుంటి ఎన్నో తీర కార్యక్రమాలు రాత్రి 11:00 ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 FM. ఇంకా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 5:01 దాటి 40 సెకండ్లు. మాట చెప్పుండ్రి పాటినుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమంలో ముందుగలిందాం దూరదర్శిని చిత్రం నుంచి ఈ పాట. గానం సింధూజా శ్రీనివాసన్, సంగీతం ఆనంద్ గుర్రానా, సాహిత్యం సురేష్ బనిశెట్టి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటిండ్రు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. మాట చెప్పుండ్రి పాటి నుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి పోలీస్ కాలనీ నుంచి షాన్విక పాప లైన్లో ఉంది. మరి ఆమె 7th క్లాస్ చదువుతుంది, ఆ పాపతో మాట్లాడదాం. హలో షాన్విక.
2: హలో.
1: హలో షాన్విక, హాయ్.
2: హాయ్.
1: ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా?
2: బాగున్నాను.
1: ఎట్లా స్కూల్ మరి బాగా నడుస్తుందా?
2: అవును.
1: ఈరోజు హాలిడేనా?
2: అవును.
1: ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నీకు? మ్యాథ్స్. గణితం అంటే చాలా మంది పిల్లలు భయపడుతుంటారు, నీకు ఎట్లా ఇష్టం అనిపించింది? ఓ, అంటే భయపడకుండా దాన్ని ఆడుతూ పాడుతూ నేర్చుకుంటావా? వెరీ గుడ్ తల్లి. ఏం కావాలనుకుంటున్నావు మరి చదువుకొని? చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? వెరీ గుడ్. తప్పకుండా నీ కళ నెరవేరాలని మేము మనసు నిండుగా కోరుకుంటున్నాం. ఏ పాట విందాం మరి? మంచిది షాన్విక, బాగా చదువు మరి. ఇప్పుడైతే ఈ పాట నేను

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట వినుండ్రి. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు నచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరాన్ని తలమడుగు

మండలం వరంపురు గ్రామం నుంచి పంపించారు రాకేష్. మరి వీరు స్వయంవరం చిత్రం నుంచి పీకాసో చిత్రమా అంటూ సాగే ఈ గీతాన్ని కోరుతున్నారు. రాకేష్తో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు సునీల్, అనిల్, విఠల్, వినోద్, విజయ్, సుమలత, లక్ష్మి, నాగమణి, దివ్య, చిట్టి. వీరందరి కోరిక మేరకు ఈ పాటనైతే వినిపిద్దాం. మరి శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరం పంపించి పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా కేఎఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే రాకేష్ కోరిన ఈ గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది 4 జిల్లాలు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండు. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి, పాట వినుండ్రి. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకొని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని దయచేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి, మీకు నచ్చిన పాటల్ని కోరుకుండ్రి. రోజువారీ ఆహారంలో మొలకలు భాగం చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఆ లాభాలు ఏమిటంటే, మొలకల్ని రోజూ తినడం వల్ల మొలకల్లో ఐరన్ శాతం అధికంగా ఉంటుందట. ఇందులో మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు దొరుకుతాయట. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయట. ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణక్రియ బాగుపడి మలబద్ధకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయట. గుండె, కంటి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయట. ఇంకేం, మరి వారంలో 1-2 సార్లైనా ఈ మొలకల్ని తినండి, ఆరోగ్యంగా ఉండుండ్రి. ఇప్పుడైతే సార్ చిత్రం నుంచి ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. ఇప్పుడు ఆనాకాలం వచ్చిందంటే బట్టల నుంచి దుర్వాసన రావడం, అంటే ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తుంటుంది. మరి ఈ బట్టలను ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే అందులో ఫంగస్, బ్యాక్టీరియా వంటివి చేరాయని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కర్పూరం కలిపిన నీళ్ళల్లో ఒక్కసారి దుస్తులను పిండేస్తే దుస్తులకు ఉండే దుర్వాసన క్రీములు పోయి సువాసన వస్తుంది. అలాగే దుస్తులను లేక బట్టలను పెట్టే చోట నాప్తలిన్ అంటే డాంబర్ గోళీలు ఉంచినట్లయితే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడైతే మాట చెప్పునరి పాట ఇనునరి కార్యక్రమంలో ఆఖరిగా ఆనందం చిత్రం నుంచి ఈ పాట.

ఇది ఇయాలటి మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమం. ఈ మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమం నిత్య పొద్దుమట్టు 5 నుంచి 5:30 దాకా ఉంటుంది. ఇక రేపటి మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమంలో పాటినొచ్చు. ఇంకా ఫోన్ గలనోళ్ళు ఫోన్ చేయనోళ్ళు ఈ రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయండి. ముచ్చట్లు చెప్పండి మీకు నచ్చిన పాటినుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2.

0: రెండు ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 5:30 దాటి 46 సెకండ్లు. ఇప్పుడు కథింతాం. పిల్లల కోసం గమ్మత్ గమ్మత్ కథలు, నీతి కథలు, హాస్య కథలు, పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు నిర్మించే కార్యక్రమం ఈ కథింతాం. కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పోజామట్టు 5:30 ఉంటుంది. ఇవాళ్టి కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి అదే అసలు ప్రత్యేకత ఈ కథ. తర్వాత మా తాత చెప్పిన మామంచి కథలు సంపుటి నుండి 5 భాగాలు ఈ కథ ప్రసారమవుతుంది. ముందుగా లిందాం అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అదే అసలు ప్రత్యేకత కథ. రచన ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను వినిపిస్తున్నారు టి స్రవంతి.
1: ఒక అడవిలో నెమలి, చిలుక, కాకి స్నేహంగా ఉండేవి. నెమలి తన అందానికి, నృత్యానికి గర్వపడేది. చిలుక తన ముక్కును చూసుకుని మురిసిపోయేది. తన చిలుక పలుకులు ఎవ్వరికీ రావని అనుకునేది. నెమలి చిలుక కలిసి తరచూ కాకిని హేళన చేస్తూ ఉండేవి. నువ్వు నల్లగా ఉంటావు, నాలా నీకు అందమైన ఈకలు లేవు అని నెమలి కాకిని కించపరిచేది. నీ అరుపులు చెవులకు రోత పుట్టిస్తాయి, నన్ను చూడు, ఎంత ముద్దుగా మాట్లాడుతానో, నా పలుకులంటే అందరూ ఇష్టపడతారు అంటూ చిలుక కాకిని తక్కువ చేసి మాట్లాడేది. స్నేహితురాళ్ళు అలా అన్నా కాకి ఊరుకునేది. ఆ మాటలు పట్టించుకోకుండా వాటితోనే తిరిగేది. ఒకనాడు అడవికి ఆ దేశం రాణిగారు విహారానికి వచ్చి నెమలి నాట్యం చూసింది. ఆహా, ఏమి మయూరం, ఎంత బాగా నర్తిస్తోందో, ఈ నృత్యాన్ని నాకు రోజూ చూడాలనుంది అనగానే భటులు నెమలిని రాజ్యానికి పట్టుకుపోయిండ్రు. నాదెంత అదృష్టం, స్వయంగా రాణిగారు వచ్చి నన్ను తీసుకుపోతున్నారు, ఇక నాకు రోజూ రాజభోగాలే అని నెమలి స్నేహితురాళ్లతో చెప్పి వెళ్ళిపోయింది. ఒకరోజు దారిగుండా వెళుతున్న ఓ జ్యోతిష్కుడు చిలుకను పట్టుకుపోయిండు. అడవిలో కాకి ఒంటరిదైపోయింది. తన నేస్తాలకు దూరమైనందుకు బాధపడసాగింది. నాకు ఏ ప్రత్యేకత లేకపోబట్టే కదా నన్నెవరూ పట్టించుకోవట్లేదు అని మనసులోనే కుమిలిపోయింది. కొన్నాళ్ళు గడిచినై. కాకి ఓసారి నెమలి చిలుకను చూడాలనిపించింది. మొదట రాజ్యానికి వెళ్ళింది. అక్కడ రాణివాసంలో నెమలి బిక్కుబిక్కుమంటూ ఓ చోట దిగులుగా కూర్చుంది. దగ్గరికెళ్లిన కాకి, బాగున్నావా మిత్రమా అని ప్రేమగా అడిగింది. దాన్ని చూడగానే నెమలికి బాధ పొంగుకొచ్చి ఏడవసాగింది. అడవిలో ఎంత హాయిగా ఉండేవాళ్ళం, నాకు ఇష్టమొచ్చినప్పుడు నాట్యం చేసేదాన్ని, కానీ ఇక్కడ రాణిగారికి ఇష్టమొచ్చినట్టు బలవంతంగా నాట్యం చేయాలి. నీదెంత అదృష్టం, స్వేచ్ఛగా అడవిలో ఉంటున్నావు, అందవికారంగా ఉన్నావని నిన్ను ఆట పెట్టించేదాన్ని, అయినా నన్ను చూడ్డానికి వచ్చావు అంటూ నెమలి కన్నీరు పెట్టుకుంది. కాకి అక్కడ్నుంచి చిలుక దగ్గరికెళ్ళింది. చిలుక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాకిని చూడగానే అది ఏడుపు మొదలుపెట్టింది. నేస్తమా, నిన్ను ఎన్నో మాటలన్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను, నాకు తినడానికి సరిగ్గా తిండి లేదు, పంజరంలో పాడు బతుకయ్యింది, ఈ జ్యోతిష్కుడు నా ద్వారా సంపాదిస్తూ నన్ను హింసిస్తున్నాడు, అడవిలో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేది అంటూ నేస్తంతో చెప్పి బాధ పంచుకుంది చిలుక. ఇప్పుడు కాకి స్వేచ్ఛకు మించిన అదృష్టం ఏదీ లేదని అర్థమైంది.
0: ఇప్పటిదాకా అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అదే అసలు ప్రత్యేకత కథిన్నరు. రచన ఆఖిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను వినిపించారు టి స్రవంతి. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ కథనే కాదు, పిల్లల కోసం ఎన్నో కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు, మీ పిల్లలకి వినిపించచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా

0: కథల సంపుటి నుండి 5 భాగాలు. కథ వింటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తున్నారు ఎం వాణి.
1: అమరావతి నగరాన్ని పూర్వం చంద్రసేనుడు అనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకరోజు మారువేషంలో ప్రజల కష్టసుఖాల గురించి తెలుసుకోవాలని గుర్రంపై బయలుదేరి చాలా దూరం ప్రయాణించి ఒక తోటకు నీరు పెడుతున్న రైతును చూసి, "అయ్యా, నేను బాటసారిని, దాహంగా ఉంది, మంచినీళ్లు ఇస్తారా?" అన్నాడు. "బాటసారి, నా తోటలోనికి రండి. మంచి మామిడి పండు తిని తియ్యని నీళ్లు తాగి కొద్దిసేపు విశ్రాంతి పొందుదురుగాని" అని రైతు రాజుగారిని ఆహ్వానించాడు. గుర్రాన్ని పచ్చిగడ్డి పెరిగిన్న చెట్టుకు కట్టి రాజు ఆ రైతు ఇచ్చిన కమ్మని మామిడి పండు తిని మంచినీళ్లు తాగి తోట అంతా పరిశీలించి, "ఎలా ఉంది మీ రైతుల జీవనం? ఏటా ఏమాత్రం మిగులుతుంది? వచ్చిన రాబడి ఎలా వినియోగిస్తున్నావు?" అన్నాడు రాజు. "అయ్యా, మా రాజుగారి దయ వలన మా రాజ్యంలోని ప్రజలందరం సంతోషంగా ఉన్నాం. కావలసినంత నీరు అందేలా ఉండటంతో నా తోటలో నారింజ, బత్తాయి, మామిడి, సపోటా, సీతాఫలం, బొప్పాయి, కొబ్బరి, కూరగాయలు, ఆకుకూరలు వంటి పలు రకాల మొక్కలు నాటాను. అవన్నీ కాలానికి తగిన ఫలాలు అందించడంతో నా ఆర్థిక పరిస్థితి బాగుంది. నా ఆదాయం 5 భాగాలు చేసి 1 భాగం రాజుగారికి పన్ను రూపంలో చెల్లిస్తాను. 2 భాగం అప్పు చెల్లిస్తాను. 3వ భాగం అప్పు ఇస్తాను. 4వ భాగం రాబోయే కాలంలో కాబోయే బంధువుల కొరకు దాస్తాను. 5వ భాగం కుటుంబ అవసరాలకు వాడుకుంటాను" అన్నాడు ఆ రైతు. రైతు వద్ద సెలవు తీసుకున్న రాజు రాజ్యం చేరి తన మంత్రి సుబుద్ధిని కలిసి రైతు చెప్పిన 5 భాగాలు వివరించి, "మంత్రివర్య, ఈ 5ంటిలో మొదటిది చివరిది నాకు అర్థమయ్యాయి. మిగిలిన 3ంటికి అర్థమేమిటి?" అన్నాడు. "ప్రభు, 2వ భాగం అప్పు చెల్లించడం అంటే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి ఆరోగ్య పరిరక్షణకు ఇస్తున్నట్లు. ఇది పెద్దల పట్ల రైతుకు ఉన్న గౌరవం తెలియజేస్తుంది. 3వ భాగం అప్పు ఇస్తాను అంటే తన కుమారుడికి అయ్యే విద్య కొరకు ఖర్చు చేస్తున్నాను అంటే రేపు అతని కుమారుడు రైతును జీవితాంతం పోషించాలి కదా. 4వ భాగం రాబోయే కాలంలో కాబోయే బంధువులకు అంటే తన కుమార్తె వివాహం చేసేందుకు, అలా వచ్చే కొత్త బంధువులకు విందు వినోదాల కొరకు ధనం దాస్తున్నాను అని అర్థం" అన్నాడు మంత్రి. మంత్రి వివరణతో తృప్తిపడిన రాజు తన రాజ్యంలో ఇంత తెలివైన రైతు ఉన్నందుకు సంతోషంగా చిరునవ్వు చిందించాడు.
0: ఇప్పటిదాక మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి 5 భాగాలు. కథినరు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపించారు ఎం వాణి. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది ఇయాలటి కథిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దున్న 5:30 ఉంటుంది. ఇక రేపటి కథిందాంలో అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి అమ్మ మాట కథింటారు రచన ఆఖిళ్ళ వెంకట శుభలక్ష్మి. ఈ కథను వినిపిస్తారు టి స్రవంతి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి తెలివైన కోడలు కథింటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.

0: తెలియజేయడానికి సంప్రదించండి
1: 9493921891 మరొక నంబర్ 9491399052.
0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20. ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు.

ఆదివాసి గిరిజన భాషలైన గోండి, కొలామి, లంబాడ లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. ఇప్పుడిందా శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కరకచ్చే అన్ని తీల ముచ్చటను, ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలు నిర్మించే కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శక్తి కార్యక్రమంలో ఎల్లిందాం. నేరడిగొండ మండలం గుత్పల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్ఏ రజితతో ముచ్చట పెట్టింది జీ జ్యోతి.
2: ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నారు, ఇది ఎప్పుడు మనం వినే మాటే. అయితే ఒక మహిళ తను అనుకున్నదంటే ఎన్నో రకాల పనులు చేయగలదు. మనం ఇప్పుడు మాట్లాడబోయే మహిళ రైతు, మహిళా రైతు అన్నమాట. ఇంకా తను పాటలు బాగా పాడుతుంది, సింగింగ్ అంటే ప్రాణం. అయితే ఆ అలవాటుతోటే తను సొంతగా పాటల్ని కైగడుతుంది. పల్లెటూరి భాషలో చెప్పాలంటే జానపద గేయాల్ని కైగట్టి సొంతంగా వాళ్లే ఆ పాటల్ని పాడతారన్నమాట. తను ఆర్ఏ రజిత. ఇప్పుడు తనతో మనం మాట్లాడదాము. నమస్తే రజిత.
3: నమస్తే మేడం.
2: చెప్పు నాన్న, ముందు మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడున్నారు, మీకు అందరూ అన్నదమ్ములు, మీరేం చదువుకున్నారు?
3: నా పేరు రజిత. ప్రాపర్ గా అమ్మ వాళ్ళదేమో రాంపూర్ పొచ్చెర. నన్ను నేరడిగొండ మండలం ఆదిలాబాద్ ఒక లోపల గుత్పాలకి అనే గ్రామంకి ఇచ్చిండ్రు. అక్కడ పెళ్ళై ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది దాదాపు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. అయినా పాడమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను ఆశన్న చంపుకోక ఎప్పుడూ దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఏరాలా, బాధలు మర్చిపోవడం, సంతోషాన్ని స్మరించుకోవడం, ఇంకా ఎవరైనా గుర్తు చేసుకోవడం, పదే పదే

0: అంటే సాంగ్ అంటేనే ఒక మంచి ఫీల్ కదా, మంచి మూడ్ వచ్చే అది పదం సాంగ్ పాడడం. ఆ ఫీల్ లో ఉంటే మనం ఏ కష్టాలైనా మర్చిపోవచ్చు, ఎన్నో ఇష్టాలని గుర్తు చేసుకోవచ్చు. ఆ పాటల్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. సంతోషమైన విషయం అన్నట్టు పాడడం. మళ్ళీ భగవంతుడు గొంతు కూడా నాకు తెలిసి మంచిగా ఇచ్చిండు అని అనుకుంటున్నా. దాన్ని ఇప్పటిదాకా నేను ఇక్కడ బయటకు వెళ్ళలేదు, కానీ అవకాశం వస్తే పాడాలని అనుకుంటున్నాం మేడం.
1: అవును, అయితే కైగడతారు అనేది విన్నాను నేను కదా, మీరు చెప్పినారు కైగడతా అని చెప్పేసి. ఎలాంటి టైంలో కైగడతారు, ఎలాంటి పాటల్ని కైగట్టింది ఇప్పటి వరకు?
0: అంటే కూర్చున్నప్పుడు, మామూలుగా పని లేనప్పుడు ఏదైనా గుర్తొచ్చి పాడడం, వాతావరణం, ఇంటి విషయాలు కానీ ఇంకేమైనా సిచ్యువేషన్ సందర్భంని బట్టి నేను కొన్ని కొన్ని పదాలు సెట్ చేసుకుని దానికి ట్యూన్ ఇట్లా వేసుకుంటే బాగుంటది, ఇట్లా వాడితే బాగుంటది అని అనుకొని నేను రాస్తా ఉంటాను మేడం. ఇక మళ్ళీ తెలిసిన పదాలు, తెలిసి ఉన్న పాటలు కూడా దాన్ని ఇట్లా కాదు ఇట్లా వాడితే మంచిగా ఉంటది, ఇప్పుడు ఈ వెస్టర్న్ సాంగ్స్ లో బాగా వాడుతున్నారు కదా, దాని నుంచి ఆ నుంచి ఆ పదాలని ఇటు ఇండ్లకి వెళ్ళి తీసుకుంటే ఎట్లుంటది అన్ని ఇట్లా కూర్చున్నప్పుడు వేరే ఆలోచనలు ఏమి మనకు గుర్తురావన్నట్టు. ఇక పాడడం, ఇది ఎలా సెట్ చేయడం, ఇక పదాలను ఎలా మనం పక్క పక్కన చేర్చాలి, దేన్ని దేనికి సెట్ అవుతుందని ఆలోచించడం మాత్రమే జరుగుతుంది. మామూలుగా పాడితే ఇంట్లో పాట రూపంలోనే పదాలు వలకడం జరుగుతుంది అన్నట్టు, ఇంట్లో పిల్లలతోటి భర్తతోటి అట్లా.
1: ఇక అమ్మగా పిల్లలకి జీవిత పాఠాలని పాటల రూపంలో వివరిస్తుంటాం అన్నమాట.
0: అవును,
1: అంతే కదా.
0: చేసేదేమో ఫార్మింగ్.
1: అవును,
0: ఇక ఫార్మింగ్ అన్నప్పుడు కూడా నాకు వేరే పనితోటి అక్కడ సందర్భం రాదన్నట్టు, నేను చేసే పని అక్కడ గుర్తుండదు. నేను చేసేది ఫార్మింగ్ అంటే కలుపు కదా, ఆ కలుపు కలిసే టైంలో కూడా పాడుకుంటూ ఉంటే కలిసినట్టు ఉండదు, అంటే కలుపు మొక్కలు ఏరినట్టు ఉండదు, మనం వర్క్ చేసినట్టే ఉండదు.
1: అవును,
0: అట్లా
1: కొన్నిసార్లు మనం ఫోన్లు వస్తుంటాయి, అంటే నేను నాకు వచ్చిన సందర్భాన్ని చెప్తున్నా. ఫోన్లు వచ్చిన అనుకో, తట్టడంత పని ఉంటది ఆడ, ఫోన్ మాట్లాడుతూ పని చేస్తే పని చేసినట్టు కూడా అనిపించదు కొన్ని సందర్భాలలో. అయితే మీరు పాటలు పాడుతూ ఆ పని ఒత్తిడిని మర్చిపోతున్నారు అన్నమాట, అంతే కదా.
0: డిప్రెషన్, ఒత్తిడి, ఇంకా ఏదైనా కూడా బాధ, ముఖ్యంగా మనిషికి ఉండంది ఏంటంటే బాధ, డిప్రెషన్, ఏవైనా పనులలో కూడా ఇబ్బంది, ఒత్తిడి, ఇంట్లో ముఖ్యంగా ఆ ఒత్తిడి అనేది ఉండకుంటే మైండ్ ఎప్పుడు కూడా మనకు మంచిగా ఉంటది. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు, మీరు ఇందాక చెప్పిండ్రు కదా, ముందుకు వచ్చినా కూడా ఎక్కడో ఒక దగ్గర మనం ఆపేస్తున్నారు, డామినేట్ చేయబడుతున్నాం మనం. అక్కడ చేయలేదు ఏదుంది, ఏది లేదు. డాక్టర్ అయినా అంటున్నారు అన్ని అయినా, అంటే ఎన్ని మిషన్స్ వచ్చినా ఇప్పుడు చేసే దాంట్లో వర్క్ చేస్తున్నాం, వ్యవసాయం మిషన్స్ ఎన్ని వచ్చినా మనం ఒక స్త్రీ అక్కడ పనిచేయండి అది అది సక్రమంగా ఉండదు. మిషన్తో చేస్తాం ఎట్లుంటది, మొత్తం అడుగు అడుక్కే పోతుంది, పైది పైకే ఉంటది, సగం భూమికి పోతుంది, సగం యజమానికి పోతుంది, నేల పాలైతే. అదే మనం వ్యవసాయంలో వేసే ఆడామే చేయని, మొత్తం విత్తనాలు పడిపోకుండా అవి మన ఇంట్లో దాకా అన్ని వస్తాయి. ఇప్పుడు విలువ కూడా ఎక్కడుంది, అంత వర్క్ చేసినా స్త్రీకి అసలు విలువ కూడా లేదు కదా. అట్లా దాని మీద నుంచి అప్పుడు ఒక స్కూల్ ఏజ్ లా అది అప్పుడు వాడినది, ఇట్లా ఒక అక్క వాడింది, కానీ దాన్ని అట్లా తీసుకుంటే అది ఇది అయితే లేదు, వెస్టిన్ లా తీసుకొని దాన్ని మళ్ళా సెట్ చేసి రాసిన అన్నట్టు. ఒకసారి
1: అంటే మీకు పాటలు పాడడం అనేది స్కూల్ ఏజ్ ల నుంచి బీజం పడ్డది?
0: అవును,
1: అంటే ఎవరో అక్క పాడినప్పుడు మీరు విన్నప్పుడు అది అలా కాకుండా ఇలా వాడితే బాగుంటదని ఇప్పుడు అనిపించింది. అంటే ఆ పాటలు అప్పనుంచే పాడడం షురు చేసి,
0: స్కూల్ ఏజ్ నుంచే నేను చిన్న చిన్నగా రాయడం పాడడం అంటే సెట్ చేసుకోవడం.
1: ఎన్నో తరగతిలో షురు చేసిండ్రు మీరు?
0: నేను 8th 9th నుంచే స్టార్ట్ చేసిన మేడం. కాకపోతే ఇంట్లో కొంచెం పర్మిషన్ అట్లా లేకుండా పాడడానికి వెళ్ళడం అట్లా ఏం జరగలేదు మేడం. ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను, ఈ రేడియో స్టేషన్ కి వచ్చాను, ఇది చూసిన. అయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ దిగి వెళ్దామని ఇక్కడ దిగి మళ్ళొకసారి ఇక్కడికి రావడం జరిగింది మేడం.
1: ఓకే, మీకు పాటల మీద ఉన్న ఇంట్రెస్ట్ మళ్ళీ మా రేడియో స్టేషన్ కి మళ్ళీ తీసుకొచ్చింది అన్నట్టు కదా. అయితే అక్క పాడింది పాట అంటున్నారు, గుర్తున్నదా?
0: గుర్తుంది.
1: ఒకసారి ఆదికుంటే ఒకసారి వాడుండ్రి.
0: తప్పకుండా. అప్పుడు అక్క ఎట్లా వాడిందంటే, ఎక్క

0: ఇప్పుడు దేంట్లో
1: వెరీ గుడ్, చాలా బాగుంది.
0: థ్యాంక్స్ మేడం.
1: మొత్తం మాడిఫికేషన్ మారిపోయింది. మీరు అన్నట్టు చాలా మంచి కైగడుతున్నారు, అంటే స్వరాల్ని సమకూర్చుతున్నారు. అంటే మీరిప్పుడు, నేను జానపద గేయాలని రాస్తారు అట్లా కడతారు అని అనుకున్నాను. ఆ పాటని ఇన్ని రోజుల సంధి గుర్తు పెట్టుకుని దాన్ని మార్చి పాడడం అంటే మంచి విషయం, కొత్త విషయము. అయితే రైతుగా, మహిళా రైతుగా మీరు పనిచేస్తున్నప్పుడు మీరు కైగట్టిన పాటలల్లో అంటే ఏ సందర్భంలో కడతారు, ఎలాంటి పాటలు ఒకటి ఏదైనా ఉంటే నాకు చెప్పండి.
0: హార్డ్ వర్క్ ఉంటది అప్పుడు.
1: అవును.
0: అయితే ఇప్పుడు ఎండ కొడుతుంది, బాగా హెవీ వర్క్ వస్తుంది, కలుపు వచ్చేస్తుంది పత్తి కలిసేటప్పుడు. పొలంలో కలుపు తీయకపోతే పంట అంతా పాడైపోతుంది.
1: అంతే కదా.
0: ఇక అవన్నీ నార్మల్ గా వచ్చేటప్పటికైతే వెళ్ళేటప్పుడు గుట్టలుంటాయి, కొండలుంటాయి, నడిచే
1: రాళ్ళు, రప్పలు
0: ఉంటాయి,
1: అన్నిటి దాటుకొని
0: సౌకర్యం ఉండదు. 5 లీటర్ల క్యాన్ ఎత్తుకొని పోవాలి,
1: సద్ది మూట కట్టుకొని
0: కట్టుకొని పోవాలి. కట్టుకోకపోతే
1: ఆడతాము
0: అట్లా. అప్పుడు అనిపిస్తుంది చేసేది ఫార్మింగ్, మై లుక్ ఇస్ మోడలింగ్. చేసేది ఫార్మింగ్, మై లుక్ ఇస్ మోడలింగ్. కలం పట్టిన సేతులతో అయ్యా, కలం పట్టిన సేతులతో కంకి కొడవలి బట్టి నేను వెళుతున్నా. చేసేది ఫార్మింగ్, మై లుక్ ఇస్ మోడలింగ్.
1: అయితే మీ చుట్టూ వాళ్ళందరినీ మస్తు పని చేయని వాళ్ళని సైతం మీ పాటతో కట్టిపడేసి పనులు చేయించుకుంటారు అనుకుంటా మిషన్ లో. అంతే కదా. నేను జానపద గేయాలంటే వేరేలాగా ఆలోచించిన. మీరు పాడే విధానం, అన్ని పదాలన్నీ అమెరికానది కొత్తగా మైమర్పించేటట్టే ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అయితే వ్యవసాయంలోకి పెళ్ళైన తర్వాత వెంటనే వెళ్ళినరా, అప్పటి నుంచి వెళ్తానే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
0: 14 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళై.
1: పెళ్ళైన వెంటనే మీరు చైన్ల కోడు షురూ చేసిండ్రు?
0: చైన్ల కప్ప నుంచి స్టార్ట్.
1: ఓకే.
0: ఇక వర్క్ అదే కాబట్టి మనం ఖచ్చితంగా అదే వర్క్ చేయాలని పెట్టిండ్రు.
1: అవును.
0: వెళ్ళినాం అప్పుడు.
1: అయితే ఇప్పుడు ఇంట్లో బాధ్యత మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, అత్తగారున్నా ఎవరున్నా కూడా, అటు పిల్లల్ని చూసుకోవాలి, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పి.
0: భర్త,
1: కుటుంబ బాధ్యత చూసుకోవాలి, అత్తగారిని చూసుకోవాలి, ఇంట్లో మొత్తం పిల్లలకు సమకూర్చాలి, చైన్ల కోవాలి. ఆ తర్వాత మీకు సమయం ఏడ చిక్కుతుంది? మీరు అంటున్నారు బాధను మర్చిపోవడానికి కై గడత పదాలు రాసుకుంటా అని అన్నారు కదా.
0: ఎప్పుడు టైం మన చేతుల్లో ఉంటది కదా.
1: అంతే కదా,
0: నిన్న మనం చేసేది ఆ వర్క్. వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు గుర్తొస్తాయి అన్ని మర్చిపోయిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. బావ గురించి ఆలోచి అంటే ఎవరైనా మన సందర్భాలు, బావ గురించి, అత్త గురించి, ఇంకా ఎవరైనా పల్లెటూరు చుట్టుపక్కల వాళ్ళ గురించి మనం విమర్శలు కూడా వస్తాయి కదా. ఈమె ఇప్పుడు వాడుతూ ఉంటది, ఎప్పుడు చూసినా వాడతానే

0: ఉంటది, ఇట్లా
1: పాడే వాళ్ళని డాన్స్ చేసే వాళ్ళని కొంచెం తక్కువ చిన్న చూపే
0: చూస్తారు కదా, దీనికి నోరా అది. అయితే మనం ఎప్పుడు చూసిన ఏదన్నా చూడడానికి ఒక 100 రూపాయల చీర కట్టినా చూడలేకపోయి అసూయగాళ్ళు కూడా ఉంటారు ఆడవాళ్ళలో కూడా, మెయిన్ గా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు
1: కదా.
0: అట్లాంటి టైంలో వీళ్ళని ఏం ఉద్దేశించి పాడాలి అట్లా అనుకుంటాం వాళ్ళ గురించి. అంతే, చూడబుద్ధి గాని.

0: ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలనేది ఒక పాట ఉన్నది. ఆ పాటని మీరు ఖచ్చితంగా ఆ పాటకి సార్థకత చేకూరుస్తున్నారు అన్నట్టు. చేనులో పని చేసుకుంటూ ప్రతి సందర్భాన్ని మీకు నచ్చిన తోచిన పదాలతో పాటని కైగట్టి పాటలు పాడుకుంటూ పని చేసుకుంటున్నారు. చుట్టూ వాళ్ళ ఉన్న వాళ్ళందరినీ కూడా పని చేసుకునేటట్టు ప్రోత్సహిస్తున్నారు. మెచ్చుకున్నారా మిమ్మల్ని మరి మీ అత్తగారు ఇట్లా?
1: అంటే రీసెంట్ గా అత్తమ్మ అనిపోయింది, అంతకు ముందు 8 సంవత్సరాల కింద మామయ్య అనిపోయిండు. ఇక ప్రోత్సాహం అన్నది ఇంట్లో సరిగ్గా లేక అక్కడే ఆగాల్సి వచ్చింది. లేకపోతే నేను పాడడం ప్రతి సాంగ్ అంటే ఏదైనా గాని, ఇది డివోషనల్ లవ్ అంటే ఎమోషనల్
0: సందర్భం ఏదున్నా సరే మీకు అక్కడ తోచింది పాట పాడాలి రాయాలి అని అనుకుంటే పదాలని పెట్టేసి రాసిస్తా ఉంటారు. వెరీ గుడ్.
2: ఇప్పటిదాకా నేరుడుగొండ మండలం గుత్పలా గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆరి రజితతో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది జీ జ్యోతి. ఈ ముచ్చట పునఃప్రసారమిన్నారు. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాలటి శక్తి స్త్రీల కార్యక్రమం. శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్టు 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఊట్నూరుకు చెందిన జానపద కళాకారుడు తాళ్లపల్లి రవికిరణ్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది యూతినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: గురించి విశేషాలు ఇంటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమాన్ని రేపు పొద్దుగా 8:30 మళ్ళా వినొచ్చు. గీతం కి బహార్ కార్యక్రమంలో రాత్రి 9:45 పాత హిందీ చిత్రాలలో పంచి పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రాత్రి 10:00 మన పురాణాల కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఈ పూట ప్రసారమయ్యే సినిమా పాటలయాలలు రాత్రి 8:00-8:45 ఉషారు, రాత్రి 10:30-11:00 మధురిమ కార్యక్రమంలో మనసుకు హత్తుకునే మధుర గీతాలు వినొచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు 8వ భాగంలో వాయిస్ గురించి 2వ సంభాషణ ప్రసారమవుతుంది. తర్వాత ముచ్చటలో నా కవితా ప్రయాణం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలేని ఇది 2వ భాగం. ఆ తర్వాత సవారీ మొక్కు తాక్సాండే చరణ్దాస్ ప్రసంగం ఉంటుంది. రేపు జమట్టు 5:30 కథిందాం. పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అమ్మ మాట కథ ఉంటుంది. రచన ఆకిళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను వినిపిస్తారు టి స్రవంతి. తర్వాత మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి తెలివైన కోడలు కథ ఉంటుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. తర్వాత యువవాణి యువజనుల కార్యక్రమంలో రేపొద్దామట 5:40 ఊట్నూరుకు చెందిన జానపద కళాకారుడు తాళ్లపల్లి రవికిరణ్తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది యూతినేష్. రేపొద్దామట 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే బాలనాగమ్మ బుర్రకథ 3వ భాగం ఉంటుంది. ఇక రేపొద్దామట 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన వెంకటయ్య తత్వాలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం పంటల్లో తొలి దశలో ఆశించే పురుగులు రసాయన రైత పురుగుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మతో ముచ్చటపెట్టింది పి అశోక్. తర్వాత రైతు రంగంలో కంది పత్తి పంటల సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలం మాంజరి గ్రామానికి చెందిన యువ రైతు మడావి సీతారాంతో ముచ్చటపెట్టింది కే డినేన్. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ

0: ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు త్వరలో పూర్తి చేసి ఈ వానాకాలం సీజన్లో రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని బీర్పూర్ మండలంలోని ప్రాజెక్టును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్టంలో అభివృద్ది జరుగుతోందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలోని బారేగూడ శివపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 2 మహిళా సమాఖ్య భవనాలు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు జగిత్యాల జిల్లా బీర్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈరోజు పార్టీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిపి జెండా ఊపి ప్రారంభించారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ
1: నార్కోటిక్ డ్రగ్స్ మీద వాళ్ళు ఉపపాదం మోపడం జరిగింది. అదే విధంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అనేక వింగ్స్ కలిపి, ప్రభుత్వ శాఖలు కలిపి, సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు ఒక సోషల్ ఈవిల్ గా భావించి సమాచారాన్ని లోకల్ పోలీస్ స్టేషన్కు 100.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐఎంఏ డాక్టర్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుండి వినాయక చౌరస్తా వరకు సాగింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఖమ్మంలో నిర్వహించిన అవగాహనా ర్యాలీని ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి ప్రారంభించారు. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనే నినాదంతో వరంగల్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ నగరంలో 2K రన్ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేములవాడ రూరల్ మండలం, వేములవాడ పట్టణ పరిధిలోని బీఎల్ఏలు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఐటీడీఏపీఓ

0: రాహుల్. ఈరోజు బూర్గంపాడు, వీరవెండి, మోతే పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి ఓటర్లకు అవగాహన కల్పించారు. రిజర్వేషన్ల స్వర్ణోత్సవ యాత్ర సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో చేపట్టిన యాత్ర నాగర్ కర్నూలుకు చేరుకుంది. ఇందులో భాగంగా బిజినేపల్లి మండల కేంద్రంలో సభ నిర్వహించారు. అనంతరం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రాందాస్ నాయక్, బాలు నాయక్, మురళీ నాయక్, జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, ట్రైకాన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాడులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సింగన్నగూడెం 2BHK కాలనీలో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. భువనగిరి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెం 2BHK కాలనీని ఆయన ఈరోజు సందర్శించారు. విద్యార్థులు, యువత కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యకుడు బీఎల్ ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని చౌక ధరల దుకాణాల తీర్ల నియామకానికి జూన్30న ఐసీఓడిలో సమావేశ హాల్లో ఉదయం 10:30 రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరానికి ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాదూను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:20 దాటి 13 సెకండ్లు. గిరిపదం. ఆదివాసీలైన అడవి బిడ్డలైన గోండ్, కొలాం, ప్రధాన్ తోటి, అంగ్, నాయక్పోల్, బంజారా వంటి వారు వివిధ సందర్భాల్లో పాడుకునే పాటలు వినిపించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇవాళ్టి కార్యక్రమంలో గుడిహాత్నూర్ మండలం దరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన భీమదేవుని పాటలు 2వ భాగం, తర్వాత భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం పాడిన డేమ్సా పాటలు 2వ భాగం ప్రసారమవుతాయి.

0: ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బుర్రద పుల్లా.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఇప్పటిదాకా గుడిహాత్నూరు మండలం దరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన భీమదేవుని పాటలు రెండో భాగం పునఃప్రసారం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
0: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
0: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
0: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే

ఇప్పటిదాక భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం పాడిన డేమ్సా పాటలు రెండో భాగం విన్నారు. ఈ పాటలు పునఃప్రసారం విన్నారు. ఈ పాటలు ఇసుక ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపైన కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. ఇది యాలటి గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో

0: జమట్టో 6:20 ఉంటుంది. ఇక రేపు జమట్టో 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్ర కథ మూడవ భాగం, తర్వాత 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన వెంకటయ్య తత్వాలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ఆ సమాచారం వినే ముందు,
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. విద్యా ఉద్యోగ సమాచారంలో ముందుగల ఒక సమాచారం. జూలై 3 శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్లోని టీటీడీసీ భవనంలో ఈ మేళా ఉంటుంది. ఇంటర్ అర్హతతోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఉన్నత చదువు, HCL టెక్ బి ప్రోగ్రాం ద్వారా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు 2025-26 మధ్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అర్హత కలిగిన గ్రూపులు ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, బైపీసీ, వొకేషనల్ కంప్యూటర్స్ లేదా రిటైల్ మేనేజ్మెంట్. ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులు ఇంటర్లో 80% మార్కులు ప్లస్ మ్యాథమెటిక్స్ లో విడిగా 80% మార్కులు తప్పనిసరి. సిఈసీ, వొకేషనల్ కంప్యూటర్స్ రిటైల్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించి ఉండాలి. తప్పనిసరిగా తీసుకురావాల్సిన పత్రాలు 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇంటర్ మార్కుల జాబితా జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఆన్లైన్ పరీక్ష రిజిస్ట్రేషన్ కోసం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తప్పక తెచ్చుకోవాలి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 8074065803, ఇంకొక నంబరు 9701665424. ఇప్పుడు ఇంకొక సమాచారం. జూలై 5 నుంచి లాసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు జూలై 5 నుంచి 10 వరకు ఆన్లైన్లో రిజిస్టేషన్ చేసుకుని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ, క్యాప్, పీహెచ్ స్పోర్ట్స్ కేటగిరీల అభ్యర్థులకు జూలై 6 నుంచి 9 వరకు ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మిషన్ల డైరెక్టరేట్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జూలై 16 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 24 మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని, సీట్లు పొందిన వారు అదే నెల 25 నుంచి 28 మధ్య సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. ఇది ఇయాలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్ లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్ లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత సామాజిక స్థిరత్వం ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్దం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోగా 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: अंतर्जातीय मादक द्रव्याल दुर्विनियोगम అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు ఇతర సంస్థలను ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హార్మిట్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్ లో మంత్రి ప్రసంగిస్తూ వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి ఆవిష్కరణలు పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
2: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए एआई बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28

0: ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమాపేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్టాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్బంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజరత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్బంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే FIH ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా, షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడుపటి వార్తలందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములకు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:15 దాటి 16 సెకండ్లు.

0: ఇల్లు యౌసం, యౌసందారుల కార్యక్రమం. యౌసందారులకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం. యౌసం ఒకటే కాదు, యౌసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. మీకోసం ఇవాళ రెండు ముచ్చట్లు తెచ్చినాం. ఒకటి, పశువులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట. తర్వాత, వానాకాలం కంది సాగులో మెలకువలు, సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో ముచ్చట. ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 74% ఉన్నది. జిల్లాలో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వింటున్నారు ఇల్లు యౌసం, యౌసందారుల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లిందాం, పశువులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది పి కమలాకర్ రెడ్డి.
1: డాక్టర్ సురేష్ గారు నమస్కారం అండి.
2: నమస్కారములు.
1: శ్వాసకోశ వ్యాధులు లేదా ఐబీఆర్ వ్యాధి లక్షణాలు ఏంటి, ముందుగా చెప్పండి అసలు ఐబీఆర్ అంటే ఏంటి?
2: ఐబీఆర్ వ్యాధి అనేటువంటిది ఒక వైరస్ వ్యాధి. ఈ వ్యాధి అనేటువంటిది పశువులలో వస్తుంటది. ఐబీఆర్ అంటే ఇన్ఫెక్షియస్ బోవైన్ రైనో ట్రాకైటిస్, అంటే ట్రాకియాకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధి. ఈ పశువులలో శ్వాసకోశ వ్యాధి అని మనం తెలుగులో అంటుంటాము. ఇది పశువులలో ఎక్కువగా వస్తుంటది. ఈ వ్యాధి బోవైన్ హెర్పిస్ వైరస్ అనేటువంటి వైరస్ వలన వస్తుంటది.
1: అయితే ఈ వ్యాధి ఏ విధంగా సోకుతుంది అంటారు, ఒక పశువు నుంచి ఒక పశువుకు వస్తుందా లేకపోతే ఎట్లా?
2: ఈ వ్యాధి అనేటువంటిది ఒక పశువుకు వచ్చిందంటే దగ్గరున్న పశువుకు గాలి ద్వారా వస్తుంది, దగ్గర మరీ దగ్గరగా ఉంటే. అదేవిధంగా మేత తినేటప్పుడు ఈ సొల్లు గారడము, అదేవిధంగా ముక్కులో నుంచి ఈ ఏవైతే స్రావాలు వస్తాయో వాటి ద్వారా, అదేవిధంగా దగ్గర ఉన్నటువంటి ఈ నీళ్లు తాగడము, ఒక పశువు ఆ పశువు తాగిన నీళ్లు, ఒక వ్యాధి వచ్చిన పశువు నీళ్లు తాగింది అనుకోండి, వేరే పశువులు వచ్చి తాగితే కూడా కంటామినేటెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యాప్తి అనేటువంటిది దగ్గర ఉన్న పశువులకు ఎక్కువగా వస్తుంటది. కొన్నిసార్లు ఏమైతుంది అంటే ఒక పశువుకు వచ్చి అది తగ్గిపోతుంది, కానీ వేరే పశువులలో చాలా రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వైరస్ అనేటువంటిది ఇనాక్టివ్ స్టేజ్ లో ఉంటుంది. ఎప్పుడైతే పశువు స్ట్రెస్ లో ఉంటుందో ఎక్కువగా, ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ వైరస్ యాక్టివేట్ అయిపోయి వ్యాధి ప్రభావితం అనేటువంటిది చేస్తుంటది. అట్లా మనకు ఇనాక్టివ్ స్టేజ్ లో కూడా ఈ వైరస్ అనేటువంటిది ఉంటది.
1: అయితే ఈ ఐబీఆర్ వ్యాధి అనేది ఏ పశువుల్లో వస్తుంది అంటారు, అన్ని పశువుల్లో వస్తుందా లేకుంటే కొన్ని జాతుల పశువులు?
2: ముఖ్యంగా మనకు ఐబీఆర్ వ్యాధి అనేటువంటిది పశువులలో, పాడి పశువులలో వస్తుంటది, ఈ గేదెలలో. తర్వాత మనకు తెల్ల జాతి ఆవులు, ఎడ్లు వీటిలలో ఎక్కువగా వస్తుంటది.
1: ఈ మేకలు గొర్రెలు,
2: మేకలు గొర్రెలలో రాదు ఇది హెర్పిస్ వైరస్ అనేటువంటిది.
1: ఈ వ్యాధి పశువుల్లో ఏ వ్యవస్థల్ని, ఏ భాగాల్ని ప్రభావితం చేస్తారంటారు?
2: ముఖ్యంగా పశువుల్లో చూసుకున్నట్లయితే మనకు ఆవులు, ఎడ్లు, అదే గేదెలలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ రెండు రకాల వ్యవస్థల్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఒకటేమో శ్వాసకు సంబంధించినటువంటి ఊపిరితిత్తుల్ని ప్రభావితం చేస్తుంది. రెండోదేమో ఈ ఏదైతే రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుందో, అంటే మనకు పునరుత్పత్తి వ్యవస్థ అంటాం కదా మనం, ఆ వ్యవస్థని మనకు ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేసి చూడి కట్టకపోవడము, ప్రెగ్నెంట్ ఉంటే అబార్షన్ కావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే రెండు వ్యవస్థల్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంటది.
1: అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆడ పశువుల్లో ఎక్కువ సోకే అవకాశం ఉందంటారా, లేకపోతే మగ ఆడ
2: రెండుట్లలో కూడా వస్తుంది? ఆడ పశువులలో వస్తుంది, మగ పశువులలో వస్తుంది. ఈ మగ పశువులలో చూసుకున్నట్లయితే ఈ ఏదైతే మనకు ఈ టెస్టిస్ ఉంటాయో, వృషణాలు ఉంటాయో, అవి వాపు రావడం అనేటువంటిది, అదేవిధంగా వంధ్యత్వం రావడం అనేటువంటిది ఇవి గమనిస్తుంటాం మగ పశువులలో. ఆడ పశువులలో అయితే అబార్షన్స్ కావడము, తర్వాత చూడి కట్టకపోవడం అనేటువంటిది ఎక్కువగా వస్తుంటది.
1: మీరు అన్నారు ఇందాక ఈ వ్యాధి క్రిములు సోకిన తర్వాత చాలా కాలం ప్రభావం చూపకుండా ఉంటాయని అన్నారు.
2: అవును.
1: అయితే ప్రభావం చూపడం మొదలెట్టిన తర్వాత ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు ఈ వ్యాధి సోకిందేమో అని?
2: ముఖ్యంగా పశువులు మనము లక్షణాలని బట్టే మనము ఈ దీన్ని వ్యాధి, ఈ ఐబీఆర్ వ్యాధి వచ్చిందని నిర్ధారించుకుంటాం ఎక్కువ శాతం. అంటే మనకు ఫీల్డ్లో డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మనకు లక్షణాలు అనేటువంటివి చాలా ముఖ్యం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే మొదటగా పశువుకు జ్వరం రావడం అనేటువంటిది గమనిస్తాం. ఎర్రగా మారిపోతాయి కళ్ళన్నీ, ఈ కన్ను రెప్పలు అనేటువంటివి, కళ్ళ నుంచి నీరు గారడం అనేటువంటిది గమనిస్తుంటాం. ముక్కు నుండి నీరు గారడం, మొదట నీరు గారడం అనేటువంటిదే గమనిస్తుంటాం. తర్వాత ఒక వారం రోజులకు చీమిడి గారడం అనేటువంటిది గమనిస్తాం. ఎల్లో కలర్ అనేటువంటిది చీమిడి ఎక్కువగా వస్తుంటది. పశువు యొక్క తల అనేటువంటిది అటు ఇటు ఊపడం అనేటువంటిది గమనిస్తుంటాం. మేత తినకపోవడము, తర్వాత పశువు నీరసించి ఒక 7 రోజుల నుంచి 14 రోజుల వరకు కూడా ఈ పశువు ఉండి చనిపోవడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం. ఒకవేళ మనకు ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఎనిమల్స్ లో వచ్చిందంటే ఈ అబార్షన్స్ కావడం, గర్భవిచ్ఛితి కావడం అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాం. పశువులలో ఐబీఆర్ వ్యాధి వచ్చిందంటే ఈ ముక్కు నుంచి బాగా చీమిడి గారడం అనేటువంటిది చాలా రోజుల వరకు ఉంటుంది, ఒక వారం రోజుల వరకు ఆ విధంగానే ఉండి ఊపిరితిత్తులు ఎప్పుడైతే మొత్తం చెడిపోతాయో అప్పుడు పశువు అనేటువంటి చనిపోవడం జరుగుతుంది.
1: మీరు ఈ వ్యాధి లక్షణాలు చెప్పారు, అయితే ఈ లక్షణాలు కనిపించిన తర్వాత పశు పోషకులు గాని పశు యజమానులు గాని ఇదే వ్యాధి అని నిర్ధారించుకోవడం ఎలా అంటారు?
2: ముఖ్యంగా ఈ లక్షణాలని బట్టి మనము ఈ వ్యాధి అనేటువంటిది మనం అనుకుంటాము. కానీ ఈ నిర్ధారించుకోవడానికి మనకు వైరస్ ని ఐసోలేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్లడ్ సీరం శాంపుల్ తీసుకుని దాన్ని ల్యాబ్ లో ఎలైసా టెస్ట్ గాని ఐసోలేషన్ టెస్టులు చేసినట్లయితే ఈ వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. మొదటగా మనము ఈ ఫీల్డ్ లో మాత్రము లక్షణాలని బట్టి మనం చికిత్స అనేటువంటిది చేస్తుంటాం.
1: అయితే ఈ ఐబీఆర్ వ్యాధి లక్షణాలు దీని నిర్ధారణ ఎలా చేసుకోవాలో చెప్పారు. అయితే కొన్ని రకాల వ్యాధులు ఒకే రకంగా ఉంటాయి.
2: అవును.
1: ఈ ఐబీఆర్ వ్యాధి అనేది ఏ వ్యాధులను పోలి ఉంటుంది అంటారు?
2: ముఖ్యంగా ఈ వ్యాధి అనేటువంటిది శ్వాసకోశ వ్యాధి కాబట్టి ఈ గొంతువాపు వ్యాధిని పోలి ఉంటుంది. గొంతువాపులో కూడా శ్వాస ఇబ్బంది కరగడము, అదేవిధంగా గొంతు వాపు రావడము, ఈ దీంట్లో ఉన్న లక్షణాలన్నీ కూడా దాంట్లో జ్వరం రావడము సేమ్ ఉంటాయి. కానీ ముక్కు నుండి చీమిడి అనేటువంటిది గొంతు వాపులో రాదు, అదే మనకు ఈ ఐబీఆర్ లో చీమిడి అనేటువంటిది బాగా వస్తుంది. అదేవిధంగా తల ఊపడం అనేటువంటిది, ఈ బ్రెయిన్ లో ఎన్సెఫలైటిస్ అనేటువంటిది డెవలప్ అయిపోయి తల ఊపడం, తిరగడం అనేటువంటిది కనిపిస్తుంటది. ఈ రెండు లక్షణాలని బట్టి మనము ఐబీఆర్ గా మనము నిర్ధారించుకోవచ్చు.
1: మరి ఈ వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుందంటారు?
2: ముఖ్యంగా మనము మొదటగా ఇది వైరస్ కాబట్టి మొదటగా మనం ఒక 3 రోజుల ముందే చికిత్స, 3 రోజులలో ఇంత చికిత్స చేసుకున్నట్లయితే పశువుని బతికించవచ్చు. ఆ 3 రోజుల తర్వాత ఒకవేళ పశువుకి ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి దానికి అదే కూడా రికవరీ కావచ్చు. కానీ వైరస్ అనేటువంటిది ఇనాక్టివ్ స్టేజ్ లో ఉండి వేరే పశువులకు ఈ వ్యాధిని సంక్రమింపజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చికిత్సలో భాగంగా మనం యాంటీబయాటిక్స్ మందుల్ని వాడతాం, సల్ఫా మందుల్ని కానివ్వండి, టెట్రాసైక్లిన్ కానివ్వండి, అదేవిధంగా జ్వరాన్ని తగ్గించే పారాసెటమోల్ మందుల్ని మనం వారం నుంచి 2 వారాల వరకు ఈ మందుల్ని వాడుకుంటూ మనం దీన్ని లక్షణాలని తగ్గించుకోవచ్చు. ఒకవేళ 3 రోజుల తర్వాత కూడా ఈ జ్వరము తగ్గకపోతే, ఆ షీమిటి గారడం తగ్గకపోతే పశువు వారం నుంచి 14 రోజులలో చనిపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం. వైరస్ కాబట్టి దీనికి దానికదే ఇమ్యూనిటీ డెవలప్ కావాలి. ఈ యాంటీబయాటిక్స్ మందులు ఏంటంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా చికిత్స అనేటువంటిది చేసినా గానీ కొన్నిసార్లు పశువు చనిపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం.
1: అయితే ఇది వ్యాధి సోకిన కొన్ని రోజుల్లోనే అంటే అశ్రద్ధ చేస్తే గనక పశువు మరణం సంభవించే అవకాశం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స మొదలు పెట్టాలని అర్థమైంది. అయితే ఈ వ్యాధి రాకుండా నివారణ చర్యలు ఏమన్నా ఉన్నాయంటారా?
2: ముఖ్యంగా వ్యాధి రాకుండా మనము ఈ వైరస్ వ్యాక్సిన్ అనేటువంటిది ఉంటది, 3 నెలల లోపల అయితే నాసల్ డ్రాప్స్ అనేటువంటివి ఉంటాయి.
1: పశువు పుట్టిన
2: 3 నెలల లోపల నాసల్ డ్రాప్స్ వేసినట్లయితే, ఎర్పిస్ వైరస్ యొక్క నాసల్ డ్రాప్స్ వేసినట్లయితే అది రాకుండా చూడవచ్చు. 3 నెలల పైబడిన వాటికి, పెద్ద వాటికి ఇది హెర్పిస్ వైరస్ టీకా అనేటువంటిది ఉంటుంది, అది ఇంజెక్షన్ రూపంలో వేసుకోవాలి. కాకపోతే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ అనేటువంటివి లేవు, కానీ ఈ వైరస్ కు టీకా అనేటువంటిది ఉంటుంది. ఒకసారి ఇచ్చినట్లయితే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేటువంటిది వస్తుంది దీనికి.
1: అయితే డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు గర్భంతో ఉన్న పశువుకి వ్యాధి సోకితే గర్భ విచ్ఛిత్తి జరుగుతుందని.
2: అవును.
1: అయితే పాలిచ్చే పశువులకు ఈ వ్యాధి సోకింది అనుకోండి, ఒకవేళ
2: అవును,
1: ఆ పశువు పాలను లేగదూడలకు గాని తాగించడము చేయవచ్చా, లేదా మనం కూడా ఆ పాలు తాగడం చేయవచ్చా?
2: ముఖ్యంగా పాలిచ్చే పాడి పశువుకు ఐబీఆర్ వచ్చినట్లయితే వైరస్ అనేటువంటిది ప్రతి దాంట్లో కూడా ఉంటది, ఈ పాలల్లో కూడా వైరస్ ఉంటది. ఈ దూడలకు తాపినట్లయితే దూడలు తాగిన తర్వాత వాటికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. అదేవిధంగా మనము ఒకవేళ డైరెక్ట్ తాగినట్లయితే మనకు కూడా గొంతు నొప్పి రావడం అనేటువంటిది గమనిస్తుంటాం. కానీ మనము ఈ పాలని కాచి చల్లారబెట్టి మనం తాగుతాం, అంటే 100 డిగ్రీల వద్ద ఈ వైరస్ అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది. మనం కాల్చి తాగుతాం కాబట్టి ఆ వైరస్ అనేటువంటిది పాలల్లో ఉండదు. లేకపోతే డైరెక్ట్ గా మనం తాగినట్లయితే గొంతు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎర్పిస్ వైరస్ కాబట్టి. అందుకే మనము ఈ ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో పాలు అనేటువంటివి దూడకు గాని మనం తాగకపోవడం గాని మంచిది.
1: బాగుంది డాక్టర్ గారు, పశువుల్లో శ్వాసకోశ వ్యాధి లేదా ఐబీఆర్ వ్యాధి గురించి సమగ్రంగా తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
2: నమస్కారం.
0: ఇప్పటిదాకా పశువులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో ముచ్చటినారు. వీరితో ముచ్చట పెట్టింది పి కమలాకర్ రెడ్డి. ఈ ముచ్చట పునఃప్రసారమైనారు. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ ముచ్చటనే కాదు, వ్యవసాయదారుల కోసం ఎన్నో శాస్త్రవేత్తల, వ్యవసాయ అధికారుల ముచ్చట్లు, ఇంకా రైతుల అనుభవాలు కూడా మా యూట్యూబ్ ఛానల్లో పొందుపరచాము. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపోయినకుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా మీరుంటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందాం వానాకాలం కంది సాగులో మెలకువలు. ఈ అంశం గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో ముచ్చట, వీరితో ముచ్చట పెట్టింది జి గంగామణి.
3: నమస్తే కె ప్రియాంక గారు.
4: నమస్తే అండి.
3: ఈరోజు వానాకాలం కంది సాగులో మెలకువల గురించి చెప్తున్నారు కదా, ముందుగా చెప్పండి కంది సాగు వలన కలిగే లాభాలేంటి?
4: ముఖ్యంగా కంది పంట అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ కంది పండించడం వల్ల మన భూమిలో భూసారం అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇది ఎలా అనేది అంటే, కంది మొక్కలో చూసుకున్నట్లయితే ఇందులో ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల మీద పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేలలో భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇదే కాకుండా కంది వేర్లలో ఉండే రైజోబియం అనే బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నైట్రోజన్ అనగా నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. ఇలా కంది పంటను పండించడం వల్ల కేవలం దిగుబడే కాకుండా

0: మనం పంట నేలను సంరక్షించుకోవచ్చు.
1: రైతులు వేసే ఈ కంది సాగులో రకాల గురించి చెప్పండి, అంటే ఎన్ని రకాలు ఉంటుంది?
0: కంది సాగులో మనకి రకాలు వచ్చేసరికి LRG 41, లక్ష్మి, ఆశ, మారుతి, WRG 27, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనకి LRG 41 అనే రకం చూసుకున్నట్లయితే దీనికి దిగుబడి చాలా ఉంటుంది అన్నమాట. 8 నుంచి సుమారు 10 క్వింటాల్ పర్ ఎకర్ ఉంటుంది. ఇందులో ఈ రకం గుణగుణాలు వచ్చేసరికి పైరు ఒకేసారి పూతకు రావడం జరుగుతుంది, దానివల్ల కొమ్మలు వంగిపోతాయి అన్నమాట. కానీ శనగపచ్చ పురుగును బాగా తట్టుకుంటుంది. ఇది నల్లరేగిడి భూమిలో పండించవచ్చు, నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా పండించవచ్చు. ఇది ఎండు తెగుళ్లను మాత్రం తట్టుకోలేదు. లక్ష్మి అనే రకం చూసుకున్నట్లయితే ఇది దీని దిగుబడి 7 నుంచి 8 క్వింటాల వరకు ఉంటుంది. ఇది చెట్లు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి, ఎండు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. యాసంగిలో విత్తినప్పుడు ప్రధానమైన కొమ్మలు విడిగా ఎక్కువగా ఉంటాయి, గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి.
1: ఇప్పటి వరకు అంటే కంది సాగు వలన కలిగే లాభాల గురించి చెప్పారు కదా, మరి ఈ కంది పంటలో యాజమాన్య పద్ధతుల గురించి తెలపండి.
0: ఈ కంది సాగుకి మనం ముఖ్యంగా నల్లరేగడి లేదా ఎర్రచెలక నేలను ఎంచుకుంటే చాలా బాగా ఈల్డ్ అనేది వస్తుంది. ఇందులో మురుగు నీరు పోయే వసతి గల నేలలు ఎంచుకోవాలి. తొలికరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకుని నేలను తేలికపాటి నేలల్లో వర్షపాతం నమోదైన తర్వాత కొంత లోతు, అనగా 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు దుక్కి తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకుంటే మంచిది. అప్పుడే విత్తనం అనేది జర్మినేట్ అయ్యి మనకి మొక్కలాగా త్వరగా వస్తుంది. దీనికి సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఈ జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకుంటే మనకి విత్తనం అనేది మొలకెత్తి వస్తుంది అన్నమాట. దీనికి ఎకరానికి 2 నుంచి 3 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. దీని ద్వారా మనం భూమి నుండి సంక్రమించే తెగుళ్లను అరకట్టవచ్చు. విత్తన శుద్ధిలో భాగంగా థైరం లేదా కెప్టెన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించాలి. ఆ తర్వాత విత్తుకునే ముందు 200 గ్రాముల రైజోబియం ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి. అలాగే ట్రైకోడర్మా విరిడే అనే పదార్థాన్ని 8 గ్రాములు/కిలో విత్తనానికి పట్టించినట్లయితే ఎండు తెగుళ్లు మరియు భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ల నుండి అరికట్టవచ్చు. విత్తే దూరం వచ్చేసరికి నల్లరేగిడి భూమిలో అయితే సాలుకు సాలుకు మధ్య 150 లేదా 180 సెంటీమీటర్లు, అలాగే ఎర్రచెల్క భూముల్లో అయితే సాలుకు సాలుకు మధ్య 90 లేదా 120 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా 2 మొక్కల మధ్య దూరం అనేది 20 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. నాగలి వెంబడి గాని లేదా సాళ్లలో గొర్రుతో గాని విత్తుకోవాలి. యాంత్రికంగా అయితే మనం సీడ్ కమ్ ఫర్టీ డ్రిల్తో కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. కంది సాళ్ల మధ్య మరియు మొక్కల మధ్య 90 సెంటీమీటర్లు సమదూరంలో అచ్చు పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. ఇరువైపులా మనం అంతర కృషి దోహదపడే విధంగా విత్తుకుంటే చాలా మంచిది. అంతర కృషిలో భాగంగా అంతర పంటగా మనం కందితో పాటు మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జ కూడా విత్తుకోవచ్చు. అదే అయితే 1:4 నిష్పత్తిలో పాటించాలి అన్నమాట. అదే అయితే పెసర, మినుము లేదా సోయా చిక్కుడు అయితే 1:7 నిష్పత్తిని పాటించాలి. పత్తితో ఒకవేళ మనం కంది పంటను వేసినట్లయితే 1:4 లేదా 6 పాటించవచ్చు అన్నమాట. ఎరువుల విషయానికి వస్తే ఆఖరి దుక్కులో పశువుల ఎరువు 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. 18 కేజీల యూరియా, 120 కేజీల SSP లేదా 50 కేజీల DAP వేసుకోవాలి. కలుపు యాజమాన్యంలో భాగంగా పెండి మెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని లేకపోతే మరుసటి రోజు కూడా పిచికారీ చేసుకోవచ్చు. పంట 20 రోజుల వయసులో ఉన్నప్పుడు వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజతిపైర్ 300 ml ఎకరాకు పిచికారీ చేయాలి. గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే క్వినాలోజిఫాస్ పీథైల్ 5% EC, 400 ml లేదా ప్రొపిక్విజనాల్ఫాస్ 10% EC, 250 ml వేసుకోవాలి. కలుపు మొక్కలు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్లలో నీటిలో ఇది ప్రొపిక్వనజల్ఫోల్స్ అనేది కలిపి పిచికారీ చేయాలి. వానాకాలంలో ముఖ్యంగా మనం కందిని వర్షాధారంగా పంటగానే పండిస్తారు. ఒకవేళ అవకాశం ఉన్న చోట పూత కాత కాయ తయారీ దశలో ఉన్నప్పుడు మనకి వర్షం అనేది లేకపోతే 2-3 తడులు ఇస్తే దిగుబడి అనేది కాస్త పెరిగి మనకి వస్తుందన్నమాట.

0: ఈ కంది పంట కోత మరియు కోత తర్వాత రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది?
1: పంట కోతలో భాగంగా కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 40 నుంచి 60 రోజులలో పంట పరిపక్వత అనేది వస్తుంది. కోతకు 3 నుంచి 4 రోజుల ముందు మలాథియన్ 50 EC 2 ml నీటికి చొప్పున కలిపి పిచికారీ చేస్తే ఇలా మనకి నిల్వలో చేసినప్పుడు బ్రూచిడ్స్ అనేది ఆశించకుండా కాపాడవచ్చు. అదే 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోయాలి. కోతానంతర జాగ్రత్తలు ఏంటంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళగా పెట్టి 10 నుంచి 12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి అనేది మనం యాంత్రికంగా చేయొచ్చు, అలాగే మనుషుల ద్వారా చేయొచ్చు. పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్తో కూడా తొక్కించి నూర్పిడి అనేది చేయొచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టడం లేదా చెక్కబల్లలపై కొట్టి గింజలను వేరు చేయొచ్చు, లేదంటే కట్టలను నేరుగా నూర్పిడి యంత్రంలో వేసి నూర్పిడి చేయొచ్చు. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త చెదారం మట్టి లాంటివి లేకుండా చేసి 3 నుంచి 4 రోజుల వరకు ఎండబెట్టాలి. నూర్పిడి చేసినప్పుడు సాధారణంగా 13 నుంచి 14% తేమ కలిగి ఉంటుంది. ఆ స్థాయిలో నిల్వ చేసినట్లయితే నిల్వలో కీటకాలు అనేవి ఆశించి నష్టం జరుగుతుంది. కావున ఇది 9-10% తేమ ఉండేలా చూసుకొని నిల్వ చేసుకోవాలి.
0: ఇప్పుడు రైతన్నలకి కంది సాగులో ఇంకా ఏమైనా ముఖ్య సూచనలు ఉన్నాయా, వాటి గురించి తెలపండి.
1: ముఖ్య సూచనలు అంటే కంది పంటలో మనకి బోదసాల పద్ధతిలో విత్తుకోవాలి. అలాగే కంది పంటని 45 రోజుల దశలో ఉన్నప్పుడు 10 సెంటీమీటర్లు పొడుగు చిగుర్లు తెంపినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి పూత కాత అనేది ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% వరకు అధిక దిగుబడి పొందొచ్చు. అలాగే శనగపచ్చ పురుగు మరియు మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్ లేదా బోదెల ద్వారా అందించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. నిండు

0: ఇప్పటిదాక టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ గీతా నినరు. ఇది ఎలటి ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమం. ఇల్లు వ్యవసం కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి 7:15 ఉంటది. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం పంటల్లో తొలిదశలో ఆశించే పురుగులు రసాయన రహిత పురుగుల యాజమాన్యం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మతో ముచ్చట పెట్టింది పి అశోక్. తర్వాత రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగు అనుభవాలు నార్నూర్ మండలం మాంజరి గ్రామానికి చెందిన యువ రైతు మడావి సీతారాంతో ముచ్చటపెట్టింది కేలని. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండు సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: భారత కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విందాం.
2: జలం జనం జీవనాధారం. ప్రజల అవసరాలకు తగినంత నీరు అత్యవసరం. అందరికీ నీరందిస్తున్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ జల్ పథకం ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 146,62,576 చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ది రేటు 0.86% నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6% అంటే దాదాపు 55,55,00,000 పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,206 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,35,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,03,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్దం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరు కలుషితం అవుతోంది. రాజస్థాన్, మహారాష్ట, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవికాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్ లో అయితే అత్యధిక శాతం 62.7% భూగర్భ జలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహతితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబాయి, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ నీరందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల నుంచి నీటిని కష్ట నష్టాల కొరకు తెచ్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమపడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్లటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 4 లక్షల డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమెర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలోపున్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0 కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 2028 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహావసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరమనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2,870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 24 లక్షల

0: 30,000 మంది పైచిలుకు మహిళలకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు.
1: గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు
0: నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 5,07,586 కిట్స్ ను కూడా జలజీవన్ మిషన్ కింద కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటివరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షల్లో 1,64,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యతా ప్రమాణాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతోంది. ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి 100,00,000,000,000 నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి
1: దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే
0: ఈ లక్ష్యం 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.
2: మీరింతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: మీరు విన్నా పాట కులశేఖర్ సాహిత్యానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా బేబీ ప్రెట్టి ఎన్ శ్రీనివాస్ బృందం ఆలపించిన గీతం చిత్రం జై. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా, సమయం 8 గంటలు దాటి 10 సెకండ్లు. హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం 45 నిమిషాల సేపు మిమ్మల్ని పాటలతో మాటలతో ఖుషి చేయందుకు నేనంత సిద్ధంగా మీ రేడియో దోస్త్ అశోక్ ని. మిలుసుగా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్లు 08732, ఇది కోడ్ నెంబర్, ఈ నెంబర్ ని జస్ట్ చేసి 2300081, ఇంకొక నెంబరు 2950081, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. హుషారు కార్యక్రమంలో ముందుకెళ్ళిందాం. వృషభ చిత్రం నుంచి ఈ గీతం.
2: ఇదిగో సౌండు, అలా చూడకపోతే పెట్టొచ్చుగా. సౌండు అసలే బాబులు కాకమిదున్నారు.

0: మర్చిపోయి
1: ఓ తూరి కొండ మీదకి పోయినారా పరమేశ్వర, ఈ మీది నీదే.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు ఉషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఉషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి సాయిలింగి గ్రామానికి చెందినటువంటి వజ్ర పొచ్చనగర్ లైన్లో ఉన్నారు. వీరు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారు ప్రస్తుతం. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే పొచ్చనగారు. హలో.
4: హలో,
3: నమస్తే. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా?
4: మంచిగా సార్.
3: అంతా మంచిగా నడుస్తుందా? మరి వర్షం పడ్డది, ఇప్పుడు అందరు చల్లగా అయింది.
4: మరి ఒక స్లాబ్ అయిపోయింది, ఇంకో స్లాబ్ కు పిల్లలు తెచ్చాము నిన్ననే. నాకు ఈ రోజు మాత్రం క్లీనింగ్ చేసే అవసరం లేదు. రేపు వర్షం పడితే రేపు కూడా చేసే అవసరం లేదు. ఇప్పుడు క్లీనింగ్ అయితే కొద్దిగా టైం ఇదైపోతుంది, టైం సేవ్ అవుతుంది.
3: సమయం తగ్గింది అంటే పని మీది అయిపోయింది అన్నట్టు. అంటే మీ సమయం మిగిలింది, నీరు కూడా మిగిలినాయి. వర్షంతో ఎన్నో లాభాలు ఉన్నాయి, ఇది కూడా ఒక లాభం అన్నట్టు. కాబట్టి వర్షం పడడంతో అందరు కూడా చల్లగున్నారు, వ్యవసాయదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
4: ఒక 1 మంత్ అయితే లేట్ అయింది.
3: అవును,
4: వ్యవసాయానికి కూడా.
3: అవును అవును,
4: లేట్ అయినా పర్వాలేదు. కానీ
3: మొత్తానికి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇంకా 2-3 రోజుల్లో భారీ వర్షాలు కూడా ఉన్నాయి మన జిల్లాకు. ఏ పాట విందాం మరి పొచ్చన్న గారు, ఏ పాట విందాం?
4: ఒంగోలు గీతానండి.
3: మంచిది పొచ్చన్న గారు, ఒంగోలు గీత సినిమా నుంచి మీరు కోరిన ఈ పాట ఇస్తున్నాం, వినండి మరి.
4: ఓకే సార్, థ్యాంక్ యూ.

ఏ మాయా, అమ్మవారి జాతర కూడా లేదు, ఏంటి హడవడం చూస్తున్నావా? ఏం లేదు మాయా, నా పెళ్ళంటే మొత్తం మోగిపోవాలి, లేదంటే మాట వచ్చేస్తుంది మాయా. అందుకే స్టేట్ స్టేట్ అంతా అదిరిపోయే బ్యాచ్లు అందరినీ పిలిపించాను. ఏ తాళం నచ్చిందో ఏ మేళం నచ్చిందో నువ్వే డిసైడ్ చేసుకో, కొట్టండి రా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వింటున్నారు ఉషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ తోటి ప్రపంచంలోని మన ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాల్ని ప్రపంచంలో ఏ మూల కంటే ఆ మూలకే తెలుగువారు వింటున్నారు. మరి అట్లా యాప్ ద్వారా మన కార్యక్రమాలు వింటున్న శ్రోత ఫోన్ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పాపినిపాలెం గ్రామం నుంచి సూర్య నారాయణ గారు. వీరు వ్యవసాయం చేస్తారట. మరి వారితో ముచ్చట పెడదాం. హలో, నమస్తే సూర్యనారాయణ గారు.
2: సార్ శుభ సాయంత్రం సార్. మాది అనంతపురం డిస్టిక్ గాలిదిన మండలం పాపినేపాల్ నుంచి.
1: చెప్పాను మీ పరిచయం చెప్పాను, మీరు వ్యవసాయం చేస్తారని కూడా చెప్పాము. ఏమేమి పంటలు వేసినారు ఇప్పుడు
2: సార్? కంది వేస్తా, కొంచెం కొద్దిగా కంది వేసినాం సార్. ఆమెదాము వేస్తాడారు సార్.
1: ఎట్లా వర్షాలు పడ్డాయా? తొలకరి గురిసిందా లేదా అక్కడ?
2: మాకు చాలా తక్కువ సార్. మధ్యలో మొన్న 10 రోజుల కింద బాగానే గురిసింది. ఆ తేమకి ఒక రూపాయలు పావులా భాగం పంట పెట్టాం సార్.
1: అంటే మొలిసిందా మరి?
2: ఏర్జాలు కాక సార్.
1: అవును, మొలిసిందా మరి? విత్తనాలు మొలిసాయా?
2: మొలిచినాయి సార్.
1: ఎట్లా ఉన్నాయి మరి ఇప్పుడు?
2: బాగుపడుతున్నాయి సార్ వర్షము.
1: అవును, ఇక్కడ ఇప్పుడు ప్రారంభమైంది, ఈ రోజు చాలా పడ్డది, ఇంకా 2-3 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి.
2: అవును సార్, వాతావరణ కేంద్రాలు అయితే చెప్తున్నారు సార్.
1: మంచిదండి సూర్యనారాయణ గారు. మరి ఈ రోజు ఏం పని చేసింది వ్యవసాయంలో?
2: సార్ వ్యవసాయం చీనీ చెట్లు, బత్తాయిలు, బత్తాయి చెట్లు ఉన్నాయి సార్. కత్తిరించిన పోయించు సార్.
1: కత్తిరించినా? అంటే ఎండు కొమ్మల్ని కత్తిరిస్తారా?
2: అవును సార్.
1: మంచిదండి. మరి ఏ పాట విందాం ఇయ్యాల?
2: కొండవీడి సింహం అంటే సార్, అందులో కోలో కోలమ్మ కోలు అనే సాంగ్ ఉంటుంది.
1: మంచిది సూర్యనారాయణ గారు, మీకోసం
2: ఈ సాంగ్ మన ఆదిలాబాద్ రేడియో వింటున్న సోదరులందరి కోసం.
1: మంచిది, ఇందాం మరి.
2: ఓకే సార్.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మాతో మాట్లాడడానికి యాపల్గూడ గ్రామం నుంచి యోగేంద్ర లైన్లో ఉన్నారు. 10వ తరగతి చదువుతున్నాట. ఇతనితో మాట్లాడదాం. హలో యోగేంద్ర. హలో హలో హలో హలో హలో యోగేంద్ర. హలో, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? వినిపిస్తుందా? ఎట్లా మరి 10వ తరగతి బాగా చదువుతున్నావా?
1: అవును సార్.
0: మరి మీ యాపలకు కూడా ప్రత్యేకత ఏమిటి? మరి మొహరం పండుగ జరుగుతుందా మంచిగా?
1: అవును సార్.
0: ఎన్ని సవాళ్ళు ఉన్నాయి మీ ఊళ్ళో?
1: 5.
0: 5 సవాళ్ళు, ఒకటేనా లేస్తాయా?
1: అవును సార్.
0: ఇంకా మీ సవాళ్ళు ఏ ఊరు పోతాయి?
1: పోతాయి సార్.
0: పక్కకు
1: బూనూరు,
0: వేరే ఊర్లు సవాళ్ళు వస్తాయా?
1: అవును సార్.
0: ఇంకా మీ ఊరు ప్రత్యేకత ఏం? మరి మొహరం పండుగ ప్రత్యేకత అంటే అది కట్క భోజనం పెడతారు కదా, ఎప్పుడు పెడతారు అది?
1: నాకు తెలియదు.
0: జొన్న కట్క అంటే మంచి రోజు చూసి పెడతారాగా?
1: అవును సార్.
0: మొహరం అయిపోయాక మంచిది యోగేంద్ర, ఏ పాట వింటావు మరి? మంచిది, నీకోసం ఈ పాట ఇస్తున్నాం మరి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఇప్పుడు హుషారు కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం నుంచి దేవునూరి బాలకృష్ణ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే బాలకృష్ణ గారు.
1: నమస్తే.
0: ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఏం నడుస్తుంది, వర్షం పడుతుందా మరి ఇప్పుడు ఎద్దుమైలారంలో? మామూలుగా. ఇంకా మీకు పెద్ద వర్షం పడలేదు?
1: ఇంకా పడలేదు సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను సార్ ప్రైవేట్ ఎంప్లాయీ.
0: ఆహా, మంచి నడుస్తుందా మరి మీ పని, అంటే మీ ఉద్యోగం?
1: అయితే బాగున్నాం సార్.
0: ఇంకా మరి ఇంకా మీకు ఇంకా చల్లదనం వచ్చిందా లేదా సంగారెడ్డి మీ ఊర్లో?
1: ఇంకా రాలేదు సార్.
0: ఇంకా రాలేదు. పెద్ద వర్షం కురిస్తేనే చల్లబడుతుంది వాతావరణం అంతా. మరి ఈ హుషారు కార్యక్రమంలో ఏ పాట విందాం బాలకృష్ణ గారు?
1: రాముడు భీముడిలో తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీరుపు తెలిసిందిలే పాట కోసం.
0: మంచిదండి, మరి అలనాటి గీతాన్ని మాకు మళ్ళీ వినిపిస్తున్నారు, విందాం.
1: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

0: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మినిటినరు హుషారు జోరైన పాటలతో జోష్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి బోరజ్ మండల కేంద్రం నుంచి గంగన్న గారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వీరు వ్యవసాయం చేస్తున్నారు. హలో, నమస్తే గంగన్న గారు.
1: నమస్కారం సార్.
0: నమస్తే, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారా?
0: మేము మంచిగా ఉన్నాం. మరి వర్షం పడ్డదా మీ ఊర్లో?
1: బురాజు వాళ్ళే సార్ ఇంకా.
0: అరే ఇవాళ ఆదిలాబాద్ మస్తు పడ్డది కదా.
1: బురాజుకు వర్షం లేదు
0: సార్. చాలా గ్రామాలలో లేదట
1: సార్.
0: ఆహా, మరి రేపు కూడా మనకు మన జిల్లాకు 2-3 రోజులలో భారీ వర్ష చూసే ఉన్నది. అందరు చల్లగా ఉంటారు. రైతు చల్లగా ఉంటే అందరు చల్లగా ఉన్నట్టే. మరి ఇంకా ముహరం పండుగ చేస్తున్నారా మీ ఊళ్ళో? ఎట్లా చేస్తారు? రేపు ఇవాళ అయిపోయింది.
1: రేపు
0: ఇంకా వేరే ఊళ్ళు వాళ్ళ వేరే ఊరి వాళ్ళు వస్తారా? మీ ఊరి వాళ్ళేనా? అంతే అంతే, మంచిది గంగన్న గారు. మరి ఏ పాట విందాం? మంచిది గంగన్న, మీకోసం మీరు కొనే ఈ పాట.
1: థ్యాంక్స్ సార్. ఉంటా.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామం నుంచి నరసింహస్వామి లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో నరసింహస్వామి గారు, ఎట్లా ఉన్నారు? హలో, మంచిగా ఉన్నారా?

0: ఎక్కువగా మీరు అంటే తలుపులే చేస్తుంటారు, అన్ని చేస్తుంటారా? మంచాలు,
1: అన్ని చేస్తాం,
0: పలంగులు,
1: పలంగులు,
0: ఇంకా డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్స్, ఇవి అన్ని చేస్తుంటారా?
1: అవన్నీ చేస్తుంటారు.
0: అంటే పెళ్లిలో పడుతుంటారా మీరు?
1: పెళ్లి
0: మీ ఊళ్ళోనే చేస్తారా, ఇంకా వేరే ఊరి వాళ్ళు కూడా వస్తారా?
1: వేరే వాళ్ళు కూడా వస్తారు.
0: మొత్తానికి మీరు మంచిగా హ్యాపీగా ఉన్నారా ఈ పని చేసుకుంటూ? మరి ఏ పాట విందాం నరసింహస్వామి? మంచిది, మీకోసం మీరు కొన్న ఈ పాట.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.

ఇది యాలటి ఉషారు. ఉషారు కార్యక్రమం నిత్యరాత్రి 8 నుంచి 8:45 వరకు ఉంటుంది. రేపటి ఉషారులో మరిన్ని ఉషారైన పాటలు వినొచ్చు. ఈ రోజు రాత్రి 10:30 నుంచి 11:00 దాకా మధురిమ కార్యక్రమంలో మనసుకు హత్తుకునే మధుర గీతాన్ని వినొచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ సమయం 9:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన నిర్మించే కార్యక్రమం. ఈ పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగంలో మల్లికార్జున్ మన్సూర్ గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన విఖ్యాత సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ మాస్తారు తనయుడు, కవి, రచయిత, చిత్రకారుడు, విశ్రాంత భాషోపాధ్యాయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచారు. ఇనుండ్రి ఇవాళ 7వ భాగంలో మల్లికార్జున్ మన్సూర్ గురించి విశేషాలు.
1: డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ గురించి మాట్లాడుకునే ముందు మిగిలిపోయిన ఇద్దరు గంధర్వుల గురించి టూకీగా మాట్లాడుకుందాం. ఆధునిక యుగంలో ఇంకో ఇద్దరు గంధర్వులు కనిపిస్తున్నారు. ఆనంద్ భాటే అనే ఒక గాయకుడు ఈ మధ్య మరాఠీలో వచ్చిన బాలగంధర్వ బయోపిక్ చిత్రంలో అచ్చం బాలగంధర్వ వలనే నేపథ్య గానమందించినాడు. అతను ఉత్తమ నేపథ్య గాయకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు కనుక ఇప్పుడు అతన్ని అందరూ ఆనంద్ గంధర్వ అంటున్నారు. ఆనంద్ గంధర్వ 1971 పూణేలోని ఒక సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినాడు. అతని ముత్తాత భాటే బువా గాయకుడు, వారికి నాటక కంపెనీ కూడా ఉండేది కనుక ఆనంద్ భాటే చిన్ననాటి నుండి నాట్యగీతాలు పాడే అభిరుచిని పెంచుకున్నాడు. అతని ఆసక్తి గమనించిన అతని తండ్రి అతన్ని చంద్రశేఖర్ దేశ్పాండే వద్ద శాస్త్రీయ సంగీత శిక్షణ ఇప్పించినాడు. ఈ చంద్రశేఖర్ దేశ్పాండే తండ్రి హరిభావు దేశ్పాండే బాలగంధర్వకు ఆర్గన్ వాయించేవాడు. ఆ విధంగా ఆనంద్ భాటేకు కొంతవరకు బాలగంధర్వ బాణీ లభించింది. ఆ తర్వాత ఆనంద్ భాటే కొంతకాలం యశ్వంత్ మరాఠే వద్ద సంగీతం నేర్చినాడు. 10 సంవత్సరాల పిన్న వయసు నుండే ప్రదర్శనలివ్వడం ప్రారంభించినాడు. చిన్ననాట ఇతను పాడిన రికార్డులు యూట్యూబ్లో లభిస్తాయి. ఇదంతా ఒకెత్తైతే ఆనంద్ భాటే పండిత్ భీమ్సేన్ జోషి వద్ద 15 సంవత్సరాలు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని గొప్ప గాయకునిగా పేరుగాంచినాడు. మరోవైపు ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. మరాఠీలో బాలగంధర్వ బయోపిక్ తీసిన సందర్భంలో 30-40 మంది గాయకులను ఆడిషన్ టెస్ట్ చేసి ఆనంద్ భాటేను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సినిమా, అందులో ఆనంద్ భాటే గాత్రం మరాఠీ శ్రోతలకు బాగా నచ్చింది కనుక మరాఠీ నాట్య సంగీతంలో ఆనంద్ భాటే ఆనంద్ గంధర్వగా పేరుగాంచి ప్రేక్షకుల శ్రోతల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ మరో గంధర్వను కూడా గుర్తు చేసుకుందాం. అతని పేరు

అతుల్ ఖాండేకర్. అతుల్ ఖాండేకర్ కూడా ఒక సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినాడు. హిందుస్థానీ సంగీతాన్ని అభిమానించే రసజ్ఞులందరికీ ప్రాతస్మరణీయుడు. గ్వాలియర్ ఘరానాకు చెందిన శ్రేష్ఠ గాయకుడు అయిన పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్, విడి పలుస్కర్ పట్ట శిష్యుడు, పండిత్ వినాయకరావు పటవర్ధన్ శిష్యురాలు శ్రీమతి మాణిక్ భట్. ఆమె మన అతుల్ ఖాండేకర్ అమ్మమ్మ. ఆమెనే అతనికి గురువు. మొదట్లో శాస్త్రీయ సంగీతాన్ని తన అమ్మమ్మ వద్దనే నేర్చినప్పటికీ అతుల్ ఖాండేకర్ మరాఠీ నాట్య సంగీతం పట్ల ఆకర్షితుడై మరాఠీ నాట్య సంగీత దిగ్గజాలైన తల్లి కూతుళ్ళు జయమాలా శిలేదార్, కీర్తి శిలేదార్ వాళ్ల వద్ద

గురువు. మొదట్లో శాస్త్రీయ సంగీతాన్ని తన అమ్మమ్మ వద్దనే నేర్చినప్పటికీ అతుల్ ఖాండేకర్ మరాఠీ నాట్య సంగీతం పట్ల ఆకర్షితుడై మరాఠీ నాట్య సంగీత దిగ్గజాలైన తల్లి కూతుళ్ళు జయమాల శిలేదార్, కీర్తి శిలేదార్ వాళ్ల వద్ద

ఈ బందిష్ బగా అని, అంటే ఈ బందిష్ను చూడండి అని ఆలాప ప్రారంభిస్తాడు. తాను ఎక్కడున్నాడు, తన చుట్టూ ఏమి జరుగుతున్నది అనే ఈ ప్రాపంచిక విషయాలేమీ అతనికి పట్టవు. ఏడుగురు బిడ్డలు, ఒక్క కొడుకు కలిగిన నిండు సంసార భారాన్ని తన అర్ధాంగి గంగమ్మ భుజాలకెత్తి తాను నిశ్చింతగా సంగీతారాధనలో మునిగిపోయిన మల్లికార్జున్ మన్సూర్ అదృష్టవంతుడు. అతని భార్య గంగమ్మ నిజంగా అర్ధాంగి, ధన్యురాలు, నిజంగా సహధర్మచారిణి. మల్లికార్జున్ మన్సూర్ను గమనిస్తే దునియా మే హూ దునియా కా తలబ్గార్ నహీ హూ, బాజార్ సే గుజరా హూ ఖరీదార్ నహీ హూ అని కేఎల్ సైగల్ పాడిన గజల్ గుర్తుకు వస్తుంది. సంగీతంలో ఇంతగా మమేకమైపోయిన సంగీతజ్ఞుడు మరొకరు లేదంటే అతిశయోక్తి అనిపించుకోదు. కచేరీలకు వెళ్ళినప్పుడు తప్ప అతడింట్లో ఉన్నప్పుడు ప్రాతకాలంలో తోడి ఆశావరి రాగాలతో సహవాసం చేస్తూ, మధ్యాహ్నం సారంగ రాగాల నీడలో విశ్రమిస్తూ, సంధ్యాకాలం పూరియా మార్వా రాగాలను ఆలపిస్తూ ఉంటాడు. ఇక రాత్రులైతే యమన్ భూపాలి భాగ్యశ్రీ రాగాలలో తన్మయుడై తేలియాడుతూ ఉంటాడు. హార్మోనియం సారంగి తబ్లా వంటి సహకార వాద్యాలున్నా అంతే, లేకపోయినా అంతే, తంబూరా స్వరాలుంటే చాలు. కళ్ళు మూసుకొని సమాధి స్థితికి చేరుకుంటాడా సరస్వతీ స్వరూపుడు. ఆ సమయంలో ఆ ఛాయలకు ఎవరూ వెళ్లడానికి సాహసించరు. కచేరీ చేస్తున్నప్పుడు సాధారణంగా గాయికా గాయకులు హార్మోనియం సారంగి వాదకుల వైపు చూస్తూ, కనుబొమ్మలు ఎగరవేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, తబలా వాదకులను పరిగెత్తిస్తూ, సమ్ మీదికి రాగానే మీదొచ్చి పడ్డట్టు చేసి శ్రోతల చేత చప్పట్లు కొట్టించుకుంటారు. సారంగి హార్మోనియం వాయించే వాళ్లకు కొంత సమయమిచ్చి తబ్లా ఒక ఆవర్తనం అయిపోయేదాకా ఆగి ఒక గుక్కెడు మంచినీళ్లు తాగి

ఈ లోకంలో ఉంటే గదా కండ్లు మూసుకొని ఏ గంధర్వ లోకాల్లోనో తేలియాడుతూ ఉంటాడు. మల్లికార్జున్ మన్సూర్ కంఠ మాధుర్యం గొప్పది, మార్ధవమైన కంఠమతనిది. ఎంతసేపైనా అలా వింటూ ఉండిపోవచ్చు, మనము సమాధి స్థితికి చేరుకోవచ్చు. మెడిటేషన్ చేసుకునేవాళ్లు అతని సీడీలు వింటూ తాదాత్మ్యాన్ని పొందవచ్చు. అతడు చేసిన కఠోర సాధన ఫలితమది. పాడి పాడి కంఠం సానబట్టినట్లయింది, ఆపాత మధురంగా మారింది. అత్రోళి జైపూర్ ఘరానా తాలీమది. తాలీమంటే విద్య. మల్లికార్జున్ మన్సూర్ పశ్చిమ ధార్వాడకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్సూర్ గ్రామంలో 31 డిసెంబర్ 1910 జన్మించినాడు. మన్సూర్ అనే తన ఊరి పేరును సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయేట్లు చేసినాడు. మల్లికార్జున్ తండ్రి భీమరాయప్ప మన్సూర్ గ్రామంలో మంచి పేరున్న భూస్వామి, వ్యవసాయదారుడే అయినా సంగీతం పట్ల అలవిమాలిన అభిమానమున్న వ్యక్తి. అతనికి 5 కొడుకులు, 3 కూతుళ్లు. పెద్ద కొడుకు బసవరాజు మన్సూర్ కన్నడ నాటకాల్లో యక్షగానాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని కంఠం మధురమైనది. అతడే తన తమ్ముడైన మల్లికార్జున్ మన్సూర్ను ప్రోత్సహించి 9 ఏండ్ల పసివయసులోనే రంగస్థలం ఎక్కించినాడు. అంతేగాక తన తమ్మునికి పండిత్ అయ్యప్ప స్వామి అనే కర్ణాటక సంగీత విద్వాంసుని వద్ద సంగీతం నేర్పించినాడు. ఆ తర్వాత మీరజ్కు చెందిన నీలకంఠ భువా ఆలూరు మఠ్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని నేర్పించినాడు. నీలకంఠ భువా ఆనాటి ప్రఖ్యాత గ్వాలియర్ ఘరానా గాయకుడు. అతని వద్ద మల్లికార్జున్ గ్వాలియర్ ఘరానా సంగీతంలో పట్టు సాధించి గ్వాలియర్ ఘరానా యువ గాయకుడుగా అంతో ఇంతో పేరు తెచ్చుకుంటున్న సమయంలో నీలకంఠ భువా తిరిగి మీరజ్ వెళ్లిపోయినాడు. మల్లికార్జున్ మన్సూర్ సంగీత పిపాస తీరలేదు. అది హిందుస్థానీ సంగీతాన్ని సువర్ణాధ్యాయమనదగ్గ కాలం. హిందుస్థానీ సంగీతంలో మహామహులైన గాయికా గాయకులు జీవించి ఉన్న కాలం, స్వాతంత్రోద్యమం ఊపందుకున్న కాలం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో గణపతి నవరాత్రుల ద్వారా ప్రజలను సమావేశపరిచి వారిలో జాతీయ భావాలను నెలకొల్పుతున్న కాలం. ఆ సభలలో గొప్ప గొప్ప గాయికా గాయకులు వాదకులు స్వచ్ఛందంగా వచ్చి కచేరీలు చేసేవారు. వారిని వినడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చి చేరేవారు. వాళ్లు మామూలు గాయికా గాయకులు కారు. సంగీతాకాశంలో ధృవతారలుగా వెలుగుతూ ఉన్న కేసర్బాయి కేర్కర్, మొగుబాయి కురడీకర్, మాస్టర్ కృష్ణారావు, సవై గంధర్వ, హీరాబాయి బరోడేకర్, ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్, ఉస్తాద్ నిసార్ హుసేన్ ఖాన్ సాహెబ్, ఉస్తాద్ విలాయత్ హుసేన్ ఖాన్ సాహెబ్, వజే బువా మొదలైన వాళ్లందరూ తమ కళను ప్రదర్శిస్తున్న కాలమది. అటువంటి సమయంలో మల్లికార్జున్ మన్సూర్కు గానం చేసే అవకాశం దొరికింది. అతనికప్పుడు 22-23 సంవత్సరాల వయస్సు. గ్వాలియర్ ఘరానా పద్ధతిలో గానం చేసినాడు. ఆ గాత్రం అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన ఉస్తాద్ మంజీ ఖాన్ చెవిన పడటం, అతడు మల్లికార్జున్ మన్సూర్ను గండాబంధన్ శిష్యునిగా చేర్చుకోవటం వెంట వెంటనే జరిగిపోయినాయి. మల్లికార్జున్ మన్సూర్ సింధిబాద్ రత్నాల లోయలో జారిపడ్డట్టయింది. ఇక అందులోని మేలిమి రత్నాలను ఏరుకోవడమే తరువాయి. మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అని ప్రఖ్యాతిగాంచిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ 2వ కొడుకే ఈ మంజీ ఖాన్. ఈ మంజీ ఖాన్ అసలు పేరు బద్రుద్దీన్ ఖాన్. అతడు 2వవాడు, మధ్యముడు కనుక మంజీ ఖాన్ అన్నారు. చిన్నవాడు శంషుద్దీన్ ఖాన్. అతని వర్ణం గౌరవర్ణం కనుక అతన్ని బుర్జీ ఖాన్ అన్నారు. పెద్ద కొడుకు నషీరుద్దీన్ ఖాన్. అతడు తండ్రంతటి గాయకుడే కాని సంగీతాన్ని వదిలి రాజస్థాన్లోని సొంత గ్రామమైన ఉన్యారాలో వ్యవసాయం చూసుకున్నాడు. మల్లికార్జున్ మన్సూర్ సంగీత శిక్షణ మంజీ ఖాన్ వద్ద ఎక్కువ కాలం సాగలేదు. హఠాత్తుగా మంజీ ఖాన్ స్వర్గస్థుడైనాడు. మల్లికార్జున్ హతాశుడైనాడు. కాని బుర్జీ ఖాన్ ముందుకు వచ్చి మల్లికార్జున్కు తమ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్పినాడు. కనుకనే జైపూర్ అత్రోలి ఘరానాకు చెందిన గొప్ప గాయకుల సరసన మల్లికార్జున్కు స్థానం లభించింది ఈనాడు. మల్లికార్జున్ మన్సూర్ ధార్వాడలోని మ్యూజియం బంగ్లాలో నివసించేవారు.
ఆ ఇంట్లోకి ప్రవేశించగానే

0: ఎదురుగా బసవేశ్వరుని చిత్రపటం, ఆ పక్కన మంజీ బుర్జీఖాన్లిద్దరూ చెరోవైపున తాంబూరా వాయిస్తుండగా తెల్లని బట్టలతో తెల్లని పట్కా చుట్టుకుని తెల్లని మీసాలతో మధ్యలో గంభీరంగా కూర్చున్న బడేఖాన్ సాహెబ్, అంటే ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ చిత్రం కనబడుతుంది. మన్సూర్లోని అతని పూర్వీకుల గృహాన్ని మల్లికార్జున్ స్మారక భవనంగా మార్చినారు. సంగీతాభిమానులకు అది ఒక పుణ్యస్థలం. మల్లికార్జున్ మన్సూర్ ఏకైక కుమారుడు రాజశేఖర్ మన్సూర్. అతడు తన తండ్రి వద్ద సంగీతాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నాడు. అతని తండ్రి అతనికి సంగీతాన్ని నేర్పలేదు, తండ్రి పాడుతూ ఉంటే విని నేర్చుకున్నాడన్నమాట. నిన్న మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డ, తండ్రి వెనక తాంబూరా వాయిస్తూ తండ్రి స్వరంలో తన స్వరం కలుపుతూ వినయంగా కూర్చున్న రాజశేఖర్ మన్సూర్ ఈనాడు తండ్రంతటి గాయకుడు. రాజశేఖర్ మన్సూర్కు 2012 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించిందంటే అతనెంతటి గాయకుడో ఊహించుకోవచ్చు. అంతేగాక మల్లికార్జున్ మన్సూర్ కూతురు నీలా కోద్లి కూడా తండ్రి సంగీతంలో పట్టు సాధించి గాయికగా స్థిరపడింది. డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ భార్య గంగమ్మ ఆమె అనుకూలవతి అయిన అర్ధాంగి. వారి కాపురం అన్యోన్యమైనది. అతనింత గొప్పవాడిగా ఎదగడానికి సహకరించిన సహధర్మచారిణి. వారికి 8 మంది సంతానం, 7 బిడ్డలు, 1 కొడుకు. అతడే తండ్రి వారసుడుగా ఎదిగిన రాజశేఖర్ మన్సూర్. మల్లికార్జున్ మన్సూర్ గొప్ప శివభక్తుడు. కన్నడంలో కూడల సంగమదేవ, అక్క మహాదేవి, బసవేశ్వర వచనాలెన్నింటినో గానం చేసినాడు. అతడు గానం చేసిన కన్నడ భక్త కవుల గీతాలను వచ్చన గాయన అనే పేరుతో 2013 సంవత్సరం ఆకాశవాణి వారు 5 సీడీలను రూపొందించి భావితరాల కోసం సంగ్రహాలయంలో నిక్షిప్తం చేసినారు. తొలినాళ్లలో మల్లికార్జున్ మన్సూర్ ఆనాటి గాయకుల వలనే పెద్ద పట్కా చుట్టుకునేవారు. తర్వాత మరాఠీ వాళ్ల తరహాలో టోపీ ధరించేవారు. చివరి రోజుల్లో కేవలం తెల్లని ధోవతి, తెల్లని లాల్చితో స్వచ్ఛంగా దర్శనమిచ్చేవారు. తలమీద ఏమీ ధరించేవారు కాదు. అసంఖ్యాకమైన పురస్కారాలు, అవార్డులు, డాక్టరేట్లు అతన్ని వెతుక్కుంటూ వచ్చినాయి. వాటికి లెక్కలేదు. కానీ ముఖ్యంగా భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ, 76లో పద్మభూషణ్, 1992లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. 1982వ సంవత్సరంలో సంగీత నాటక పురస్కారాన్ని అందుకున్నాడు. డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ 1992వ సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన ఇహలోక యాత్ర చాలించి గంధర్వలోకాలకు పయనమైనాడు. కానీ అజరామరమైన సంగీతాన్ని మనకందించి వెళ్ళినాడు. యూట్యూబ్లో అతని సంగీతాన్ని విని ఆనందించవలసిందిగా రసజ్ఞులకు మనవి.
1: ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగంలో మల్లికార్జున్ మన్సూర్ గురించి విశేషాలిన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమాన్ని రేపొద్దుగా 8:30 మళ్ళా వినొచ్చు. ఈ కార్యక్రమం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు మీ చుట్టాలకు, దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది ఇయాలటి పుస్తకంతో కార్యక్రమం. పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 8వ భాగంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురించి విశేషాలింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. ఇప్పుడు గీతం కీ బహార్. పాత హిందీ చిత్రాల్లో పంచి పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
2: పంచి పరమేశ్వర్ కి సుందర రచన హై. ప్యారే ప్యారే ఉడతే పంచీ కిసే అచ్చే నీ లగతే. హిందీ ఫిల్మో మే 1950 సే అభీ తక్ పంచీ గీతో

ఇప్పటిదాకా పాత హిందీ చిత్రాల్లో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం నాలుగో భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఇయాలటి గీతం కి బహార్ కార్యక్రమం. ఈ గీతం కి బహార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:45 ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజళ్లు రెండో భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 దాటి 41 సెకండ్లు. మన పురాణాలు తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగేజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం. ఈ మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళవారం, శుక్రవారం రాత్రి 10 ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇయలి నుండి మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ 3వ భాగం.

0: ఇట్లా ఉండంగా
1: ఇప్పుడు చెప్పబోయే కథ సంజయ్ రాణి ఒక కథ. దీంట్లో నాలుగు భాగాలు ఉంటాయి. చెప్పబోయేది మూడో భాగం. ప్రధాన కథకులు గొప్పనపల్లి అంజయ్య, సహాయకులు గొప్పనపల్లి తిరుపతి, దొడ్డి రాజకుమార్, డోలు వాయిద్యం గొప్పనపల్లి తిరుపతి, తాళం గొప్పనపల్లి ఐలయ్య, పోలీస్ సత్తయ్య. మాది వేగాం గ్రామం, భీమిని మండలం, మంచిర్యాల జిల్లా. ఇప్పుడు మొదలు పెట్టేది సంధ్య రాణి మూడో భాగం.

భార్య భర్తలు ఇద్దరైనా గానీ మిద్దెలకు మేడలకు వచ్చిండ్లు. వచ్చినాక వాళ్ళ గర్భవాసాన్ని ఒక బిడ్డ పుట్టింది. బిడ్డ పేరు సంధ్య రానని పేరు పెట్టిండు. పేరు పెట్టిన 22 రోజులు నాడు తల్లి ప్రాణం పోయింది. తల్లి ప్రాణం పోతే మరి సూచనవా కన్న తండ్రి బిడ్డను పట్టిండు, అన్న బయటికి తీసుకువెండు. అన్న బయటికి తీసుకుపోతే అన్న చేత పట్టలేదు, పెంచానని ఎల్లగొట్టిండు. ఎల్లగొట్టినప్పుడు కన్న తండ్రి

పెంచంగా సంజయ రాణి ఐదేళ్ల బిడ్డ అయింది. ఐదేళ్ల బిడ్డ గంగనేశ్వర సేన మహారాజు. ఎందుకంటే మరి మాది రాజులో పుట్టుబడి క్షత్రియ వంశం ఉన్నది కాబట్టి మా బిడ్డ చదువులు తీరాలి, శాస్త్రాన తీరాలని బిడ్డను తన స్కూల్ వల్ల వేసిండు. వేసినాక బిడ్డ చదువున తీరింది, శాస్త్రాన తీరింది. మరి ఆ ఇల్ల ఆ పూట సురసేన నగరంలా అన్న జల్లెల కనబంధమైన పండుగ.

నాకు తోడబుట్టిన అన్న తమ్ములు లేకపోయినా నన్నగన్న తల్లి ఇట్లా నన్ను కని ఏందన్న వారేసిపోతే మరి గుడి లోపల ఎత్తుకచ్చుకొని తండ్రి దాదుకుంటాడా. ఇప్పుడే నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతాను.

0: రాజా, మరి నాకు కన్న తల్లి కన్న తండ్రి తోడబెట్టి నన్ను దమ్ములేరా? ఎక్కడే లేకుంటే నా కన్న తల్లి ఇట్లా నన్ను కని భూమి మీద వారేసిపోతా, నన్ను ఎత్తుకొచ్చుకొని చాదుకుంటానవా?
1: బిడ్డా సంజవ్వా, మనకు రాజ్యం లేదా మనకు దేశం లేదా నన్ను కన్న వాళ్ళు ఎవరు ఏమన్నా కని పారే.

0: పుట్టిన 22 రోజుల నాడు తల్లి మరణం అయితే మీ అన్నగాని బయటికి వెళ్ళిపోయి మీ అన్నగాని కాళ్ళ మీద వేస్తే కాళ్ళతోటి దాన్ని చేత పట్టలేదు బిడ్డ, పెంచుకొని పెద్ద చేసి ఇంత పెద్దగా చేసిన బిడ్డ.
1: అయ్యో మరి కన్న తండ్రి ఏమన్నాడు బిడ్డో, ఆడ నీకు అన్నగాది బిడ్డ, కరువుడు వన్నాడు బిడ్డ, 22 రోజుల నాడు మీ తల్లి ప్రాణం పోతే బిడ్డో, నిన్ను కొంచెం ఈ కాళ్ళ మీద ఎత్తే బిడ్డ, నిన్ను వదిన దగ్గర తీయలేదు అన్న దగ్గర తీయలేదు అన్నడే అవ్వా. కోపం ఓనాడు ఉండదు, అన్ని జిల్లలకైనా అనుబంధమైన పండుగ వచ్చింది. నేను రాకటి పట్టుకొని నా అన్నగాని వేడికి వెళ్ళిపోయి నా అన్నగాని చేతికి రాకటి కట్టుకుంటున్నానా
0: బిడ్డ, ఎందుకంటే చిన్న నాడే నిన్ను కాదన్నాడు కాళ్ళతోటి దాని నిండు, నన్ను మన రాణి మాడాలన్నాడు బిడ్డ.
1: లేదు అన్న, అద్దన్న పోతా అన్న, కద్దన్న పోతా, ఇయ్యల్లనైన పోతా ఇయ్యల కాకుండా, రేపైనా పోతా రేపు కాకుండా, నా అన్నగాడని ఎల్లుండైన పోతా.
0: పోతా అంటావు ఎందుకంటే నువ్వైతే పో, ఎందుకంటే నన్ను కాదని ఎల్లగొట్టిండు కాబట్టి. నేనైతే ఆ ఇంటికి రాను బిడ్డ, గిట్ట కాళ్ళు సలిగలు ఏడు సలిగలు చెప్తా మీ తెల్ల మెడలకు పోగానే.
1: చెప్పంగా చూసినవా మూడు బజార్ల దాకా చేరవచ్చిండు, అయ్యో బిడ్డ గయ్యే మీ అన్నగాని మిద్దలు బిడ్డో, మీ అన్నగాని మేడలు గయ్యే బిడ్డానికి ఇట్లా చూపంగా. సంజవ్వ తనకు దోచినంత మందము, మరి రాకటి పట్టుకున్నది కాబట్టి రాకటి పట్టుకుని అన్నగాని దేటికి వెళ్ళిపోతానన్నది. మరి అన్నగాని మిద్దెలకు మేడలకు వచ్చినవి కాబట్టి.

0: ఎందుకంటే నేను రాజ్యానికి రాజును కాబట్టి ఎంతో మంది అత్తలు నా చేతికి రాకటి కట్టిపోతాను. ఎందుకంటే అందరి తీరు నువ్వే వచ్చినావు. ఇది ఏ ఊరు ఏ పల్లె చెల్లే?
1: అయ్యో అన్నయ్య, ఏ ఊరు ఏ దేశం అంటున్నావు? ఎవరు కట్టిన బిడ్డనో కాదు, నాయన సురాసేన మహారాజు కన్న తల్లి సుశీల రాణిదేవి. నువ్వు ఒక్కని పుట్టినాక కొడుకుతోడు నాకు బిడ్డ కావాలి. రేపు రేపటికల్లా నా కొడుకు కొత్తిల్లు కట్టుకుంటే, నేను కట్టిన ఇల్లు వాసుకు లేకుంటే కొత్తిల్లు కట్టుకుంటే కూరాడు పెట్టడానికి కుదిరింటివి ఆడబిడ్డ కావాలని, నీ చేతికి రాకెట్ కట్టడానికి ఆడబిడ్డ కావాలని భారతదేశం 12 ఆవిడ ఉన్న క్షేత్రాలన్నీ తిరిగి అన్న నీ తోడ నన్ను తల్లి కన్నదే. అలా నాడు కన్న తల్లి సావు కప్పుకొని సంతానం తెచ్చుకున్నది. అన్నో నేను పుట్టినాక 22 రోజుల నాడు తల్లి ప్రాణం పోయిందాట. తల్లి సన్నువాలు నాకు తెలియదాట, తల్లి గోరు ముద్దలు నాకు తెలియదాట, తల్లి ఏలు పట్టుకొని నేను తిరగలేదాట. అన్నా దగ్గర తీయకుండా ఇళ్ళనాడు నా అన్న కదా, అందుకే నీ ఇంటికి వచ్చిన అన్న నీ చేతికి నేను రాకెట్ కడతా కదా.
0: చేతికి రాకెట్ కడతా అది నేను విలువనగానే
1: అవును కదా,
0: మరి చూసావా అన్నయ్య గాని అది నాశేసి రేఖను వెళ్తాను.

వేడికి వెళ్ళిపోయే వరకు నా చెల్లె వచ్చింది రాకటి కడతాడట నీ నోట చక్కెర పెడతాడట రా అనగానే చూసినవా ఏమంటే ఉన్నది పాపకారి ఉండా ఎందుకంటే ఇలా పెద్ద పెరిగింది పెళ్లిడికి వచ్చింది నీ తండ్రేమో ముసలోడైండు ఎత్తి ఏ రాజ్యానికన్నా నీ చెల్లెని ఇస్తే దానికి మరి చూసినవా అరకట్నం పోసే అంత స్తోమత నీ తండ్రి దగ్గర లేకపోతే నీ చెల్లెని జాడ పట్టుకుని వచ్చింది రేపు రేపటికల్లా దాన్ని పెళ్లి చేస్తే సగం రాజ్యం కొండబోతుంది పాపకారి ఉండా దోసకారి ఉండా ఎల్లగొట్టమన్నప్పుడు పాపకారుడు పడుసు పిల్ల మాట పాటి పట్టుకున్నాడు చిన్నగా మెల్లంగా చెల్లె బయటికి వచ్చిండు వెళ్ళిపోయే చెల్లె వెళ్ళిపోయే చెల్లె అంటే తింటలేదు అన్నా నీ తోడబుట్టిన తోడును కాదంటే కాళ్ళ మీద పడుతుంది ఏళ్ళ మీద పడుతుంది ఎల్ల కొడితే వెళ్తలేదు అన్నగాడు అగ్రమైన కోపానికి వచ్చిండు.

మరి కన్నతండ్రి ఏమన్నాడంటే, ఆడు అన్న కదా కరువుడు ఉన్నాడు, ఏమన్నా ఏదన్న పట్టణం ఏదన్న రాజ్యం వెళ్లిపోదాను రా, ఇక్కడ ఉంటే అన్న రక్తం కళ్ళతో ఉన్నాడు, నీ ప్రాణం తీస్తాడు నా ప్రాణం తీస్తాడు, చిన్ననాటికి ఆడికెళ్లి అన్నయ్యలో కొట్టినా గాని ఉడుకు పాలు పోసి ఉగ్రాన్ని చదువుకున్నా, పచ్చి పాలు పోసి పావురన్న చదువుకున్నా, చిన్ననాటికి ఆడికెళ్లి నేనే తల్లినైన నేనే తండ్రినై సాదుకున్నా, అని చెప్పంగా తండ్రి తీసుకొని వెళ్ళిపోతండే గాబిట్ట సంజవ్వ ఏమన్నది ఇంటి గడపడకు వచ్చిన చెల్లెలా అన్న నేను పోయేటోని పోతాననే అన్న నేను పోతా నాకలైన కడుపు అలతేరుతుంది దూపలైన నా కడుపు దుక్కటీలుతున్నదే అన్ననే కాళ్ళ కాడ నేను కొంగ వరుసుకుంటన్నా అన్నా నేను అడగబుట్టిన నువ్వు పెట్ట పుట్టినవు కవలవన్నం పెడితే కవలవన్నం తిని

అన్న దగ్గర కొంగు పరుచుకున్నది. సుషమా అన్న సత్యశీల మహారాజ్ కళ్ళ వారా చూసిండు. తెల్లేడి అంత పాప పోయా, అంత దోశ పోయా, అదేదో ముందుగా లచ్చి కొంగు పరుచుకుంటే నీ అన్నం పెట్టకపోదా.

బిడ్డ సంజయ్యల్ల నాకు అరగట్న విత్తనే పోతలాడు పెళ్ళేవాళ్ళు చెత్తదని నా కొంగు లోపల మట్న పోచిండో, ఈ పట్నం లోపల ఉంటే నా ప్రాణం తీస్తాడో నా తండ్రి ప్రాణం తీస్తాడో, ఎక్కడన్నా వెళ్ళి పోయి బతుకుదాం అన్నది ఆ బిడ్డ 60 ఏళ్ళ తండ్రిని చేత పడ్డ కొన్నది. ఊరుబాట వదిలింది బిడ్డ.

0: దూపైతే పచ్చాకు తినకుండా అద్దొన్న పడి లోపల వెళ్ళిపోతామన్నారమ్మా.
1: తండ్రి బిడ్డలు ఇద్దరు అద్దొన్న పడి వెళ్ళిపోని గాని. కథ మూడవ భాగము ఇక్కడికి పూర్తయింది. మరి ప్రధాన కథకులు బొప్పనపల్లి అంజయ్య, సహాయకులు బొప్పనపల్లి తిరుపతి, దొడ్డి రాజకుమార్, డోలు వాయిద్యం బొప్పనపల్లి రాజలింగు, తాళం బొప్పనపల్లి ఐలయ్య పోలే సత్యయ్య. మాది వీగాం గ్రామం, భీమిని మండలం, మంచిర్యాల జిల్లా.

ఇప్పటిదాకా మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ మూడవ భాగం విన్నారు. ఈ కథ పునఃప్రసారం విన్నారు. ఈ కథ ఇప్పటికే

యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు ఈ కథనే కాదు, ఎన్నో ఉడిగజంగం కథలు, మందహెచ్చుల కథలు, చిందు యక్షగానాలు, భాగవతాలు మా యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది యాలటి మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళా శుక్రవారాలు రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10:30 దాటి 44 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందాం. ఈరోజు నటుడు ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా వారి స్మృతిలో నీ స్నేహం చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం. గానం రాజేష్ ఉషా, ఈ గీతానికి సంగీతం సమకూర్చిన వారు ఆర్పి పట్నాయక్, గీతాన్ని రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు విందాం. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది అంటూ సాగే ఈ గీతం నిరీక్షణ చిత్రంలోనిది. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీత రచన మాస్టర్ ఇళయరాజా, గానం ఎస్ జానకమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం. కుంకుమ పూసిన ఆకాశంలో ప్రళయ సంధ్యారాగాలు అంటూ సాకే ఈ గీతాన్ని విందాం. ఈ గీతం రాగదీపం చిత్రంలోనిది. ఈ గీతాన్ని పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ. ఈ గీతానికి సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి. ఈ గీతాన్ని రాసింది వేటూరి సుందర రామ్మూర్తి.

ఇది నాలుగు జిల్లాలు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు పూలు గుసగుసలాడేనని, జత గూడేనని, గాలి ఈలలు వేసేనని, సైగ చేసేనని అది ఈరోజే తెలిసింది అంటూ సాగే ఈ గీతం సూపర్ స్టార్ కృష్ణ బాలు గారి కాంబినేషన్లో వచ్చిన శ్రీవారు మావారు సినిమాలోనిది. ఈ చిత్రం కోసం గీతాన్ని రచించిన వారు డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం అందించినది జీకే వెంకటేష్.

ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈనాటి బంధం ఏనాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెను మబ్బులు కమ్మిన ఆకాశం మనవులు కలిసిన మన కోసం అంటూ సాగే ఈ గీతం సంగీత సాహిత్య గానాభినయాల మేలి కలయిక పరిచయం అవసరం లేని చిత్రరాజం మూగ మనసులు చిత్రంలోనిది.

వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నటించిన శ్రీమతి చిత్రం నుంచి మ్రోగింది గుడిలోన గంట మురిసింది హృదయాల జంట అంటూ సాగే ఈ గీతాన్ని విందాం. గానం చేసిన వారు ఘంటశాల సుశీలమ్మ, రచన ఆరుద్ర, సంగీతం అందించినది నిత్యానంద్.

ఇది ఇయాలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం ఒక శనివారం మినహాయించి ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11:00 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిన్న. వాతావరణ సూచన: ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 83% ఉన్నది. జిల్లాలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు: రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు వింటారు. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం

విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు, బుడగం మధుబాబు సంభాషణలు 8వ భాగంలో వాయిస్ గురించి 2వ సంభాషణ వింటారు. తర్వాత ముచ్చటలో నా కవితా ప్రయాణం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలినెన్, ఇది 2వ భాగం. ఆ తర్వాత సవారీ మొక్కు, తాక్సాండే చరణ్దాస్ ప్రసంగం ఉంటుంది. రేపు పొద్దున 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగంలో డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ గురించి విశేషాలింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 8వ భాగంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురించి విశేషాలింటారు. రేపు జమట 5:30 కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి అమ్మ మాట కథింటారు. రచన ఆకిళ్ళ వెంకట శుభలక్ష్మి. ఈ కథను వినిపిస్తారు టి శ్రవంతి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి తెలివైన కోడలు కథింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. యువవాణి యువజనుల కార్యక్రమంలో రేపు జమట్టు 5:45 ఊట్నూరుకు చెందిన జానపద కళాకారుడు తాళ్లపల్లి రవికిరణ్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది యు దినేష్. రేపు జమట 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్ర కథ 3వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో రేపు జమట 6:45 తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన వెంకటయ్య తత్వాలు 2వ భాగం వింటారు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం పంటల్లో తొలి దశలో ఆశించే పురుగులు, రసాయన రహిత పురుగుల యాజమాన్యం. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది పి అశోక్. తర్వాత రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలం మాంజిరి గ్రామానికి చెందిన యువ రైతు మడావి సీతారాంతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేరేనేన్. రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో చందనదాస్ పాడిన గజలు 2వ భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. రేపటి సినిమా పాటల ఏలలు రేపు పొద్దుగల 8:45 వరకు సింగిడి, పొద్దుమట 5:00-5:30 దాకా మాట చెప్పుడి పాటి నుండి రాత్రి 7:45-8:45 వరకు హుషారు కార్యక్రమం ఉంటుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:03 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపు పొద్దుగల 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.